ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శేఖ సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూజ్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:56.

ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM. మనస్సు నిండా సమయం 6 గంటలకు వస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇలాంటి ప్రార్థన కార్యక్రమంలో విందాం దేవీ స్తోత్ర మాలికా.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 FM ಮನಸ್ಸಿನಿಂದ ఈఆల్టీ కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10కి 11 గంటదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుల ఏడుంబాకు అంబటెల్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం పాలు పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట మన విత్తనం మనమే ఎంచుకోవాలి వ్యవసాయం చేనేత శుభ్రత రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగము కైత శీర్షికన బి శైలజ స్వీయ కవితలు రెండో భాగము ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. 8 గంటంగా హిందీలో 8 బాకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఉదయం 8:30 బాస రుచిలో ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొద్దుగల్లా 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. పగటికి 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. పుజామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు బి వనజ. పుజామట్టు 6:20 గిరిపదం ఈ కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కొలాం పాటలు, తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కొలాం పాటలు ప్రసారమవుతాయి. పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 35వ భాగంలో ప్రముఖ వైణుకురాలు డాక్టర్ టి పద్మిని గురించిన విశేషాలుంటాయి. రచన మరియు పట్టణం ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగాన్ని సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం వెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభా రాంపాలకుడు బుర్రకథ మూడో భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సినిమా పాటల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పొద్దుగల్లా 8:40 సింగిడి, పొద్దుమట్టు 5:00 మాట చెప్పుండ్రి పాట ఏంటంటే రాత్రి 8:00 ఉషారు.

ధనస్థాన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఈ రోజు రాత్రి ఏడుంబాకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో. ఇవి ఇప్పటి నుంచి పొద్దుకి 11 కొట్టేదాకా మీ మా మనందరి అభిమాన ఛానల్ 100.2 ఎఫ్ఎం ద్వారా మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి ఏడుంబాకు అంబటెల్ల సంగతులు కార్యక్రమంతో మీ ముందుకొస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్తు మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వ సుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకా సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, జాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా

0: విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: కొట్టుగుడిపాడు కన్సన్పండి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ
3: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక అయితే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
0: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత క్రమశిక్షణ పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఫిషింగ్ హార్బర్లు షిప్ బిల్డింగ్ లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా

0: దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां महिला बाल विकास विभागीय शिखर सम्मेलनस्य समापन सत्रे सहभागं करिष्यति. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषां राज्यानां महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानां राजनीतिक नेतृणां अधिकारिणां च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां शिखायाः इदं द्वितीयं सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यं सहकारी संघव्यवस्थायाः सुदृढीकरणं राष्ट्रीय प्राथमिकतानां पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनं तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानां त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानं केन्द्रितमस्ति. पोषणं, प्रारंभिक शिक्षा, बाल संरक्षण तथा महिलानां सुरक्षा सशक्तीकरणं च. वस्तु सेवाकर परिषदा नवदिल्ल्यां सम्पन्ने स्वकीयस्य 57वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणं, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटि रूप्यकेभ्यः 5 कोटि रूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयं न्यायालयस्य विवेकाधिकाराय त्यक्ष्यते. वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवाकरस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्यनिर्धारणक्रमः स्थिरः अस्ति. तया सूचितं यत् वस्तु सेवाकर परिषदा सूचनापत्राणां प्रेषणाय कार्यसञ्चालनाय च समानमानकानाम् अनुशंसा कृता अस्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् आकाशवाणीतः प्रसार्यते.
2: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु. एक्स्पटले @AIR न्यूज हिंदी अथ इंस्टाग्राम माध्यमे AIR न्यूज अलर्ट्स इत्यत्र अस्मान् अनुसरन्तु.
1: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियादनगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता. एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेकजनाः व्रणिताः जाताः. विदेशमन्त्रालयेन भारतीय दूतावासेन सऊदी अरब देशे निवसतां भारतीय नागरिकाणां कृते भारतीय नागरिकाणां सतर्कः भवेयुः. आवश्यकतायां च गृहेषु एव तिष्ठेयुः इति दूतावासेन परामर्शः प्रदत्तः. भारतीय नागरिकाः प्रवर्तमानघटनाभिः सम्बद्धानां दृश्य श्रव्य चित्राणां वार्तानां च सामाजिक माध्यमेषु प्रसारणं

0: पुनः प्रसारणम च न कुर्युः इति दूतावासेन अनुरोधिताः स्थानीय अधिकारिभिः आधिकारिक माध्यमैः प्रसारितानां निर्देशानां पालनमपि कर्तुं तान् सूचितम्। प्रवासी भारतीय सहायता केन्द्रस्य अहोरात्रम् उपलब्धा दूरभाष सहायता सेवा निःशुल्क दूरभाष संख्यायाम् 8-0-0-2-4-7-1-2-3-4 इत्यत्र उपलब्धा अस्ति। क्रिकेट क्रीडायां भारतम् अद्य रांची नगरे वेस्ट इंडीज दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ, అందిస్తారు శ్రీ జి సాయన్న.
2: రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అగ్ని ప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య పరిస్థితి, చికిత్స అందుతున్న విధానం, తీసుకున్న తక్షణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్ అధికారులు, వైద్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఏసీ యూనిట్ లో మంటలు చెలరేగి ఏసీకి సంబంధించిన ప్లాస్టిక్ భాగాలు కాలిపోవడంతో దట్టమైన పొగ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారని తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే రిమ్స్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక పోలీసు శాఖలు సమన్వయంతో స్పందించి చికిత్స పొందుతున్న నవజాత శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాయని మంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రభావిత చిన్నారులకు అత్యవసర వైద్య సేవలను అందించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 నవజాత శిశువులు మృతి చెందడం బాధాకరమని మంత్రి అన్నారు. ప్రభావిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. రిమ్స్ లో మాతా శిశు సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేసేందుకు 150 పడకల మదర్ అండ్ చైల్డ్ హెల్త్ భవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రసూతి సేవలు, తల్లుల సంరక్షణ, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రిమ్స్ లో సుమారు 800 పడకలు ఉన్నాయని, అదనంగా 150 పడకల MCH భవనం ఏర్పాటు చేయడం ద్వారా రిమ్స్ ను సుమారు 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ లో పలు కొత్త విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు హెమటాలజీ విభాగం, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవల కోసం ఎమర్జెన్సీ విభాగం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పకడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, రేషన్ దుకాణాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యమూ ఉండరాదన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాల హాస్టళ్లలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా భోజన వేళలు, మెనూ అమలు, వంటగది పరిశుభ్రత, వంట సామగ్రి నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో కొన్ని లోపాలు గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిధులతో విద్యార్థుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం, అవసరమైన వైద్య సేవలు ప్రత్యేక సంరక్షణ అందేలా చూడాలన్నారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు, పాఠశాల విద్యార్థులకు నిర్దేశిత మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉందన్నారు. ఆహార భద్రత హక్కుల అమలులో ఉల్లంఘనలు చోటు చేసుకున్నా, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఫుడ్ కమిషన్ కు ఉందన్నారు. అవసరమైన సందర్భాల్లో నష్టపరిహారం చెల్లించేలా కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం, భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో

0: పాల్గొని మాట్లాడారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ గ్రామ సభల్లో బాల్య వివాహరహిత గ్రామం అనే అంశాన్ని ఎజెండాలో చేర్చాలని జిల్లా సంక్షేమాధికారి మిల్కా అన్నారు. బాల్ వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.
1: ఇంతవరకు శ్రీ జి సాయన్న అందించిన ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ధి శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ధి శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ధి రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవల ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులో ఆలస్యం చేసిన, పొరపాట్లు దొరికినా లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వశాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు,

విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ధి చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్ట్రీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ధి, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్లు, స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాలు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలని కోరారు. పరిశోధన సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచి, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్రాభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయిన్ క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయిన్ మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో 4 సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికిరాని పేలుడు పదార్థాన్ని నిర్వీర్యంచేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూట తాలూకు శకలం తగలడంతో 4 సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 4 సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో ధోన్జలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచివాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న

0: సభా అంతర్జాతీయ విమానాశ్రయం కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు. తేనీటి చుక్కతో రోజు మొదలయ్యే మీ ఉదయానికి కాస్త ఉత్సాహాన్ని, మరికాస్త జ్ఞానాన్ని జోడించే అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలోకి సాదర స్వాగతం. పొద్దు పొద్దున్నే చక్కని కబుర్లు, మన ఒంటికి బలాన్నిచ్చే ఆరోగ్య సూత్రాలు, పచ్చని పొలాల వ్యవసాయ ముచ్చట్లతో పాటు మనసును తాకే సాహిత్యంతో మీ ముందుకొచ్చింది మీ అంబటేళ్ల సంగతులు కార్యక్రమం. ఇయలటి అంబటేళ్ల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం ఈ శీర్షికన పాలు పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట, మన విత్తనం మనమే ఎంచుకోవాలి, వ్యవసాయం చేనేత శుభ్రత రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగము, కైత బి శైలజ శివ్య కవితలు 2వ భాగము, ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, చతుర్దశి, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈల పొద్దుగల్ల 6:10 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 5:55 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజు చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 88% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది మన యస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అంబటేల సంగతిలో కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ సలహా.
1: డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్.
2: అయితే మనము గత 3-4 సంవత్సరాలుగా ఈ కాయతుల్చి పురుగు, ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అనేది లేకుండే, ఈ సమస్య పెద్దగా ఏం లేకుండే మనకి. ఆగస్టు 2వ పక్షం నుంచి కూడా ఈ పురుగు ఉధృతి అక్కడక్కడ ఉన్నట్టు కూడా మనకు కొన్ని ఫోన్ కాల్స్ గానీ ఫీల్డ్ విజిట్ లో తెలుస్తా ఉంది మనకి. అది గులాబీ రంగు పురుగైనా లేకపోతే శనగపచ్చ పురుగు లేదా పొగాకు లద్దె పురుగునా, ఈ 3 రకాలైన పురుగులకు కూడా అటు ఇటుగా సేమ్ మందులే ఉన్నాయి మనకి. పంట మొదట్లో వాడుకునే మందులు తీసుకుంటే మనకి థయోడిక్ ఆర్బ్ మార్కెట్ లో లార్విన్ అని దొరుకుతుంది, LARVAN లార్విన్. ఇది లీటర్ నీటికి 1.5 గ్రాములు లేదా ఎకరానికి 300 గ్రాములు. ఇందులో మనం కొంత నీమ్ ఆయిల్, ఈ నీమ్ ఆయిల్ లో కూడా 1500 PPM దొరికితేనేమో లీటర్ నీటికి 5 ml, ఒకవేళ 3000 PPM దొరికితే లీటర్ నీటికి 2.5 ml, ఒకవేళ ఇది 10000 PPM దొరికితే అటుగా మనకి 1 ml. తర్వాత కొన్ని కంపెనీల్లో ఈవెన్ 50000 PPM కూడా దొరుకుతుంది. అట్లా తీసుకుంటే ఇంకా ఓన్లీ 0.5 ml మాత్రమే లీటర్ నీటికి వాడాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే థయోడిక్ ఆర్బ్ ప్లస్ వేబో నూనె రెండు కలిపి స్ప్రే చేసుకోండి, ఇది ఒక ఆప్షన్. దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో మనకి ఎమామెక్టిన్ బెంజాయిట్ అని దొరుకుతుంది, ఇది మిసైల్ అని మనకి అట్లా 2-3 రకాలు దొరుకుతుంది. కాబట్టి ఇది ఎకరానికి 100 గ్రాములు అండి, 100 గ్రాములు లేదా లీటర్ నీటికి 0.4 గ్రాములు స్ప్రే చేసుకోండి.
0: పత్తి పంటలో కాయ తొలచి పురుగు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే, ఈరోజు హాస్య రచయిత ముక్కపాటి నరసింహ శాస్త్రి జయంతి, అట్లనే సరోద్ విద్వాంసులు అమ్జద్ అలీఖాన్ పుట్టినరోజు, సినీ దర్శకులు వివి వినాయక్ పుట్టినరోజు కూడా ఈరోజు. ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హాస్య రచయిత ముక్కపాటి నరసింహ శాస్త్రి జయంతి ఈరోజు. ఈయన 1892 సంవత్సరంలో ఇదే రోజున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా నందివాడ మండలంలోని పెద్దపారుపూడి గ్రామంలో జన్మించారు. ఈయన తెలుగు సాహిత్యంలో హాస్యరసానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రముఖ రచయిత. ఈయన పేరు చెప్పగానే మనకు గుర్తు వచ్చేది బారిస్టర్ పార్వతీశం నవల. విదేశాలకు వెళ్లే ఒక గ్రామీణ యువకుడి

0: అమాయకత్వము, ప్రయాణంలో అతను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితుల్ని అత్యంత హాస్యభరితంగా మలచడం ద్వారా ఇది తెలుగు భాషలో ఒక సార్వకాలిక హాస్య కావ్యంగా నిలిచింది. ఎలాంటి అపహాస్యం లేదా కించపరిచే ధోరణి లేకుండా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడం మొక్కపాటి వారి శైలి. బారిస్టర్ పార్వతీశమే కాకుండా మొక్కుబడి, కక్ష వంటి అనేక హాస్య నాటకాలు, కథలు, నవలలు కూడా రాశారు మొక్కపాటి నరసింహ శాస్త్రి. హాస్యం ద్వారా మనుషుల స్వభావాన్ని, సమాజంలోని వింతలను చక్కగా ప్రతిబింబించిన తొలితరం తెలుగు హాస్య చక్రవర్తుల్లో మొక్కపాటి నరసింహ శాస్త్రి అగ్రగణ్యులు అని చెప్పవచ్చు. ఈయన డిసెంబర్ 19, 1973 సంవత్సరంలో మరణించారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది అంబటాల సంగతులు కార్యక్రమం. చిన్నపిల్లల ఎదుగుదలకైనా పెద్దవారి ఆరోగ్యానికైనా పాలు తొలి ఆసరా. అయితే మనం రోజూ తాగే ఒక గ్లాసు పాలలో ఏమేమి పోషకాలున్నాయి? కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు మన శరీరానికి ఏ విధంగా బలాన్నిస్తాయి? ఏ వయసు వారు ఎంత పరిమాణంలో పాలు తీసుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటి మన తిండితో మన శీర్షికన ఈ ముచ్చట వినాల్సిందే. వినండి పాలు పోషకాలు. విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట విందాం. ముచ్చట పెడుతున్నారు కే లెనిన్.
2: నమస్కారం మధుసూదనరావు గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగల్లా ఈ పాలల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి వాటి గురించి చెప్పండి.
3: భారతీయ ఆహారంలో పాలు అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆహార పదార్థం. అనాదిగా పాలు, పాలు పదార్థాలు మన భారత జీవన సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి. అలాంటి పాలను మనము ప్రకృతి అందించే ఒక సంపూర్ణ ఆహారంగా మనం సూచిస్తుంటాం. దీన్ని అలాగే నేరుగా తాగవచ్చు, లేక ఇతర వంటకాల్లో అద్భుతమైన తోడుగా కూడా ఉంటుంది. పాల పదార్థాలను కూడా తోడుగా వాడుకోవచ్చు. చాలా మంది దీన్ని ఉదయం పూట తాగితే కొంతమంది వ్యక్తులు రాత్రికి కూడా దీన్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పాలు మరియు పాలు ఉత్పత్తుల్లో ప్రోటీన్, కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు బాగా సమతుల్యంగా ఉంటాయి, మరియు అవి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ముఖ్యమైన మూలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ మరియు విటమిన్ B12, కాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ మరియు మెగ్నీషియం లాంటి లవణాలు కూడా పాలలో అధికంగా ఉంటాయి. 100 మిల్లీలీటర్ల మొత్తం ఆవు పాలలో 73 కిలోకాలరీలు మరియు 3.2 గ్రాముల ప్రోటీన్లు మనకు అందుతూ ఉంటాయి. ఇక శక్తి పరంగా వస్తే ఒక 100 మిల్లీలీటర్ల పాలలో 62 కిలోకాలరీల శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ప్రోటీన్లు 3.3 గ్రాములు, ఫ్యాట్స్ అంటే కొవ్వులు 3.3 గ్రాములు, పిండి పదార్థాలు 5 గ్రాములు మరియు చక్కెర 5 గ్రాములు, దీన్నే లాక్టోజ్ అంటారు. అదేవిధంగా ఖనిజాలు, దాంట్లో కాల్షియం 125 గ్రాములు, పొటాషియం 133 గ్రాములు, సోడియం 44 మిల్లీగ్రాములు మరియు కొవ్వుల్లో శాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలు 1.8 గ్రాములు, అసంతృప్త కొవ్వులు 0.83 గ్రాములు, కొలెస్ట్రాల్ 10 మిల్లీగ్రాములు, ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అన్ని రకాల పోషకాలు ఈ పాలలో ఉంటాయి, కాబట్టి సంపూర్ణ పోషకాహారంగా మనం దీన్ని పరిగణించవచ్చు. ముఖ్యంగా దీంట్లో పాలలో ఉండని ఏకైక విటమిన్ ఏంటంటే విటమిన్ సి. ఈ విటమిన్ సి ఒకటి మాత్రం పాలలో ఉండదు, మిగతా అన్ని కూడా పాలలో మనకు లభిస్తాయి. కాబట్టి పాలను మనం సంపూర్ణ పోషకాహారంగా, పోషకాల గనిగా మనం పేర్కొనవచ్చండి.
2: అయితే పాలలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎందుకు దీన్ని మనం పోషకాల గని అంటాం అనేది సవివరంగా చెప్పింది కదా, అసలు ఈ పాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమున్నది?
3: ముఖ్యంగా పాలు మనకు తెలిసిందే రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే

0: పోషకాలు అది రోగ నిరోధక శక్తిని, విటమిన్లు మరియు జింక్, విటమిన్ డి, విటమిన్ ఏ, ప్రోటీన్ వంటి పోషకాలతో ఉంటుంది కాబట్టి మనిషికి రోగ నిరోధక శక్తిని కల్పిస్తుంది. అంతేవిధంగా పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్ వయస్సు పెరిగే కొద్దీ చర్మం మృదుగా ఉండడానికి మద్దతునిస్తాయి. అదేవిధంగా జుట్టు కోసం చూస్తే కేసిన్ మరియు వే అనేవి పాలలోని రెండు ప్రోటీన్లు జుట్టును బలోపేతం చేయడంలో సహాయం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధికి ఈ యొక్క పాల సేవించడం అనేది చాలా మంచిగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఎముక ద్రవ్యరాశిని పొందడానికి ఈ పాలు సహకరిస్తుంది. అదేవిధంగా హృదయ నాళాల ఆరోగ్యం కోసము, దంతాల ఆరోగ్యవంతం కోసము, నిరాశను ఎదుర్కోవడానికి కూడా పాలు సహకరిస్తాయి. ముఖ్యంగా సెరటోనిన్ అనేది మానసిక స్థితి, ఆకలి మరియు నిద్రతో ముడిపడి ఉన్న రకమైన హార్మోన్ కాబట్టి ఆ విటమిన్ డి స్థాయిలు తగినంతగా ఉన్నప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంటుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవటం వల్ల అప్పుడప్పుడు డిప్రెషన్ లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. పాలలో ఉండే విటమిన్ డి సప్లిమెంట్ అని జోడించడం వల్ల ఒక్కొక్కరి మానసిక స్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీర్ణక్రియకు కూడా పాలు ఎంతో సహకరిస్తాయి. ముఖ్యంగా ఆహారం యొక్క ప్రయోజనాలు పెంపొందించడానికి ఒక గొప్ప మార్గం ఆరోగ్యంపై శ్రద్ద చూపడం. మరి ప్రారంభించడానికి ప్రతిరోజు 3 సర్వీన్స్ డైరీని స్వీకరించాలి. డైరీలో అంటే ఈ పాలలో జీర్ణక్రియకు సహాయం చేసే అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో జీవక్రియను స్థిరీకరించడానికి సెలీనియం, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయం చేసే బి విటమిన్లు మరియు కాల్షియం శోషణకు విటమిన్ డి కూడా ఉంటుంది. ముఖ్యంగా గుండెల్లో మంటను నివారించడానికి కూడా పాలు సహకరిస్తుంది. మన ఆహారంలో మనకు అలవాటు పడిన అనేక రకాల ప్రాథమికంగా ఆమ్ల మరియు మసాలా ఆహారాలు ఉంటాయి కాబట్టి ఇవి ఎసిడిటీ మరియు ఉదర సమస్యలకు కారణమవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులకు గురి కాకుండా ఉండాలి అంటే కారంగా ఉండే భోజనం తర్వాత ఒక గ్లాస్ పాలు తాగితే అధ్యయనాల ప్రకారం ఈ యొక్క పాలు కడుపు లైనింగ్ ను చల్లబరచడమే కాకుండా అన్నవాహికకు గుండెల్లో మంట నుండి రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే వ్యాయామం తర్వాత రికవరీకి కూడా పాలు చాలా సహకరిస్తుంది. శక్తిని పెంపొందించడానికి కూడా పాలు సహకరిస్తుంది. ముఖ్యంగా పాలలో లాక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. ఇది శక్తినిచ్చే సహజంగా లభించే ఒక చక్కెర కాబట్టి ఈ పాల నుంచే ఇది లభిస్తుంది కాబట్టి దీన్ని తాగడం వల్ల శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క రుచిగల పాలు, చిన్నపిల్లలకు పాలు కూడా చాలా ముఖ్యమైన పోషకాహారం కాబట్టి శీతల పానీయాలు, రుచిగల నీరు మరియు పండ్ల పానీయాలతో సహా ఈ పాలను మనం వాడుకోవచ్చు. అంటే బాదాం పాలు గాని ఈ విధంగా సుగంధ పాలను తయారు చేసి కూడా మనం వాడుకోవచ్చు. పాల నుంచి ఎలర్జీ అనేది కొంతమందికి వస్తుంటుంది. ఇది లాక్టోజ్ అహసనం నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి పాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లు ఒక వ్యక్తిలో అలెర్జీ సున్నితాన్ని కలిగిస్తాయి. మేక పాలలోని ప్రోటీన్లు మరియు ఆవు పాలలోని ప్రోటీన్లు చాలా వరకు ఒకే పోలిక కలిగి ఉంటాయి కాబట్టి సాధారణంగా ఒక రకమైన పాల నుండి మరొక రకానికి మార్చడానికి సహాయం చేయదు. పాలు అలెర్జీలు ఉన్నదాని చాలా మంది పిల్లలు వయసు పెరిగే కొద్దీ వాటిని అధిగమించడము లేదా సహనం పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా చిన్న వయసు గల పిల్లల్లో పాల అలర్జీ అనేది సాధారణంగా చాలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తుంటే పాలలోంచి అనేక రకాల ప్రయోజనాలు మనకు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లోనే టోన్డ్ పాలని, మరి స్కిమ్డ్ పాలని, అదేవిధంగా స్టాండర్డైజ్డ్ పాలని, హోల్ మిల్క్ అని, ఈ విధంగా అనేక రకాలు మన యొక్క ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా వాటిలో ఉన్న పాలను, పాలలోని వెన్నేతర ఘన పదార్థాలను స్థిరీకరించి తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ పాలను సేవించడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదని తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాలలోని పోషకాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిగా సహకరిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనివల్ల మనకు ఆరోగ్యం చేకూరడమే కాకుండా రైతుకు ఆదాయం చేకూర్చే వనరుగా కూడా దీన్ని మనం పేర్కొనవచ్చండి.
1: అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పాలల్లో ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో చెప్తారా?
0: ముఖ్యంగా ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు రోగ నిరోధక శక్తికి గాని, అదేవిధంగా ఆరోగ్య సమస్యలకు గాని, దంతాల పెరుగుదలకు గాని, చర్మ సమస్యలకు గాని, ఈ విధంగా అనేక రకాల సమస్యలకు పాలను మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని. కాబట్టి ఈ విధంగా పాలను ప్రతిరోజు సేవించడం వల్ల మరి మన యొక్క జీర్ణాశయమైన సంబంధమైన వ్యాధులు దగ్గరకు రాకుండా ఉంటాయి. అదేవిధంగా పాలలో ఉన్న విటమిన్లు ఏ మరియు B12 లాంటి ఏవైతే విటమిన్లు ఉంటాయో అవి కళ్ల శక్తిని అంటే చూపును కూడా చాలా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఉన్న కాల్షియం ఏదైతే ఉంటుందో చిన్నపిల్లల్లో, మహిళల్లో చాలా ఉపయోగపడే పోషకంగా మనము పేర్కొనవచ్చు. ముఖ్యంగా మానవ అవసరాలకు సరిపోయే అధిక నాణ్యత గల ప్రోటీన్లు పాల ఉత్పత్తుల్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా పనీర్ కావచ్చు, అదేవిధంగా బాసుంది కావచ్చు, శ్రీఖండ్ కావచ్చు, అనేక రకాల పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో

0: వాటిలో ఈ పోషకాలన్నీ ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి కాబట్టి వీటిని సేవించడం వల్ల మంచి ఆరోగ్యకరంగా మనం ఉండడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి.
1: అయితే ఇప్పుడు ఈ పాలంటే చాలా మంది ఇష్టంగానే ఉంటారు, కానీ కొంతమంది ఈ పాలను తీసుకోవడానికి ఇష్టపడరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పాలకు ఉత్తమమైన ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ఉంటే ఏమిటి?
0: ముఖ్యంగా కొంతమందికి ఏదైతే మన మిల్క్ అలర్జీ అంటారు, అంటే పాలు తాగానే కక్కుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది, లాక్టోజ్ అహసనం అసహనం అంటారు దీన్ని, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అంటారు అన్నమాట. దీన్ని ప్రజలను ప్రత్యామ్నాయ పాలకు అలవాటు పడేలా మారుస్తుంది. కొందరు పాల ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనదని వారు భావిస్తూ ఉంటారు. ప్రత్యామ్నాయ పాలలో బియ్యం, సోయా, బాదం మరియు ఓట్ పాలు మనం పేర్కొనవచ్చు. కాల్షియం మరియు విటమిన్ డి స్థాయిలు ఈ పాలలో చాలా తక్కువగా ఉంటాయి. అదే మొత్తంలో ప్రోటీన్ కలిగిన ఉన్న పాల ప్రత్యామ్నాయాలను సోయా మరియు బఠానీ పాలు మాత్రమే అందిస్తాయి. అదేవిధంగా ఉత్తమ పాల ప్రత్యామ్నాయాలను ఎన్నుకునేటప్పుడు రుచిపరంగా ప్రాధాన్యత అమలులో వస్తుంది. ముఖ్యంగా సోయా నుంచి ఉత్పత్తి చేసే మిల్టోన్ అనే ఏదైతే పాలు ఉంటుందో అది చాలా ప్రోటీన్లు కలిగి ముఖ్యంగా గిరిజన పాఠశాలలో గిరిజన విద్యార్థులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆరోగ్యకరంగా ఎంతో చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కొంతవరకు దీనికి కొద్ది వాసన ఉంటుంది కాబట్టి దీన్ని చాలా వరకు సేవించడానికి ఇష్టపడరు. కానీ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్కువగా లాభాలను దృష్ట్యా దీన్ని విస్తృతంగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
1: అయితే ఇప్పుడు ఈ పాల విషయంలోకి వస్తే ఆవు పాలు, గేదె పాలు ఉంటాయి కదా, మరి ఇందులో ఏ పాలు శ్రేష్టమైన పాలు చెప్తారా?
0: దీంట్లో మనము ఇంతవరకు చెప్పుకున్నట్టు పాలల్లో మనకు ఆవు పాలు ఉంటుంది, గేదె పాలు ఉంటాయి. ఆవు పాలు కాస్త పల్చగా ఉంటాయి, అదేవిధంగా గేదె పాలు కాస్త చిక్కగా ఉండడానికి కారణం ఏంటంటే వెన్న శాతం మాత్రమే. దీంట్లో ఆవు పాలల్లో 3% నుంచి 4.5% వరకు వెన్న శాతం ఉంటే గేదె పాలల్లో సుమారుగా 10% వరకు వెన్న శాతం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ పాలు తాగేటప్పుడు ఆవు పాలు అంటే దేశీయ ఆవు పాలను ఎక్కువగా సేవించడం వల్ల మంచి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో చురుకుదనం పెరగడానికి ఆవు పాలు ఎంతో చక్కగా సహకరిస్తాయి. ఎక్కువగా గేదె పాలు తాగే పిల్లల్లో మందబుద్ధి ఉండడం అనేది మనం గమనిస్తుంటాం. అంటే గేదెలు ఏ విధంగా అయితే కాస్త నెమ్మదిగా ఉంటాయో అదేవిధంగా నెమ్మదితనం అనేది అలవాటు పడుతుంటుంది. కాబట్టి ఇక వీలైనంత వరకు దేశీయ ఆవు పాలను మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. గిర్ లాంటి జాతి పశువుల యొక్క ఆవు పాలను సేవించడం వల్ల ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి అలాంటి పాలను ఎక్కువగా సేవించడం వల్ల మంచి ఆరోగ్యకరంగా మన భారతదేశాన్ని మనము రూపొందించడానికి అవకాశం ఉంటుందండి.
1: చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా పాలల్లో ఉన్న పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: తిండితో మనం ఈ శీర్షికన పాలు పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదనరావుతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టారు కేలినిన్. శ్రోతలు, మీరు ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఈరోజు సరోద్ విద్వాంసులు అమ్జాద్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈయన 1945 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసులు. ఈయన తండ్రి హఫీజ్ అలీ ఖాన్ గ్వాలియర్ రాజవంశపు

0: ಆಸ್ಥಾನ ಸರೋದ್ ವಿದ್ವಾಂಸಲು ಅಮ್ಜದ್ ಆಲಿಖಾನ್ ಸರೋದ್ వాదనాన్ని ఒక ప్రత్యేక శైలిలో అభివృద్ధిపరిచారు. గాత్ర సంగీతంలోని క్లిష్టమైన తాన్లను ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్పై అలవోకగా పలికిస్తారు అమ్జద్. అమ్జద్ ఆలిఖాన్ గత 40 ఏళ్లుగా దేశ విదేశాల్లో సరోద్ కచేరీలు ప్రదర్శనలిస్తున్నారు. ఈయనకు 2001 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.
1: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిల్వ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
0: ఇది అంబటాల సంగతుల కార్యక్రమం. విత్తనం మంచిదైతేనే విత్తిన చేను పసిడిమయం అవుతుంది. మంచి దిగుబడికి, రైతు కష్టానికి సరైన ప్రతిఫలం దక్కడానికి మొదటి అడుగు నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడమే. మార్కెట్లో లభించే నకిలీ విత్తనాల బారిన పడకుండా మన నేలకు, మన వాతావరణానికి తగిన విత్తనాన్ని మనమే స్వయంగా ఎలా గుర్తించాలి? విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏంటి? పంట దిగుబడిని పెంచి నష్టాలను తగ్గించే ఆ నమ్మకమైన సేద్యపు మెలకువలేంటో మన విత్తనం మనమే ఎంచుకోవాలి అనే ఈ ప్రత్యేక ప్రసంగంలో ఇప్పుడు విందాం. వినండి, వ్యవసాయ, చేనేత, శుభ్రత రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దంతి నరసింహారెడ్డి ప్రసంగం.
2: విత్తనాలు మన వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి. విత్తనాల మీద ఆధారపడే మన వ్యవసాయము, భారత వ్యవసాయము ఒక 3000 ఏళ్ల నుంచి దినదినాభివృద్ధి చెందగలిగింది అంటే అది విత్తనాల వల్ల. అందుకే ఇప్పుడు మనం ఆదిలాబాద్లో గత 20-30 ఏళ్ల నుంచి చూసుకుంటే మనం ఎప్పుడైతే విత్తనాల మీద మనకున్న జ్ఞానం కావచ్చు, మనకున్న పట్టు కావచ్చు, మనకున్న స్వాతంత్రం కావచ్చు, ఇవి పోయినా కొద్దీ తగ్గినా కొద్దీ వ్యవసాయము సంక్షోభంలో పడ్డది. అందుకే ఇక్కడ రైతులు ఎక్కువ శాతం, మన తెలంగాణలో తర్వాత భారతదేశంలో కూడా పత్తి రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకోవడానికి, తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే విత్తనాల యొక్క నాణ్యత లేకపోవడం, తర్వాత విత్తనాల మీద మనకు పట్టు లేకపోవడం. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఆదిలాబాద్లో ఏళ్ళ నుంచి పత్తి పండిస్తారు, కానీ ఆ పత్తి విత్తనాలు రైతు తన పొలం నుంచే సేకరించి మంచి ఏర్కొని వాటిని మళ్ళా పునర్వినియోగించే పరిస్థితి ఉండేది. ఇంకా మంచి ఉన్నాయి, మేలు రకం ఉన్నాయి అంటే ఇంకో రైతుకు కూడా ఇచ్చేటోళ్ళు. అట్లా రైతుకి విత్తనాల యొక్క ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే దాదాపు 0. ఎప్పుడైతే హైబ్రిడ్ విత్తనాలు వచ్చినాయో, ఈ హైబ్రిడ్ విత్తనాలు ఏంటంటే మొదట్లో బ్రిటిష్ టైంలో వాళ్ళు అమెరికన్ వెరైటీలు తీసుకొచ్చారు, భారత వెరైటీలు కాకుండా అమెరికన్ వెరైటీలు తీసుకొచ్చి, ఎందుకంటే వాటి యొక్క ఏదైతే పత్తి దూది లెంత్ ఎంత ఉంటుందో అది వాళ్ళ మెషినరీకి అనుకూలంగా పెద్దగా ఉండేటట్టు విత్తనాలు తెచ్చుకున్నారు. ఆ విత్తనాలే క్రమంగా మనకు అలవాటు చేసింది. ఆ చేయడం వలన హైబ్రిడ్ విత్తనాల వైపు మళ్ళినాం. తర్వాత మనకు

0: 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది విత్తనం మీద. అంటే ఒకప్పుడు సున్నా ఖర్చు ఉన్న విత్తనం ధర ఇప్పుడు 5,000 10,000 అంటే ఒక 20 నుంచి 30% కేవలం విత్తనాల కొరకే రైతు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక రెండవది విత్తనాలు ఒక నాణ్యత అంటే బలహీనంగా ఉన్నాయి. ఇవి మనం చూస్తున్నాం గత 10 ఏళ్లలో గులాబీ బోండాలి పురుగు పెరిగింది బాగా. అది ఈ రకాలకే ఇంకెక్కువ వస్తున్నాయి. ఇదివరకు అది తింటే చచ్చిపోతుంది అంటారు, కానీ ఇప్పుడు తిన్నా కూడా తట్టుకుంటుంది అది. అంటే ఇటు ఆ పురుగుకి విషాన్ని తట్టుకునే శక్తి ఈ విత్తనాల ద్వారా వచ్చింది. అందుకని ఈ విత్తనాలు వచ్చినప్పుడల్లా పురుగు వస్తుంది. ఇక మూడవది పెస్టిసైడ్స్ తగ్గుతాయి అన్నారు. పెస్టిసైడ్స్ తగ్గడం పోయి ఇప్పుడు పురుగు పట్టడం తోటి ఇంకా పెరిగింది. ఇక అదనంగా ఏమైందంటే 5 ఏళ్లలో వర్షము అవసరం ఉన్నప్పుడు కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అధిక వర్షాలు పడడం, ఆ వేడికి మన తేమకి పురుగులు పెరిగిపోయి పురుగుల సంఖ్య పెరిగింది. అందుకే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దీనికి పురుగు పట్టడం, దానికి మళ్ళా పెస్టిసైడ్ కొట్టడం, మళ్ళా పురుగు పట్టడం, వర్షం పడడం, ఇట్లా 3-4 సార్లు కొట్టినా కూడా వర్షం పడడం వల్ల అంతా మృగ్యం అయిపోతుంది. అంటే రైతుకి నేను ఈ విత్తనాలు ఎందుకు అంటున్నా అంటే ఇదే పరిస్థితులలో ఇప్పుడు ఆదిలాబాద్ కానీ ఇటు పక్కన యావత్మాల్ కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో పత్తి పండించే రైతులు అదే మన సేంద్రీయ పత్తి పండిస్తే అంటే దేశీయ వాళ్ళ విత్తన రకాలు వేసుకున్న వాళ్ళకి ఈ పత్తి పొలం పక్కన ఆ పత్తి పొలం చూస్తే దానికేమో పురుగు లేదు, ఈ బీటీ పత్తికి ఏమో పురుగు వచ్చింది. అంటే దీనితోటే మనం అర్థమయ్యేది బలహీన విత్తనాలతోటి మనకు పురుగు పడుతుంది. ఆడ కూడా వర్షం ఎక్కువైతుంది, ఓసారి వేడి ఎక్కువైతుంది, తేమ ఎక్కువైతుంది, కానీ పురుగు అక్కడికంటే ఇక్కడ ఎక్కువ పడుతుంది. అంటే ఈ మొక్క బలహీనంగా ఉంది కాబట్టి పురుగు పడుతుంది. సాధారణంగా ఇప్పుడు శాస్త్రం చెప్తుంది అన్నట్టే ప్రతి జీవి ఇంకొక జీవి నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు జన్యు మార్పిడి చేసుకుంటుంటుంది తనకు తాను సహజంగా. ఈ మార్పిడి జరగకుండా ఈ జన్యు మార్పిడి బీటీ పత్తి విత్తనాల్లో మనమే ఒక విషం జన్యు చొప్పించడం వల్ల ఈ మొక్కకి తనను తాను సంరక్షించుకునే యొక్క సామర్థ్యం శక్తి పోయింది. అందుకే ఈ బీటీ పత్తి విత్తనం HTBT కానీ BG3 కానీ ఇవేవైనా కూడా పురుగు వస్తే దానికి తట్టుకునే శక్తి లేకుండా పోయింది. అదే మనం పక్కన పొలంలో పెస్టిసైడ్స్ వేయకుండా ఫర్టిలైజర్ వేయకుండా మన దేశవాళీ పత్రికం వాడితే దానివల్ల పురుగు తక్కువ, పెస్టిసైడ్స్ లేవు, మొక్క బలంగా ఉంటుంది, భూమిలో కూడా బలం ఉంటుంది. దాంతో రైతుకి సరే ఇది 14-15 క్వింటాలు రాకున్నా 8 క్వింటాలు ఏ ఖర్చు లేకుండా వస్తుంది. అట్లా రైతు మీద తన శరీరం మీద ఈ రసాయనాల భారం లేదు, జేబు మీద భారం లేదు, తర్వాత విత్తనాలు మనవి. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైతే పత్తి రైతులు ఉన్నారో పత్తి రైతులు విత్తనాలు మార్చుకుంటే దాంతోపాటు వ్యవసాయ విధానం కూడా మారుతుంది. ఈ విత్తనాలు తెచ్చుకోవడం వలన వ్యవసాయ విధానాలు దిగజారినాయి, వ్యవసాయ పద్ధతులు దిగజారినాయి. అందులో ఒక పద్ధతి చూస్తే ఇప్పుడు ఈ విత్తనాలు డబ్బు పెట్టి పైసలు పెట్టి కొనుకొచ్చుకున్నారు. కొనుకొచ్చుకున్నందుకు ఆ ఎకరంలో మనకు దిగుబడి ఎక్కువ రావాలని రైతు ఆశిస్తాడు. ఎందుకంటే ఇక్కడ 2,000 రూపాయలు పెట్టినా ఇంకా ఆ దానికి దీనికి ఖర్చు అవుతుంది, ఈ దిగుబడి రావాలి, దిగుబడి వస్తే మార్కెట్లో అప్పుడు పైసలు వస్తాయి కదా అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ దిగుబడి ఎక్కువ రావాలంటే మొక్కలు ఎక్కువ పెట్టాలనుకుంటాడు.
1: మన విత్తనం మనమే ఎంచుకోవాలి. వ్యవసాయం చేనేత శుభ్రత విధాన నిపుణులు డాక్టర్.

0: ఎంటి నరసింహారెడ్డి ప్రసంగం విన్నారు. ఈరోజు ప్రపంచ తపాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖున ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని 1969 టోక్యోలో నిర్వహించబడిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ వారి సమావేశంలో నిర్ణయించారు. వందల వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చే ఆ తోకలేని బిడ్డ కోసం ఆతృతగా చూసి పోస్ట్ అన్న కేక వినంగనే ఉరుకులు పరుగులతో అందుకునే ఉత్తరాల్లో ఎన్నో విశేషాలు, అనేక కమ్మని కబుర్లు, కిరుక్కు బాటలు. మంచి ఉత్తరం అందుకున్నప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదు. అలాగే బాధవి అందుకున్నప్పుడు చెప్పరాని దుఃఖం, అలాగే మనీ ఆర్డర్లు వచ్చినప్పుడు ఆ సంతోషంతో పోస్ట్ మ్యాన్కు ఇనామీ ఇచ్చే ఆనవాయితీ, ఇవన్నీ ఒకప్పుడు. గతంలో సమాచార మార్పిడి, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పోస్ట్ కార్డే ప్రధాన ఆధారం. ఇప్పుడు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు రావడంతో దీని అవసరం తగ్గిందని చెప్పవచ్చు. 1974 అక్టోబర్ 9న స్విస్ రాజధాని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించబడింది. ఈ యూనియన్ తపాల దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించింది. తపాల శాఖ వారు ప్రవేశపెట్టే కొత్త పథకాలను, తపాల శాఖ వారి సేవలను ఈ దినోత్సవం రోజు ప్రచారం చేస్తుంటారు. పోస్టల్ షాంపుల్ని, ప్రదర్శనలని, సెమినార్లను, వర్క్షాప్లను నిర్వహిస్తుంటారు. శ్రోతలో మీరు అమ్మటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరగా విందాం మనసును హత్తుకునేలా రాసిన స్వీయ కవితలు వినండి. కవిత ఈ శీర్షికన బి శైలజ వినిపిస్తున్న స్వీయ కవితలు 2వ భాగం.
1: కవితా శీర్షిక, అవును నేను భారతీయుడను. నా నెత్తురులో అమరవీరులా పౌరుషముంది, నా అస్తిత్వంలో మేధావులా జ్ఞానముంది. అవును నేను భారతీయుడను. నా వారసత్వంలో సేవా దృక్పథముంది, నా నరనరాలలో యోధుల వీరత్వముంది. అవును నేను భారతీయుడను. నా దేహం మీద చరిత్ర మిగిల్చిన గాయముంది, నా అంతరంగంలో కన్నీటి సాక్ష్యముంది. నా అంతరంగంలో కన్నీటి సాక్ష్యముంది. అవును నేను భారతీయుడను. నా ఆలోచనల్లో సరళత్వముంది, నా ఆచరణలో ప్రేమతత్వముంది. నేనంటే మతం కాదు, నేనంటే కులం కాదు, నేనంటే వర్ణం కాదు, నేనంటే దేహం కాదు, నేనంటే భారతీయం, నేనంటే భారతీయం. మరో కవిత. కవితా శీర్షిక గంగమ్మ ఐనం. నడిరేయికే నిద్రలేసి ముందుగల్లనే కట్టిపెట్టిన తట్టాబుట్టాలన్నింటినీ సదుర్కొని చిన్నా పెద్ద అంతా కలిసి గంగజాత్రకు బయలెల్లుతాం. అప్పుడప్పుడే పొడుసుకొస్తున్న సూర్యుడి కిరణాలు దారి పొడుగునా లాంతర వెలుగులను విరజిమ్ముతాయి. లేలేత పొద్దుకు గంగమ్మ నల్లని అడవి సిగలో సుట్టుకున్న మల్లెపూల మాలలెక్క మెరిసిపోతుంటది. గంగమ్మ బోనాలయ్య పల్లె వీధులన్నీ కసలం బండ్లతో, మోటారు సైకిళ్లతో పోటెత్తి చీమల దండులై కదులుతాయి. గంగ ఒడ్డున బండ్లకు కట్టుకున్న గుడారాలే ఆడవాళ్లకి వంటిండ్లు అయితే, పిల్లలకి సేదతీరే ఆవరణలు. కొత్త కుండలల్లా అండిన బోనం, గారెలు అప్పాలు గంగమ్మకు ఐనం అయితే బరడా చారు శాకం అయివచ్చినోళ్లా కడుపు నింపుతది. వెచ్చని గంగనీళ్లలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడాలేక అందరూ ఈత నేర్చుకునే చేపపిల్లలే అయితరు. ఎర్రని ఇసుకల ఏరుకున్న కౌశికలను, ఆల్చిప్పలను, శంకులను పోగేసి బొమ్మరిన్లు కట్టుకొని ఆడి పాడి వెచ్చని ఇసుక పరుపులపైన వెన్నులు వంచుతరు. గంగనీళ్లల్లా తానాలు చేసి సొప్పబెరడు డొప్పలలో బోనాలను గంగమ్మ ఓడిల నింపి సల్లంగా సూడమని కోరికల మొక్కులను భక్తితో వదులుతరు. రూక నడిపే రంగయ్యకు నడినీటి లోతులల్లా మునిగి దేవులాడుకునే ఇడిసవెట్టిన రూపాయి అతని బ్రతుకు బండికి కందెన అయితే, లచ్చయ్యకు గంగమ్మ ఒడ్డే సాకలి బండ. ఊరందరి బట్టలు ఈ బండమీదే చేరి అంటిన రంగులను దులిపేసుకుంటాయి. వీరయ్య గాలానికి చిక్కిన గంగనీళ్ళ చేపలతోనే ఆ ఊర్లలో విందు భోజనాలు అవుతాయి. గంగమ్మ బిడ్డలు కోరిన కోరికలే కాదు, అక్కున చేర్చుకుని ఉపాధినిచ్చి ఆకలి తీర్చే సల్లని తల్లి. గంగ ఒడ్డున పుట్ట గొడుగుల్లా వెలిసిన రంగురంగుల కొట్లు చూపరులను ఆకట్టుకుని వారి జేబులను లూటీ చేస్తాయి. పల్లెల్లో ఉన్న పండు ముసలి నుండి పడసు పిల్లదాకా అందరూ గంగజాతరల ఆడి పాడేటోళ్లే. గంగజాతర అచ్చిందంటే ఊర్లు ఊర్లన్నీ కొత్త రంగులు పులుముకొని ముస్తాబు అవుతాయి. పల్లెలోని ప్రతి గడప గడప గంగమ్మ తల్లికి బోనం ఎత్తటోళ్లే, అయినం వదిలేటోళ్లే. పల్లెలోని ప్రతి గడప గడప గంగమ్మ తల్లికి బోనం ఎత్తేటోళ్లే, అయినం వదిలేటోళ్లే. మరో కవిత, కేస్లాపూర్ సంస్కృతి. పుష్య అమాస వచ్చిందంటే గోండుగూడెలన్నీ పండగ తోరణాలను చుట్టుకొని వెలుగుతాయి. వలసపోయిన పక్షులన్నీ గూటికి చేరుకొని తలోపని పంచుకుంటాయి. గోదారమ్మ పరుగులను ఒడిసి పట్టడానికి కాగులు, చిప్పలు, కుండలు గుగ్గిళ్ళ రాజన్న ఇంట కళారూపాలుగా తయారవుతాయి. పుష్య పున్నమి ఎలుతురులో మిశ్రమేయులు కొత్త కుండల నెత్తినబెట్టి డోలు సప్పుళ్ల మధ్య కాగడాలను చేతబట్టి రేలపాటలు పాడుతూ అడవి తల్లి ఒడిలోకి పయనమవుతారు. వీరి పాటల సప్పుళ్లకు అడవి పక్షులు తాళాలు మోగిస్తాయి. నెమళ్ళు పొరివిప్పి నాట్యమాడతాయి. కలమడుగుల గోదారిని శరణుగోరి కొత్త కలశంలా ఉనికిని స్థాపించి తిరిగి అచ్చిన దారినే కేస్లాపూర్ నడకదారి వాడతారు. వాళ్ళ అడుగుల నిండా నిండుకొన్న భక్తిభావమే కనిపిస్తది, మైల దూరాల్ని దాటిస్తది. కేస్లాపూర్ ప్రాంగణంలా పరుచుకున్న మర్రి చెట్టు వీరికి ఆతిథ్యమిచ్చే ఆవరణ అవుతది. సల్లని గాలి కబుర్లను వినిపిస్తది. అమాసరాత్రి గోదారి నుండి తెచ్చిన కొత్త కుండల నీటితో నాగోబాదేవుడికి అభిషేకం చేస్తారు. అక్కడి వెలిగించిన దీపాల వెలుగులలో అమాస చీకట్లు కూడా చిన్నబోతాయి. భక్తులు మోగించే బాజా భజంత్రులకు సప్పుళ్లకు అడవి నిశ్శబ్దాల్ని బద్దలు కొడతాయి. అక్కడ నిల్చిన 22 పొయ్యుల మీద వండిన ప్రసాదం వచ్చిపోయేవారి ఆకలిని తీర్చే అన్నపూర్ణ అవుతది. కొత్త కోడళ్ల కలయిక బేటింగ్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మేష్టమేయుల సంప్రదాయాలకు అద్దం పడుతున్నది. గిరిజనులు ఉపయోగించే అలంకరణ వస్తువులే కాకుండా ఇక్కడ దొరికే జిలేబీ నోరూరించడమే కాకుండా తప్పక రుచి చూడాలనే నియమాన్ని పెట్టుకుంది. జాతరలో జరిగే ప్రజాదర్బార్ హైమండార్ఫ్ ఆశయాల సిద్ధాంతాల రూపమే గిరిజన సమస్యలను తీర్చే వేదికగా నిలుస్తుంది. ఎన్నో తరాలు గడిచినా ఇప్పటికీ కనబడని స్వర్గంలా, తీరని దాహంలా, వెలుగుల చీకట్ల చరిత్రగా మిగిలిపోయింది ఈ దర్బార్. నాగోబా జాతర గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమే కాక కులమతాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. మరో కవిత, కవితా శీర్షిక కాలం ఒడిలో. నేను కాలం ఒడిలో బాటసారిని, రేపటి వెలుగుకై తపించే నిత్యాన్వేషిణి. నిన్నని పాఠంగా నేర్చుకునే విద్యార్థిని. నేడు నాదనే ఆశోన్ముఖుడిని. రేపటి వెలుగు నా ఆశల గమ్యమని నిన్ను నన్ను తరిమిన ప్రశ్నల పుటికి సమాధానం రేపటి నా భవితని. అనునిత్యం నా విశ్వాసానికి పరీక్షలు పెట్టిన మాటల తూటాలకు బదిలిచ్చే వేటలో ఈ కాలం ఒడిలో ఎన్నిసార్లైనా పసిబాలనవుతా. నా వాంఛల శిఖరానికి బాటనేసుకుంటా. చెదిరే కల నాది కాదు, జనికే పిరికిది కాదు. నాలో ఆయువున్నంతదాకా విశ్రమించను, ప్రయాణము ఆపను. వయస్సు తనువుకే, నా మనసుకి కాదు.
0: కవిత ఈ శీర్షికన బి శైలజ స్వీయ కవితలు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. శివాని ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 8:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి 8:00

0: International between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోలో సమయం సరిగ్గా 8:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం వాసరుచులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుండి ఒక ఖండిక, ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచన నుండి ఒక ఖండిక. ఇంకా తెల్లవారలేదు. మంచు దట్టంగా కురుస్తోంది. ముందు వసారాలో కట్టేసి ఉన్న గేదె పాలు పితికిన భూదేవమ్మ ఇంట్లోకి వస్తూ తాళ్ళు గీయడానికి తయారవుతున్న భర్తను చూస్తూ, "కాస్తాగు, టీ పెడతా, తాగిపోదువుగాని" అంటూ పొయ్యి దగ్గరికి పోయింది. అప్పటికే బిల్లగోచీపై పట్టా బిగించి ముస్తాదు కట్టుకున్నాడు మల్లేశం. "జల్ది కాని" అంటూ చిరతబద్ద అందుకొని నులకమంచం మీద కూర్చొని ముంజ కొడవలిని సానబడుతూ, "ఏమంటున్నాడు పెద్దోడు" అన్నాడు. "అనేదేముంది, అదే పదం. ఎంత చెప్పినా ఇనుకోటంలే, ఏ మాట చెప్పినా తిరగజెప్తుండు. ఒక్కేడు ఓపికబడితే మన కష్టాలన్నీ తీర్తాయి అంటున్నాడు. చెప్పి చెప్పి ఆష్టకస్తోంది" అన్నది భూదేవమ్మ. "పట్టుపట్టుమని 50 ఏళ్ళు ఎవరిస్తరే, నీ నీడ చచ్చేది" అన్నాడు మల్లేశం. ఈడికిదేం మాయరోగమో, కుయిటూ కుయిటూ అని తగిలిండు. "ఇవానం ఎక్కుతానని చూస్తాండే తప్ప మరో దేశ లేదాడికి" అంది భూదేవమ్మ. "ఏం ఇవానమో ఏదో, ముందు నన్ను పాడెక్కిచ్చేలా ఉన్నాడు." సానబట్టిన ముంజ కొడవలిని బొటనవేలుతో గీర్తూ పదును చూసి దాన్ని పక్కనే ఉంచి గీసకత్తిని అందుకున్నాడు మల్లేశం. "గీసకత్తిని రేత్రే పదనెట్టినవు కాదు, టీ గ్లాస్తో భర్త దగ్గరగా వస్తూ" అంది భూదేవమ్మ. "పట్టినలే తీ" అంటూ గీసకత్తి పదును చూసి చిరతబద్ద మీద ఓసారి ఆడించి పక్కనుంచుతూ టీ గ్లాస్ అందుకున్నాడు మల్లేశం. భూదేవమ్మ భర్త కాళ్ల ముందు నేల మీద కూచొని 3 రోజుల క్రితం తాటిమట్ట గీరుకొని పెద్ద పుండైన చోట కుడిచూపుడు వేలితో నెమ్మదిగా నిమురుతూ, "సీమింకా ఉంది, సూదేయించుకున్నావా" అంది. "ఆ, 20 దొబ్బిండు కాదు డాక్టరు" అన్నాడు మల్లేశం. "అదేంది, పదే కాదు, నిన్న పొద్దుగాల ముంజ కొమురన్నకి సూదేసి పదే తీసుకుండుగా, ఎవరికేసినా అదే సూదాయే, మనిషికో రేటా" అన్నది భూదేవమ్మ. "ఏవో పోనీ, పిల్లలున్నోళ్ళం, ఎప్పుడు కేకేసినా పరిగెత్తుకొస్తాండు. అయితే మాన్లే, పున్నేనికొస్తాండా, బరాబర్ పైసలిస్తున్నా, నేనడుగుతానుండు. అడక్కు, ఏ సూదిల ఏ మతలముంటదో, మనకేమెరుక, అందుకని అడిగినంతిస్తావా, పోనీ అన్నాగా అరవబాక" అంటూ టీ గ్లాసు అందించి మంచంలోంచి లేచి సిలక్కొయ్యకున్న కాళ్ల గుదిని తీసుకొని ఒకసారి లాగి చూసి మూలనున్న కాడిబద్దను అందుకున్నాడు మల్లేశం. "మర్సిన, రాత్రి సందేల మీ తమ్ముడు కోటేశం ఇంటికచ్చిండు" అంది భూదేవమ్మ. "ఏందట?" "పెద్దపిల్ల, అదే మాలక్ష్మి, సమర్థయిందట, 1,000 రూపాయలు కావాలన్నాడు" అంది భూదేవమ్మ. "నువ్వేమన్నావు?" "నిన్నడిగి చెప్తానన్న. అప్పుడే ఇద్దామనిపించింది గాని నీకో మాట చెప్తే బాగానే ఆగిన. ఇస్తే పొయ్యేవిగా, నాకు చెప్పేదేంది? ఇంట్లో ఉండి గుడ్లేమన్న వెడతాయా? అయినోడికి ఆపదకి కాక 2 రూపాయలు మూటగడతావా? అన్నా తమ్ముడు మంచి మన్ననా లేక డబ్బో అంటూ ఎర్రెత్తిపోవడానికి మనమేమన్నా ఈ కాలమోళ్ళమా" అన్నాడు మల్లేశం. "సరే, అట్లనే నేనే పోయి ఆ పిల్లదానికి చేతిలా 2 కొబ్బరి కుడుకలు ఇంత బెల్లం పెట్టి కోటేశానికి డబ్బులిచ్చొస్తా" అన్నది భూదేవమ్మ. వసారాలో పందిరి గుంజకు తగిలించుంచిన మోక అందుకొని, "సూత్తన్నవేంది, లొట్లుదేపో" అన్నాడు మల్లేశం. "నా మతిమండ, ఏందో గీ పోరగాడు ఎయ్యబట్టి మతిల మతి ఉండటంలే" అంటూ ఇంటి వెనకాల నీళ్లగాపు దగ్గరున్న లొట్లు కడిగి తీసుకొచ్చి అందించింది భూదేవమ్మ. వాటిని అందుకొని మల్లేశం కావిడి బద్దకు తగిలించుకుంటుంటే భర్త వీపున చెయ్యానిస్తూ, "జాగ్రత్త, మంచు కురుస్తాంది" అంది భూదేవమ్మ.

జాగ్రత్తకేం గాని ఆ పెద్దోడినే కాస్త అరుసుకో అన్నాడు మల్లేశం. ప్రముఖ కవి సంకెపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు. మన యములాడ యాది, మన యములాడ తడి, 50 ఏండ్లు వెనక్కి చూసుకోవడం అంటే మనలో మనం ఆ తీయటి మధుర జ్ఞాపకాల్ని చారిత్రికం చేసుకోనున్న సమయ సందర్భాల్ని కలివిడిగా నెమరు వేసుకోవటమే, గుండెల నిండా ప్రఫుల్లమై చర్చించుకోవటమే, దారంలో మందారాలై రాజన్న స్వామికి దండలల్లి సమర్పించడమే. యములాడ మణిద్వీపం రాజన్న స్వామి, ఆ దీపాన్ని వెలిగించిన సుప్రభాత సృష్టికర్త మన మధుర కవి మామిడిపల్లి సాంబకవి. స్మరణీయం రమణీయం ఆయన అపర వేమన, పెద్దగుడి భీమన మరో రామాయణ వాల్మీకి. ధార్మిక గొడగూచి కావ్యకర్త, వేదాంతం కాశీనాథం కమనీయ పద్యాల సొగసులు, భజగోవిందాల అనువాదాలు అనునిత్యం కమనీయ పఠనీయాలే. రాధేశాం గానామృతాన్ని రాజన్న భజనల్ని అరటిపండై మనకందించిన వజ్జల సాంభయ్య సార్ సుప్రభాత గానాలు దివ్యవాణి మైకుల్లో నుండి ఇప్పటికీ మా కర్ణాల్లో మార్మోగుతూనే ఉన్నాయి. శేష జీవితాన్ని ఈశ్వర సేవలో గడిపి తరించిన అవధూత రాజన్న ఒడి బడిలో ఎందరెందరికో సంస్కృత పాఠాలు అలవోకగా బోధించిన వజల చంద్రయ్య శాస్త్రులు, గీర్వాణిని సుప్రసన్నం చేసుకుని జ్యోతిష్యాన్ని పరమప్రీతిపాత్రం చేసిన కోరుట్ల నరసింహాచార్యులు, వీరిద్దరూ గీర్వాణిని పంచిన అఖండులే. రాగుల లక్ష్మీరాజం సంగీత పాఠాలు, చెవిటి సాంబయ్య దేవీపురాణాలు, త్యాగరాజ ఉత్సవాలు, హరికథలు కమనీయాలే, చిరస్మరణీయాలే. కేశన్నగారి రాజశర్మ, నందగిరి అనంతరాజశర్మలు కృష్ణార్జునులై ప్రతిభా పాఠవాల్లో సమ ఉజ్జీలై వెలుగొందారు. ప్రిన్సిపల్ మీసాల రాగంపేట పుల్లయ్య సార్ గంటల తరబడి మాటల సద్దిమూట, మహాదేవ మహాదేవ స్మరణీయ మనోహరుడు సుమనోహరుడే. సుందర్రాజు సార్ పుట్టపర్తి సాయి సుందర రూపాలు, అష్టావధాని తిగుళ్ళ శ్రీహరిశర్మ ఆశుపద్య కవితాధారా ప్రసంగాలు, ఆనంద తరంగాలే సుందర సత్సంగాలే. కర్ణాటక కర్ణామృత సుధాసాగరం మహామహోపాధ్యాయ సంగీత భాస్కరం, లేలేత వయస్సులోనే తుదిశ్వాసను విడిచిన గాన సామ్రాట్, ఆకాశవాణిలో స్థిరమైన ఆ కోకిల గాత్రం సుమధుర పాత్రం, మెట్టు సాంబయ్య గోపన్నగారి హరయ్యల అర్చకత్వాలు వేదమంత్రాలు చతుష్కాల పూజల ఘోషలు, బ్రహ్మ సంభవ చతుస్సాగరాలే. ఆయుర్వేద వైద్య శిఖామణి ధన్వంతరి డాక్టర్ సుబ్రహ్మణ్యం చేదు కషాయాలు, నేటికినీ మరువని ఆరోగ్య సూత్రాలై తీపి గుర్తులై నిలిచిపోయాయి. మధుగుండయ్య ఠాగూర్ జగన్మోహన్ సింగాల స్వాతంత్రోద్యమ సింహాలై పిండారీల భరతం పట్టిన పరాక్రములై కాలచరిత్రలో చరిత్రపుటల్లో పోరాట యోధులై వెలుగుతున్నారు. నటరాజ కళానికేతన్ కళాభారతిల సాహితీ సాంస్కృతిక సంగమాలు రాజన్న గుడికోటకి పెద్ద దర్వాజలైపోయాయి, కళావేదికలై రసగంగలైపోయాయి. సమతా దీపాల మానవతా రూపాల సరస సల్లాపాల చొప్పకట్ల చంద్రమౌళీయం యములాడ పుటల్లో సువర్ణాక్షరాలే. వారి షష్టిపూర్తి సంచికల్లో నాటి సాహిత్య రాగాలు అద్భుత విన్యాసాలే. పురాణం రామచంద్రుడి చిత్రిక జర్నలిజాలు మధు మృత్యుంజయం ఘర్షకుర్తి సురమౌళి సామాజిక పరివర్తన చైతన్యాలు, ఈశ్వరగారి నరసింహశర్మ రేడియో వార్తా తరంగాలు, బీసీ నేత గోవర్ధన్ యాదవ్ గుసగుసల గసగసాలు అందరికీ ప్రియత్వాలే. కమ్యూనిస్ట్ మహల్ ఎమ్మెల్యే చిన్నమనేని రాజేశ్వరరావు, కమలనాథుడు విద్యాసాగరుడు, రుద్రారం రుద్రుడు, రేగులపాటి పాపారాయుడు, కొడవలి నామాల చిరుతసింహం, గుమ్మి పుల్లయ్యల విప్లవ రాజకీయ అగ్నిగుండాలు తలచుకుంటేనే గుండె నిండే ఊపిర్లే ఊపిర్లు. మడికట్ల జాతర్లలో యశస్వీలై నిలిచిన గోకుల్ టాకీస్ ప్రకాష్ టాకీస్ల తెర మందహాసాలు, హింగెలింగయ్య దేవుని పటాలు, మ్యాన వెంగయ్య ఫోటోగ్రఫీ, పెంటయ్య సేల్ బట్టల దుకాణం, గడికాడ గుడికాడ ఘంటసాల గద్దె మూలవాగుకాడ ఒడవని ముచ్చట్లే ముచ్చట్లే.

బాసరచులు ఈ కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత జాతశ్రీ వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్ర శర్మ కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్. ఈరోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనుకురాలు డాక్టర్ టి పద్మిని గురించిన విశేషాలు ఉంటాయి. ఈ పుస్తక రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశంలో ఇంద్రధనస్సు ఎన్ని రంగులతో మెరిసిపోతుందో, మన జీవితాల్లోనూ సినిమా పాటలు అన్ని రకాల భావాల రంగులను నింపుతాయి. అలాంటి మధురమైన పాటల కలబోతతో మీ ముంగిట్లోకి వచ్చేసింది మీ అభిమాన సినిమా పాటల కార్యక్రమం సింగిడి. ఈనాటి సింగిడి కార్యక్రమంలో మీరు చేసే ఫోన్లు, ఉత్తరాలు, అలాగే నేను చెప్పే కబుర్లతో పాటల పండుగ చేసుకుందామా? మరింకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి మొదటి పాటతో రంగుల లోకంలోకి వెళ్ళిపోదాం.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈలటి సింగిడి కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, రణప్రతాప్, శ్రీధర్, యామిని, భవ్యశ్రీ, కార్తీక్, మను, చైతిక శ్రీ, ఎం సుధారామయ్య. వీరు కోరుతున్న పాట గోపాలుడు భూపాలుడు సినిమా నుంచి ఒకసారి కలలోకి రావయ్యా, నా చెక్కిలి ముంగిట సరసిపోవయ్యా అనే పాట. పాడినవారు ఎస్ జానకి, ఘంటసాల. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్పి కోదండపాణి. అయితే శ్రోతలు, మీరు కూడా ఉత్తరం ద్వారా పాటను కోరుకోవచ్చు. మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో స్టేషన్, విద్యానగర్, ఆదిలాబాద్, 504001. ఈ చిరునామాకి మీరు ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగిడి కార్యక్రమంలో మీరు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపిస్తాం. అలాగే మీరు కోరుకున్న పాటను కూడా వినిపిస్తాం.
1: సారి కలలోకి రా

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 2300081 2950 1. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ అందరికీ తెలిసే, అయినా ఇంకొకసారి చెప్తున్నా, 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్. వెంటనే ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి.
1: మెకానికల్ లోడ్ నుంచి జుమ్మని అనే ఒక పాట ఉంది మేడం, అది ప్రసారం చేయండి మేడం.
0: వేస్తాను. ఆ పాట ఎందుకు అడుగుతున్నారు
1: మేడం? అది మ్యూజికల్ గా చాలా బాగుంటుంది మేడం, అందులో డ్యాన్స్ కూడా మంచిగా ఉంది, మనసుకు ఆహ్లాదకరంగా ఉంటది. మనిషి ఎంత మబ్బులో ఉన్నా హుషారుగా అయిపోతాడు మేడం అలాంటి పాటలు.
0: అవును,
1: అలాంటి చాలా ఉన్నాయి, కానీ అది అందులో ఒకటి అన్నాడు.
0: అవునవును అవును. అయితే అంటే మీకు సినిమా ఇండస్ట్రీ పరంగా మీరు అంటే ఎక్కువ ఎవరిని అభిమానిస్తారు? అంటే సంగీత దర్శకుడు.
1: నా ఫేవరెట్ హీరో నాగార్జున మేడం.
0: ఓకే, నాగార్జున. ఏ సినిమా ఎక్కువ ఇష్టం నాగార్జున గారిది?
1: నాగార్జున శివ,
0: శివ సినిమా. ఓకే, ఎన్నిసార్లు చూసిండ్రు?
1: అబ్బా, అది 15 సార్లు చూసిండవచ్చు మేడం.
0: ఓకే, ఇంకా మరి చెప్పండి. చదువుకున్నారా మీరు? చెప్పండి.
1: అవును మేడం, చదువుకున్నాము. 10th క్లాస్ అయింది. 10th క్లాస్ చదువుకున్నాం, పాస్ అన్నాము. 94-95 బ్యాచ్ మేడం అది.
0: ఓకే,
1: ఇప్పుడు 49 ఇయర్స్ ఉంటాయి నాకు. 30 ఇయర్స్ అవుతున్నాయి, 32 ఇయర్స్ టైలర్ రంగంలో.
0: ఓకే, మీది అంటే మీ వృత్తి అది?
1: మా వృత్తి అది మేడం, టైలర్. మీరు
0: అయితే అంటే అన్ని రకాలు కుడతారా?
1: అన్ని రకాలు కుడతాం మేడం.
0: ఈ జూళ్ళు తయారు చేస్తారా మీరు? హలో
1: మేడం,
0: ఇప్పుడు పొలాలకి ఎడ్లకు జూళ్ళు వేస్తారు కదా?
1: అవును మేడం, జూళ్ళు కూడా కుడతాం మేడం.
0: జూళ్ళని అంటే మీరు తయారు చేస్తారా?
1: తయారు చేస్తాం మేడం, మెటీరియల్ కొని కట్టుకొని, బట్ట కొని కట్టుకొని
0: చేస్తాం. అంటే ఏది అయినా చేస్తారు. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి నెయ్యి కూడా కుడతారా?
1: గోనెలు, పత్తేరులకు పారీలు, ససలకి గోనెలు, అవన్నీ తీసుకుంటాం మేడం.
0: ఓకే, అంటే ఒకటే మిషన్ మీద ఇవన్నీ అయితాయా, వేరే వేరే మిషన్?
1: ఒకటే మిషన్ మేడం.
0: ఓకే,
1: ముందటిది పాతకాలం నాటి మిషన్ ఉన్నది, పప్పు మిషన్. దాని మీద అన్ని నడుస్తాయి మేడం.
0: ఓకే, మీరు అంటే ఎక్కడ నేర్చుకున్నారు కుట్టడం?
1: నేను బరంపూర్ లో మా మేనమామల ఇంటి కాడ నేర్చుకున్నాను మేడం, 3 ఇయర్స్.
0: అంటే పర్టికులర్ గా నేర్చుకున్నారా
1: మేడం?
0: పర్టికులర్ గా ఇట్లా నేర్చుకోవాలని నేర్చుకున్నారా?
1: అవును మేడం, మన వృత్తి అని నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి 3 సంవత్సరాలు ఉన్నాం మా మామల ఇంట్లో. అవును మేడం.
0: ఓకే, మంచిది. మరి మీ పిల్లలకి చదివిస్తున్నారా ఈ పని? చదువుతో పాటు ఈ పని కూడా నేర్పిస్తున్నారా?
1: ఎవరికి?
0: మీ పిల్లలకి?
1: మా పిల్లలు మేడం, మా కొడుకు అబ్బాయి డయాలసిస్ రంగంలోకి పోయిండు.
0: ఏ రంగం?
1: ఇది డయాలసిస్.
0: ఓకే,
1: హాస్పిటల్.
0: ఓకే ఓకే, అదే అదే,
1: డయాలసిస్ చేస్తాడు.
0: ఓకే ఓకే,
1: గవర్నమెంట్ జాబ్ ఉంది. మా బిడ్డది పెళ్లి అయిపోయింది.
0: మరి బిడ్డకి నేర్పించలేకపోయారా మంచిగా?
1: నేర్చుకున్నది మేడం, బ్లౌజ్ కుట్టడం, కానీ ఇప్పుడు కుట్టదు.
0: ఓకే ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, మళ్ళీ పిల్లలతో కూడా అవ్వదు కదా.
1: వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు వద్దు అని అంటేగా వదిలేసింది.
0: ఓ నైస్ నైస్, ఇంకేం మరి మంచిగా ఉంది లైఫ్ కదా?
1: అవును మేడం, లైఫ్ బాగుంది.
0: సరే అండి, మీకోసం మా పాట చెప్పండి.
1: ఒక పబ్లిక్ మన ప్రజలకు సందేశం ఇవ్వాలనుకున్నా.
0: చెప్పండి.
1: మనము బైక్ లో రొప్పలు మేడం రోడ్ల పైన, ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కాకుండా ఇద్దరు లేక ఒక్కరే డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాలి బండి మీద.
0: అవునవును,
1: ముగ్గురు కనుక ఉంటే ప్రాబ్లం అవుతుంది, మలపరాదు, వెనక నుంచి ఏమొస్తున్నదో తెలుసుకోలేరు.
0: అవునవును కదా, ఎందుకు మరి అట్లా రిస్క్ చేస్తారు జనాలు?
1: విషయము హెల్మెట్ తప్పనిసరిగా, బండి ఎక్కిందంటే హెల్మెట్ పెట్టాలి మేడం,
0: పెట్టుకోవాలి. మెయిన్
1: మొన్న కోడదిలా చనిపోయాడు, హెల్మెట్ ఉన్న వాడికి బతుకుతుండే మేడం.
0: అయ్యో అవును, నిజమే, గవర్నమెంట్ చెప్పింది మనం వింటాము.
1: లారీ,
0: ఓ అయ్యో,
1: హెల్మెట్ ఉన్న వాడికి బతుకుతుండే మేడం.
0: అదే కదా, ఇంత ఎన్ని సంఘటనలు చూసినా మనుషులు మారరు.
1: చూసినా సంఘటన హెల్మెట్ లేక చనిపోయిందని చూసినా చూసుకుంటూ హెల్మెట్ లేక నిర్లక్ష్యంగా వెళ్తున్నారు మేడం.
0: అదే కదా, మే ఒకటే అయితే నెమ్మదిగా వెళ్ళాలి.
1: నిర్లక్ష్యమే మన ప్రాణాన్ని హరించుకపోతుంది.
0: జాగ్రత్తగా ఉండాలి.
1: అందుకని వాహనదారులకు నేను విన్నవించుకునేది ఒకటే, హెల్మెట్ లేని వాహనం నడపకండి అని. మన ప్రాణం మన చేతిలో ఉంది కదా మేడం.
0: అవునవును, మన ప్రాణం మన చేతిలోనే ఉంది.
1: అందుకనే ప్రతి ఒక్కరు వాహనం నడిపే వారు హెల్మెట్ ధరించే డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాం మేడం.
0: చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు. మీకోసం మీ పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అల్శెట్టి రాములు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిప్పలకోటి నుంచి. ఏం చేస్తుంటారు? వేస్తాను
1: సిరియాల నుంచి. నీకేల కోపం శంకర్.
0: ఓకే, వేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? అవునా?
2: శంకరుడు భగవంతుడు, పద్మశాలి
1: శంకరుడు అంటే
2: చెప్పిన.
0: ఓకే, భక్త సిరియాల నుంచి ఏ పాట కావాలా? కోపం వస్తుందా శంకరుడికి?
1: శంకరుడి కోపం వచ్చి వర్షం గుర్తిస్తాడు.
2: వర్షం చేయగా చంపుతున్నాడు, వర్షం ఇదే చంపుతున్నాడు. వర్షం చేయగా
1: చంపడాలని కోరిన అమ్మాయి ఇది.
0: అవునా?
2: వర్షం చేయక పూర చంపుతున్నాడు భగవంతుడు.
0: భగవంతుడు కావాలని చంపాడు, కావాలని మనకు అన్యాయం చెయ్యడు భగవంతుడు. మనం చేసిన తప్పులు మన మీదకి వస్తాయి, అంతేనా కాదా? చెప్పండి, మనం చేసుకున్న తప్పులే మన మీదకి వస్తాయి. దేవుడే కావాలని మనం శిక్షిస్తాడా? అంతే కదా. ఓకే, ఏం చేస్తుంటారు మీరు మామూలుగా?
1: మేము వ్యవసాయం చేస్తాడు మా పప్పుడు. గుణాపిస్తుడు చేను
2: మా కొడుకు ఇచ్చేసిన ఖాళీ అడుగుడు పడినా ఊళ్ళో ఆడేలా కూర్చుంటా. నాకు నలుగురు కొడుకులు ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చేసిన ఈయన ఊళ్ళోనే తయారు తిరిగి ఆయన టైం పది కూర్చుంటాయి అమ్మ అంజలి కలిసి.
0: మరి ఏం మాట్లాడతారు రోజు?
2: ఏమి మాది వర్షం రాకలేదు, పత్తులు పోతున్నాయి, ఎట్లా ఈ ప్రపంచం ఎట్లా అన్నది కదే మాట్లాడు.
1: ఇంకేమి
2: పట్టులు పోతుంది కట్టినా ఇప్పుడు.
0: మరి ఎట్లా వర్షం పడాలంటే ఏమన్నా చేస్తున్నారా అంటే వర్షం కోసం పూజలు?
2: ఏమి చేసలేదు వర్షం కోసం. దేవుణ్ణి చేసలేదు, దేవర చేసలేదు. ఏం చెప్తాం ఇప్పుడు, అన్ని పంటలు ఇప్పుడు పోయినాయి. ఇంకా వారం అయితే ఏముండదు, ఇక
0: పడుతుండొచ్చు.
2: ఇంకా వారం అయితే ఏముండదు.
0: పడతాయి పడతాయి, పడకపోతాయి అంటారా?
2: ఏమో ఏమున్నాయి మేడం, పత్తులు వేస్తా. ఇప్పుడు సోగలు, ఇప్పుడు కందులు ఉన్నాయి, కందులు ఉన్నాయి. కందులకు వర్షం వేస్తేనే కందులు పండుతాయి.
0: పండుతాయి, లేకపోతే
2: లేకుండా కందులు సుఖ పండాయి.
0: పండాయి పండాయి,
2: కొందరు పొందరు అస్తం కందులే కోసుకున్నారు. ఆ కందులు వర్షం లేదు, కందులకు వర్షం కాలే ఇప్పుడు. అది లేకనే ఇప్పుడు సమాం
0: అన్నిటికీ కావాలా వర్షం? వర్షం పడితేనే మంచి ఉంటది. పడాలని కోరుకుందాం, శివయ్యను వేడుకుందాం, గంగమ్మ తల్లిని నీ భూమి మీదకి పంపించమని, అంతేనా? అవు కంది కంది అంటున్నారు మనం అదిలాబాద్లో, ఏమంటాం కందికాయ అని?
1: అది తొగరి పప్పు.
0: తొగరికాయ,
1: తొగరి పప్పు.
0: తొగరి పప్పు, తొగరికాయ.
1: తండ్రి తొగర్లు వండుతాయి, వర్షం లేదు. ఇప్పుడు వర్షం లేకుంటే వండాయి,
0: అంతానే పండుతాయి. కానీ మళ్ళీ మేము పప్పుని మళ్ళీ పిరమే పెట్టి కొనుక్కుంటాం కదా, ఏం తక్కువ రేటు ఉండదు మాకు. ఇక్కడ ముందు పప్పు వేస్తుండ్రే కదా, తొగర్లు వండించి పప్పు వేసుకుంటుండ్రి.
1: ఇప్పుడు ఇళ్ళని నానబెట్టి వేస్తుంది, ఇప్పుడు
0: బంద్ అయింది. ఇప్పుడు
1: అదిలాబాద్ తెలుగు కట్టుకున్నాడు,
0: సూపర్ మార్కెట్ కి తెచ్చుకున్నాడు. ఎంత ధర ఎక్కువైనా కదా. సరే అండి, మీ పాట వస్తుంది, వినండి.
1: ఓకే, పట్టశ్రీయాలనండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం.
1: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
0: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
1: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.
2: మీరు వింటున్న కార్యక్రమం సింగడి. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేయవచ్చు, నచ్చిన పాటను కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరొక్కసారి 2300815081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. వెంటనే ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్, శుభోదయం.
1: శుభోదయం. నేను నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్.
0: కీర్తి రాజ్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి.
1: అమ్మా,
0: అయితే
1: ఇండియన్.
0: ఓకే, ఐఎమ్ ఆన్ ఇండియన్. ఎందుకండి ఆ పాట?
1: ఇండియన్ కదా, ఇంకా ఆ రక్తంలో ప్రవహిస్తుంది ఇప్పుడు కూడా నాకు.
0: అవునవును, కరెక్ట్.
1: 63 సంవత్సరాలు ఉంటాయి. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, స్టాప్ నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నాను.
0: ఓకే,
1: రెడీమేడ్ స్టాప్ లో వర్క్ చేస్తాను. ఈ వర్షాభావ పరిస్థితులతో మొత్తం వ్యాపారాలన్నీ సన్నగిల్లాయమ్మా.
0: అవునా? ఓ, జనాలు రావట్లేదు షాప్ కి?
1: రావట్లేదు, అందరూ స్టాక్ అంతా రెడీ పెట్టుకున్నారు.
0: దసరా
1: షాపులు వెలిచాయి, చాలా కష్టంగా ఉంది. ఆశతో జీవిస్తున్నారు జనాలంతా.
0: పడాలి, ఒక వర్షం పడితే బాగుంటది.
1: మన ఆదిలాబాద్ శ్రోతలు చెప్తున్నారు కదా, సోయాబీన్ పత్తి లేదు. అనంతపూర్ వాళ్ళు చెప్తున్నారు 100,000 గజాలు వేసినా గానీ, 1,000 ఫీట్ వేసినా గానీ వాటర్ లేదట అక్కడ.
0: ఓ, అది అంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. కానీ ఈ కాలం ఇప్పుడు వర్షాలు పడకపోవడం వల్ల కాదు, అది పాత వర్షాభావ పరిస్థితుల వల్ల. ఈ సంవత్సరము వర్షాలు పడకపోవడం అనేది ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనకు ఆ ప్రభావం అన్నది కనబడుతుంది. నెక్స్ట్ ఇయర్, 2-3 సంవత్సరాలు ఏంది నెక్స్ట్ ఇయర్ కానీ, అయినా లాస్ట్ ఇయర్ బాగానే పడ్డాయి కదా వర్షాలు.
1: అవునమ్మా, సఫిషియెంట్ గా ఉంటాయి.
0: వర్షాలు లేవు. అవును, పడాలి. అందరూ గట్టిగా కోరుకుంటే తప్పకుండా వర్షం పడుతుంది.
1: అవునమ్మా, ప్రార్థిస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నారు, చాలా బాగానే చేస్తున్నాం పండుగలు.
0: అది ఇప్పుడు
1: దేవీ నవరాత్రులకు చాలా మంది శుభ్రం అవుతున్నారు, మంచి మంచి డెకరేషన్స్
0: చేస్తున్నారు. అవునవును, చేస్తున్నారు. పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. పడకుండా ఇలా ఉంటుంది కానీ ఖచ్చితంగా కోరు.

0: తిట్టుకోవాలి అందరు గట్టిగా వర్షం అని.
1: తిట్టుకోకూడదు
0: దేవుణ్ణి, అందరు దేవుణ్ణి తిడుతున్నారు.
1: తిట్టడం వల్ల ప్రయోజనం లేదు, తమ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంకేదైనా ఆల్టర్నేట్ మార్గం ఏదైనా కనుక్కోవాలి.
0: పంటలకి చేయొచ్చు ఆల్టర్నేట్, కానీ వర్షం మాత్రము పంటలకు మాత్రమే కాదు, వర్షం అనేది చాలా అవసరము. అంటే ఇప్పుడు కరెంటు తయారవ్వాలన్నా నీళ్లు డ్యాములు నిండాలి కదా.
1: తాగునీటి అవసరాలు ముఖ్యము, తాగునీటి అవసరాలు చాలా ముఖ్యము. అవసరాలకి తాగునీటి అవసరాలకి
0: చాలా ఇంపార్టెంట్. నీరు లేకపోతే మనిషికి మనుగడ లేదు. మనము కూడా నీటిని చాలా నిర్లక్ష్యంగా వాడతారు జనాలు. ఎంత వృధాగా పోనిస్తారు. మున్సిపాలిటీ వాటర్ అయితే ఒక్కోళ్ళకి కూడా అది ఆప్ ఆన్ బటన్ ఉండదు. అది ఎంతసేపు అయినా నీళ్ళు అది నల్లబోతూనే ఉంటుంది. అందుకే దేవుడు ఇట్లా చేస్తున్నాడు, జనాలు ఇట్లా చేస్తున్నాడు, దేవుడు అట్లా చేస్తుండడు. చుక్క నీటి మొట్టను కూడా బంగారంగా చూసుకోవాలి. సరే అండి, పాట వినిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే. శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. మస్తాను మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను మేడం. తర్వాత సంగీత పరంగా తబలాలు, ఢోలకులు, డప్పులు, కాంగో డ్రమ్స్ అవి తయారు చేస్తాను మేడం.
0: ఓకే, చదువుకున్నారా మీరు
1: మేడం?
0: ఎంతవరకు చదువుకున్నారు?
1: చదవకండి, ఏం చదువుకోలేదు మేడం. గవర్నమెంట్ స్కూల్లోనే 5వ క్లాస్ దాకా చదువుకున్నాం.
0: ఓకే, అయితే మీకు ఇప్పుడు చదవడం వస్తుందా తెలుగు?
1: పర్లేదు మేడం, దేవుడి దేవ వల్ల తెలుగు ఉర్దూ చదువుతుంది మేడం.
0: ఓకే, ఉర్దూ కూడా వచ్చా మీకు?
1: ఉర్దూ అంటే మేము ముస్లిమ్స్ కదా, ఉర్దూ అందరికి ఉండాలి మేడం.
0: మేము
1: ఖురాన్ చదువుతాం.
0: ఓకే ఓకే. అంటే మీరు ఇప్పుడు ఉర్దూ మీడియంలో చదువుకున్నారా తెలుగు మీడియమా?
1: అది ఉర్దూ స్కూల్ సార్ మేడం, అది గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ఉర్దూ స్కూల్.
0: ఓకే ఓకే.
1: దాంట్లో చాలా చక్కగా చదువులు చెప్పారు. ఉర్దూ ఒకటే అని కాదు, అక్కడ తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు చాలా బాగా చెప్పేది.
0: ఓకే,
1: ముఖ్యంగా లెక్కల గురించి చాలా బాగా చెప్పారు.
0: ఇంకా ఎందుకు చదువుకోలేదు మీరు? పై చదువులు ఎందుకు చదువుకోలేదు?
1: అంటే మేడం, ఇంట్లో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఆ రోజుల్లో గవర్నమెంట్ తరఫున ఆ రోజు ఉన్న పథకాలు చాలా తక్కువ. ఆ రోజు అన్నం ఇచ్చేది, ఒక అన్నం కాదు మేడం, బియ్యం ఇచ్చేది 5 కిలోలు. అదేంటంటే ఈ రోజుల్లో అన్నం పెడుతున్నారు, బూట్లు ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు. ఈ రోజు అంతా మెరుగుపడింది. ఆ రోజు ఏంటంటే మేడం, బూట్లు హై స్కూల్ వెళ్ళాలంటే మనం కొనుక్కోవాలి, యూనిఫారం, టై అది అంతా తీసుకోవాలి, పెన్నాలు కావాలి. మనకు గవర్నమెంట్ స్కూల్ అయితే పలకా, పలపం, పెన్సిల్, బూట్లు లేదు, యూనిఫారం లేదు, మామూలుగా 5 దాకా. ఆరో క్లాస్కి వెళ్ళాలంటే ఇవన్నీ షూలు, యూనిఫామ్, ఇదంతా చాలా.
0: ఆరో తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్ లేకుండేనా?
1: లేదు మేడం, 5 దాకేను మామూలుగా ఇక్కడ.
0: ఓకే,
1: తర్వాత 6 నుంచి హై స్కూల్కి వెళ్ళిపోతారు నెల్లూరు జిల్లాలో. అలాగా మా నాన్నగారు బిల్లర్ దగ్గర ఇటుకరాళ్ళు మోసేదానికి వెళ్ళేది. ఎంత మేడం నా మనసుకి, ఎందుకు ఆయన బాధ పెట్టడం యూనిఫామ్లు అంటే? ఎప్పుడైనా మన స్కూల్లోనే పలకలు, నోట్స్ బుక్లు ఇప్పమంటేనే ఇబ్బంది పడేది ఆయన. ఆయన కోసం వద్దులే అని చెప్పి మనసులోనే కార్పెంటర్ వర్క్ వెళ్ళిపోతానని నేనే బలవంతం చేశాను. ఆయన తప్పేం లేదు. అట్లా మేడం, ఈ రోజు ఏంటంటే మేడం స్పెషల్
0: చెప్పండి,
1: ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, అలాగే ప్రపంచ తపాలా శాఖ దినోత్సవం మేడం. ప్రతి పోస్ట్ మ్యాన్ కి, ప్రతి తపాలా శాఖ వాళ్ళకి హృదయపూర్వకంగా తపాలా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ఆ సందర్భంగా పోస్ట్ మ్యాన్ సినిమాలో నుంచి మ్యానుల్లో జెంటిల్ మ్యానే పోస్ట్ మ్యాన్ ఆ పాట వినిపించగలరు మేడం.
0: అవును, ఉత్తరాల గురించి మీకు అనుభవం ఉందా? మీరు ఉత్తరాలు రాసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా?
1: లేదు మేడం, ఏంటంటే మనకు ఉత్తరాలు అంత ఇది ఏం రాలేదు చిన్నప్పటి నుంచి. అది కొద్దిగా మా ఇళ్ళ పక్కన ఏదైనా కొద్దిగా అంటే ఎడ్యుకేషన్ ఏదైనా టీచర్స్, లాయర్స్ ఉంటే వాళ్ళు ఉత్తరాలు వాళ్ళ ఇంటికి వచ్చేది. అలా చూస్తా ఉన్నాను నేను
0: నేను మేము చూసిన జనరేషన్ కూడా సినిమాల్లోనే.

0: ఉత్తరాలు రావేసుకోవడము. మేము మాకు వచ్చేసరికి ఫోన్లు వచ్చేసినాయి.
1: ఫోన్లు వచ్చేసాయి మేడం. ఏంటంటే ఇట్లాగా చాలా తక్కువ మేడం ఉత్తరాలు.
0: అవునవునవును.
1: ఉత్తరాలు చదువుతుంటే దాంట్లో భావన చాలా బాగుంటది.
0: మనసు పెట్టి
1: కథానికలు వస్తుంటాయి మేడం ఈ ఉత్తరాల మీద.
0: సరే అండి, పాట వినిద్దామండి.
1: వినేద్దాం మేడం. మా ఫ్రెండ్స్ అందరికి శుభోదయం. హాయ్ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ.

తెలుగు చిత్రసీమలో మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుల్లో ఈయన ఒకరు. ఆది సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించి ఠాగూర్, దిల్, లక్ష్మి, నాయక్, ఖైదీ నంబర్ 150 వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ను మాస్ హీరోగా నిలబెట్టడంలోనూ, చిరంజీవి గారి రీఎంట్రీని ఘనంగా ఆవిష్కరించడంలోనూ వినాయక్ గారి శైలి ప్రత్యేకమైనది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష.

0: సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో చివరి పాట

సమయాభావం వల్ల ఆ అందమైన గీతాన్ని పూర్తిగా వినిపించలేకపోయినందుకు శ్రోతలు దయచేసి క్షమించగలరు. ఇంతటితో ఇల్లటి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మళ్ళా పొజ్జామటో 5 గొట్టంగా మాట చెప్పునరి పాట అయినరి కార్యక్రమంతో ఆదిలాబాద్ కేంద్ర సొంత ప్రసారాలు చురవుతాయి. ట్యూన్ చేసి వింటూనే ఉన్నరి 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం 2026 అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఐజీ, ఏడీజీ, స్పెషల్ డీజీ స్థాయి పోస్టుల్లో నిర్ణీత శాఖలను ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇండి కూటమి నేతలు రాష్టపతిని కలవనున్నారు. సీఎస్సీ ఏకపక్ష నిర్ణయాలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం సంవిధాన్ సదన్ హాల్లో వారంతా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కేవలం తమ పార్టీది కాదు, ప్రజలదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈసీపై పోరాటం ఓటు హక్కు పరిరక్షణ కోసమేని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ, జ్ఞానేష్ కుమార్ కలిసి 13 కోట్ల మంది ఓట్లను తొలగించి దేశంలో 2 వర్గాల పౌరులను తయారు చేస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్లో ప్రెస్ మీట్ ప్రసారం చేసినందుకు జర్నలిస్ట్ రేఖపై కేసు నమోదు చేసి 6 నెలల పసిబిడ్డతో ఉన్న ఆమెను గంటల తరబడి విచారించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధిత జర్నలిస్టుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు 10 ఏళ్లు పూర్తవుతున్న వేళ అక్టోబర్ 10-11 తేదీల్లో జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలనా వికేంద్రీకరణతో కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి పరిపాలన ప్రజల ముంగుడికి తెచ్చారని, మౌలిక వసతులు, విద్య, వైద్యాన్ని మెరుగుపరిచారని తెలిపారు. అసోచాం ఏఎస్సీఐ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే మొబిలిటీ నెక్స్ట్ 2047 సదస్సును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, విధాన రూపకల్పనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. చారిత్రక నవల చక్రవర్తి, సుప్రసిద్ద సాహితీవేత్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతను బతుకమ్మ గొప్ప ప్రతీకగాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. టీజీఓ మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్ సచివాలయంలో ఆయన ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:03. మార్నింగ్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మార్నింగ్ మస్తీలో మంచి మంచి పాటలు మీకోసం సిద్దంగా ఉన్నాయి, వినేద్దామా? మరి మొదటగా ఘర్షణ చిత్రం నుండి టిప్పు శాలిని సింగ్ పాడిన పాటకు సంగీతం హారిష్ జయరాజ్, సాహిత్యం కులశేఖర్. ఈ పాట మీకోసం.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: అపరిచితుడి చిత్రం నుండి నకుల్, జీవి ప్రకాష్ కుమార్ టిప్పు పాడిన పాటకు సంగీతం హారీష్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర. ఈ పాట మీకోసం.

విక్రాంత్ రోనాన్ చిత్రం నుండి నకాష్ అజీజ్ మంగ్లీ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకి సంగీతం అంజనీష్. తర్వాతగా రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాటకు సిరివెన్నెల సీతారాం శాస్త్రి సంగీతం సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన పాటకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట మీకోసం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తి వింటున్నారు. తర్వాతగా జులై చిత్రం నుండి టిప్పు మేఘన పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీరమణి.

జనతా గ్యారేజ్ నుండి యాజిన్ నజీర్ నిత్స్ నేహా బాసిన్ పాడిన పాట విన్నారు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్. తర్వాతగా శ్రీమంతుడు చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ యాజిన్ నజీర్ ఆలపించిన గీతానికి సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:44. మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో తర్వాతగా జై లవకుసా చిత్రం నుండి జస్ప్రీత్ రనీనా రెడ్డి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తర్వాతగా జల్సా చిత్రం నుండి కేకే పాడిన పాట వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:55. మార్నింగ్ మస్తీలో చివరగా మీకోసం వస్తోంది మిర్చి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ అనిత పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలు, ఉద్దేశపూర్వక పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు ఇండి కూటమి ప్రతినిధి బృందం ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనుంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా సీఈసీ వ్యవహరిస్తున్న తీరును, భేదాభిప్రాయాలను రాష్టపతి దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. రేపు సీజేపీ చేపడుతున్న ఆందోళన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రత తీవ్రతరం చేశారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 20,000 మందికి పైగా పోలీస్ పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతకు పిలుపునిచ్చారు. రేపు ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట వ్యాప్తంగా వేడుకలు ప్రారంభమవుతాయి. ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, అది అధికారంలో ఉన్నవారికి కవచంగా మారకూడదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, విశ్వాసం నిలబెట్టలేకపోతే ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎస్సీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో నగావ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 2 గంటల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రోజు ఎగ్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రోటీన్లు, విటమిన్ ఏడిఈ అందుతాయి. ఈరోజు వరల్డ్ ఎగ్ డే. ఆస్టియాలో వియన్నాలో 1996లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ దీన్ని ప్రారంభించింది. గుడ్డులో పోషక విలువలు గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్లాసిక్ సినిమా విశేషాలు. కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఒక పిల్లాడికి తల్లైన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ ముడిపడితే ఇలాంటి పాత్రలతో ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్క్. కాని ఆ ప్రయోగాన్ని క్లాస్తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా తీశారో దర్శకుడు. పైపచ్చు బాక్సాఫీస్ వద్ద ఐఐటి ఇండస్ట్రీ హిట్ గా నిలిపారు. అది ఒక క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళా స్రష్ట కె విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్ హాసన్ లాంటి ఒక పరభాషా హీరోతో నిర్మాత ఏడిది నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్ బస్టర్ అద్భుతం. ఆ అద్భుతం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎన్నెల్లమ్మా
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మాస్ కథాంశాలైతే జనం చూస్తారు, క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరు అని ఎవరన్నారు? నిజానికి అది తప్పుడు లెక్క, కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానన్నా చూస్తారు, బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం కమల్ హాసన్ రాధికా జంటగా దర్శకుడు కె విశ్వనాథ్ రూపొందించిన స్వాతి ముత్యం. ఈ చిత్ర విశేషాలు ఈ రోజు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:10. కల్లా కపటం తెలియని ఒక అమాయకుడి కథ స్వాతిముత్యం. వయసు పెరిగినా మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య. గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన లలిత ఓ పిల్లాడికి తల్లయ్యాక భర్త పోవడంతో అన్నావదనల పంచన బతుకేడుస్తూ ఉంటుంది. విధవరాలైన కథానాయకం మెళ్ళో గుళ్ళో సీతారామ కళ్యాణ వేళ అమాయకంగా తాళి కట్టేస్తాడు హీరో. అమాయకుడని హీరోను ప్రజే ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్వాతిముత్యం కథ. భర్త పోతే మగాడు మరో పెళ్లి చేసుకోవడం సహజమనే లోకంలో భర్త పోయి ఆర్థికంగా మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగితే తప్పుగా భావించడం ఏంటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యం ఎంత స్వచ్ఛమైన మనసుతో కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన శివయ్య పేరుని ఈ సినిమాకు పెడదామని మొదట్లో కమల్ హాసన్ అన్నారు. కాని చివరకు స్వాతిముత్యం టైటిల్కే అందరూ మొగ్గారు. మరిన్ని చిత్ర విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
5: చిన్నారి పొన్నారి కిట్టయ్యా.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: స్వాతి ముత్యం సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకి కమల్ హాసన్ రాధికల నటనతో పాటు ఇళయరాజా సంగీతం రీ రికార్డింగ్ ప్రాణం పోసాయని చెప్పుకోవచ్చు. ఇక చిన్నారి పొన్నారి కిట్టయ్య, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, రామ కనవేమిరా, ధర్మం శరణం గచ్చామి, మనసు పలికే మౌనగీతం లాంటి పాటలు ఆల్ టైమ్ హిట్స్. ముఖ్యంగా మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి కానరాని ప్రేమకు ఓనమాల దిద్దే సన్నివేశాన్ని, ఆ ప్రణయ గీతాన్ని విశ్వనాథ్ సున్నితమైన శైలిలో అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చి

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక స్వాతి ముత్యం చిత్ర విశేషాలు వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ప్రతి సినిమాలో లాగానే స్వాతి ముత్యం పాటల రచనలో కూడా విశ్వనాథ హస్తం ఉంది. ఆడమగ తేడా తెలియని హీరో, చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ గారు అప్పటికప్పుడు అనుకుని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని పాట రాత్రికి రాత్రే రాశారట. మర్నాడు షూటింగ్ కోసం మార్గ మధ్యలో కమల్ హాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఇక ఆ వెర్షన్తోనే షూటింగ్ చేశారు. తర్వాత బాలు శైలిస్తో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట పల్లవి లైన్లు కథా చర్చలో భాగంగా సినారీకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చింది. ఇక అదే పాట చివరిలో విషాదంగా కూడా వస్తుంది కదా. ఇక ఆ రెండో వెర్షన్ ను సీతారాం శాస్త్రితో రాయించారు. సిరివెన్నెల చిత్రం కన్నా ముందే ఈ సినిమా ఈ పాటతో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి పేరు తెర మీదకు వచ్చింది. సీతారాతో రచయితగా పరిచయమైన సాయినాథ్, సిరివెన్నెలకు రాసిన ఆకెళ్ళ ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కళానికి డైలాగుల్లో చేదోడు వాదోడు అయ్యారట. ఇక ఎంవి రఘు ఛాయాగ్రహణం అందించారు. మరిన్ని విశేషాలు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్వాతి ముత్యం చిత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లో కూడా స్వాతి ముత్యం 100 రోజులు ఆడింది. ఇక ఆ రోజుల్లో 35 థియేటర్లలో మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న సినిమా కూడా ఇదే. ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్గా స్వాతి ముత్యం శతదినోత్సవం చేసుకుంది. ఇంకా చాలా చోట్ల 25 వారాలు అంటే రజతోత్సవం దాటి ప్రదర్శితమైంది. బెంగళూరు, మైసూరులో 70కి పైగా ఆడింది. కలెక్షన్లో కూడా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే. దాదాపు అన్ని సెంటర్లో కూడా ఆ ఏడాది ఎక్కువ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే. 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ స్వయంగా హాజరయ్యారన్నమాట, ఈయన ముఖ్య అతిథిగా, అప్పటి సీఎం కూడా ఆయన. ఉత్తరాది నుంచి దర్శక నిర్మాత రాజ్ కపూర్ వచ్చారు. విశ్వనాథ్ ఏడిద జంట దేశం గర్వించే మరిన్ని చిత్రాలకు రావాలని కళా పిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఇది ఒక విశేషంగా చెప్పుకున్నారు అప్పట్లో.

సగరిగమనిదమపమగరిసవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగమనిదమనిని ముసి ముసి నగబుల్ల కశిక శిఖామణులు తాళ్ తగిట తగ జణుత వస పరి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: స్వాతి ముత్యం సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. షోమెన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్ మనసు దోచింది ఈ సినిమా. శంకరాభరణం మొదలు ఏ సినిమా తీసినా ముంబైలో రాజ్ కుమార్ కు చూపించడం విశ్వనాథ్కి అలవాటు. అలాగే స్వాతి ముత్యం చూశారు రాజ్ కపూర్. సినిమా అవ్వంగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఆయన. వెనక్కి తిరిగి విశ్వనాథ్ గారితో మీరు నా హృదయాన్ని టచ్ చేశారు, దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారట. కమల్ హాసన్ విశ్వనాథ్లతోనే స్వాతి ముత్యం హిందీ రీమేక్ చేయాలని కూడా ముచ్చటపడ్డారు ఆయన. చిత్ర శత దినోత్సవానికి వచ్చిన ఆయన అర్ధరాత్రి కమల్ హాసన్ కు ఫోన్ చేసి తన మనసులో మాట కూడా చెప్పారు. కానీ తర్వాత ఎందుకో అది కుదరలేదు. ఏది ఏమైనా సరే కథారీత్యా నేటికి స్వాతి ముత్యం ఒక రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలెత్తుకుని విజయ తీరం చేర్చడం మన తెలుగు సినిమాకి మరపురాని మహాఘనత.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైషడ్యం మందరం.
0: చూడండి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మన భారతీయ సినీ రంగంలో ప్రయోగాలకు కావచ్చు, ప్రయోగశీలురకు కావచ్చు అస్సలు కొరత లేదు కదా. సత్యజిత్ రే, హృషికేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదుర్ గోపాలకృష్ణన్, కన్నడ పుట్టన్న కణగల్ దాకా ఎంతో మంది కళాత్మకంగా రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకి మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దగా ఆడవు, ఒకవేళ ఆడినా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లైన సందర్భాలు చాలా అరుదు. కానీ మన తెలుగు దర్శకాణి ముచ్చం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన శంకరాభరణం కావచ్చు, ఇటు సామాజిక కోణం ఉన్న స్వాతిముత్యం కావచ్చు, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గాను మాస్ హిట్లు సాధించారు, పండితుల ప్రశంసలతో కళా తపస్విగా పేరు ప్రతిష్టలు సంపాదించారు, పండిత పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి క్లాస్ మాటన కనిపించని మాస్ డైరెక్టర్గా కూడా నిలిచారు కె విశ్వనాథ్. ఇలా క్లాస్ సినిమాలు తీసి మాస్ ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇది విశ్వనాథ్కి మాత్రమే సాధ్యమైన ఒక నభూతో నభవిష్యత్ విన్యాసం అని చెప్పుకోవచ్చు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: స్వాతి ముత్యం చిత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించి భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఇక ఆ రకంగా చూస్తే కే విశ్వనాథ్ స్వాతిముత్యం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒక చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయాలనుకునే సినీ సృజనశీలకి నిరంతర స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రాంతీయ చిత్ర ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ రజతకమలం అందుకుంది. రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడుగా, కమల్ హాసన్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఆస్కార్ కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కూడా ఇదే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 అమృత గీతం సమయం ఇది. పాట మనసుని మురిపిస్తుంది, మరిపిస్తుంది, మైమరిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, గాయని గాయకుల గళ మాధుర్యం కలిసి మనకు వేణులు విందు చేస్తాయి. అలాంటి కొన్ని పాటలు విందాం ఈ అమృత గీతంలో. తెలుగు సినీ గీత రచయితల్లో వేటూరి గారి స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఎన్నో అందమైన అద్భుతమైన పాటలు రాశారు. మరి అలాంటి అద్భుతమైన పాట జగదేక వీరుడు చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవికి మధ్య ప్రణయాన్ని ఎంతో అందమైన సాహిత్యంలో పలికించారు. ఆ పాట మీకోసం.

0: ఫిట్నెస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:12. ఇక 1988లో వచ్చిన మహర్షి సినిమా. రాఘవ శాంతిప్రియ నటించిన ఈ చిత్రంలో గీత రచయిత వెన్నెలకంటి రాసిన ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియుల ఫేవరెట్ అని చెప్పొచ్చు. అచ్చు తెలుగుతనానికి తన చక్కదనాల పదాలు చేర్చి పాటగా పలికించడం వెన్నెలకంటి ప్రత్యేకత. అలా

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి అమృత గీతం పెట్టున్నారు. సమయం 12:18. ఇక సినీ వినీలాకాశంలో మరొక సాహితీ పరిమళం. రసరాజుగా ప్రసిద్దులైన రంగినేని సత్యనారాయణ రాజు గారు సినీ గేయ రచయితగా ఎన్నో సుప్రసిద్ధ గీతాలు రాశారు. వాటిలో ఒకటి అచ్చతెలుగు నుడికారంతో పాటు స్వచ్ఛమైన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ సాగే అందమైన వెన్నెలలోన అంటూ సాగే ఈ పాట. మోహన్ బాబు దివ్యభారతి నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి

0: ఫారెస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ది శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఇక అమృత గీతంలో తర్వాతి పాట. దర్శకుడు వంశీ గీతరచయిత వేటూరి జతగా వచ్చిన చిత్రాల్లో చక్కటి భావకవిత్వంతో పాటు పచ్చని ప్రకృతి కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రేమించు పెళ్లాడు చిత్రంలోని ఈ పాటలో ప్రేమికుల భావాలని, ప్రకృతిని, ఋతువులని పోల్చి ఎంతో చక్కగా వర్ణించారు వేటూరి. ఈ పాట ఇంత అందంగా వినిపించడానికి ఇళయరాజా సంగీతం కూడా ఒక కారణం. ఎంతో హృద్యంగా ఉంటుంది ఈ పాట.

0: ప్రీతి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ, సైనిక్ భీ స్పూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను,

0: సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాకియా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు అస్సాంలో 1 లోక్సభ స్థానం తేడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్టాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు రాష్టాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకుగాను కొన్ని బీమా కంపెనీలకు అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదర్లు కూడా ఉన్నారు. అమెరికా

0: గ్లోబల్ లీడర్షిప్ లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనదెల్లా డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్ కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండి సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. మరి ఇప్పుడు విందాం కళ్యాణరాముడు సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఎస్పీ చరణ్ పాడిన పాట.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి మెరుగుంటున్నారు సూపర్ హిట్ సాంగ్స్. మరి ఇప్పుడు విందాం ఒకరికి ఒకరు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

నీకు నేను నాకు నువ్వు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం. ఆకాశవాణి స్టూడియోస్ లో 12:58 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది ప్రాంతీయ వార్తలు. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు జాలి కంటే గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే తెలంగాణ వంటి రాష్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే రాజ్యాంగబద్ద సంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో నిర్వహించిన మాధవ్ ఆటిజం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. ఆటిజం వ్యాధి కాదని, నాడీ వ్యవస్థ అభివృద్దికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి అని చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై అపోహలు తొలగించి వారిపై జాలి చూపడం కంటే గౌరవం, అవకాశాలు కల్పించడమే ముఖ్యమని పేర్కొన్నారు. వారి అభివృద్దికి సమాజం, అధికారులు, వైద్యులు సమిష్టిగా కృషి చేసి సమ్మిళిత వాతావరణాన్ని, భరోసాను అందించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే రాష్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్రాన్ని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నిజాయితీ పన్నుదారులకు సులభతర విధానాలు అమలు చేస్తూనే నకిలీ రిజిస్టేషన్లు, పన్ను మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో జీఎస్టీ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయాలు, స్క్రాప్ రంగంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణ సంస్కృతి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గ్రామీణ ప్రాంతాల్లో ఆనందంగా, సురక్షితంగా నిర్వహించేలా పారిశుద్ధ్యం, విద్యుత్తు, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, విదేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలు ఈ పూల పండుగను జరుపుకోవడం గర్వకారణమని పేర్కొంటూ రాష్ట ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీజీఓ మహిళా విభాగం రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు బతుకమ్మ నిదర్శనమని పేర్కొంటూ మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. ఈరోజు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న హన్మకొండ పరిధిలోని హసన్పర్తి, భీమారం చెరువులను సందర్శించి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

0: మహిళలు, చిన్నారులు, వృద్దులు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేస్తున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఎంపీ డికే అరుణ తప్పుబట్టారు. మహబూబ్ నగర్ లో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ బెదిరింపులకు రైతులు భయపడరని, పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నందున ఎడమ కుడి కాలువల ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: రైతులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ పంటలు కాపాడే విధంగా నీళ్లు మళ్లీ విడుదల చేయాల్సిందే. ఇప్పుడు రైతుల పంటలకు మళ్లీ రెండో తడి అవసరం ఉన్నది. రైతులకు ఎమ్మడే తడికి మళ్ళా నీళ్లు ఉన్నాయి, జూరాలలో నీళ్లు వదలండి, రైతుల పంటలు కాపాడండి.
0: స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బుర్లిగర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ లో పర్యటించి టీ హబ్, టీ వర్క్స్, స్కైరూట్ సంస్థలను సందర్శించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఫలక్నుమా ప్యాలెస్ లో వీరికి ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్బంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 వారిని ఆహ్వానించడంతో పాటు స్విజ్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల ఆకర్షణపై చర్చించారు. భారత రాజ్యాంగం కంటే ఏదీ గొప్పది కాదని, పౌరుల ఓటు హక్కును ఎవరూ తొలగించలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్బంధ సర్వే ప్రక్రియ అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించి జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపీ గౌతమ్ క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులదారులకు ఆన్లైన్లో సవరణలు, క్లెయిమ్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అధికార పోర్టల్ ద్వారా నియోజకవర్గం, కేటగిరీ మార్పులతో పాటు తిరస్కరణలపై సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్ 0402460352 ను సంప్రదించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూల తీర్పులు వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం ఉన్నట్టు ప్రచారం చేయడం, ఓడిపోయినప్పుడు రాజ్యాంగ సంస్థలపై అబద్దాలు ప్రచారం చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సీఏజీ, సైన్యం, విద్యా సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. వరుస ఓటములను తట్టుకోలేకనే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు మాని ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటలకు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాలధారణ గావించి ఎర్రని వస్తాలు ధరించి అమ్మవారి దీక్ష చేపట్టారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు విశిష్ట స్థానముందని, ఈ క్రీడ యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న మంత్రి, ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత చికితారావుతో పాటు పలువురు ఆర్చరీ క్రీడాకారులను సన్మానించారు. బతుకమ్మ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య ఈ నెల 25 వరకు 17 రోజుల పాటు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
2: మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు మరియు కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో ఏసీ చైర్ కార్ తో పాటు సెకండ్ క్లాస్ సిట్టింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఐఆర్సిటీ వెబ్సైట్ లో బుకింగ్ ఫెసిలిటీ మొదలైంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఉత్తర తెలంగాణ మరియు చిత్తూరు నియోజక ప్రజలను కోరుతూ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పినందుకు రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
0: 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచిత పరీక్షలు, స్కానింగ్, మందులు అందిస్తున్నారు.

0: మాతృ శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా హైరిస్క్ కేసులను గుర్తించి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ యామిని తెలిపారు.
1: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడీ మన బాధ్యతలో భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణ్ మేళా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
2: మనంగన్వాడి మన బాధ్యతలో భాగంగా ప్రత్యేక రోజు వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, వివిధ కృత్యాల ద్వారా పిల్లలకు అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడం, అందరికీ పౌష్టికాహారం అందించడం, అలాగే చేతులు పరిశుభ్రంగా చేసుకోవడము, మరుగుదొడ్లు వాడడము, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము, స్థానికంగా దొరికేటువంటి తాజా కూరగాయలను తాజా పళ్లను తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. అతను అప్పుడొక ఆటో డ్రైవర్, ఇప్పుడు 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. ఎంతకే ఆయన ఎవరు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పూకాలలో ఎటో లాభాలు, జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటామనే మాటకు ఆయన నిదర్శనం. అంకిత భావంతో కష్టపడితే శిఖరాలను అధిరోహిస్తామనే మాటకు ఆయనే సాక్ష్యం. గుజరాత్కు చెందిన ఫరూక్ పటేల్ ఇప్పుడు ఒకప్పుడు రోజు గడవడానికి ఆటో నడిపారు, తర్వాత పిజ్జాహట్లో పనిచేశారు. ఇప్పుడు మాత్రం ఆయన 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎలా సాధ్యమైంది ఇదంతా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ఫరూక్ పటేల్ అనే వ్యాపారవేత్త గురించి. 1972 మార్చి 24న జన్మించారు ఫరూక్. తండ్రి గుజరాత్ ఆర్టీసీలో బస్ కండక్టర్ గా సేవలందించేవారు. ఆర్థిక ఇబ్బందుల నడుమ పెరిగిన ఫరూక్ డబ్బు విలువను కాస్త తొందరగానే తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణను కూడా అలవర్చుకున్నారు. 12వ తరగతి పూర్తయ్యాక ఆయనకి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఆప్టికల్ షాప్ లో పనికి కుదిరారు. జీతం చాలక ఆటో నడపాలని నిర్ణయించుకున్నారు. అలా కొంతకాలం ఆటో డ్రైవర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారం గురించి తెలుసుకునేందుకు ముంబై వెళ్లారు ఫరూక్. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి స్టూడియోస్ లో 1:39 ఇక ఫరూక్ పటేల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వ్యాపార రంగంలో స్థిరపడాలని గట్టిగా అనుకున్నారు కాబట్టి 1990లో ఒక బట్టల షాప్ పెట్టారు ఆయన. అయితే అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో ఆయన యూకేకి వెళ్లిపోయారు. అక్కడ పిజ్జా హట్ లో పనిచేస్తూ మంచి జాబ్ సంపాదించారు. తర్వాత యూకే వాతావరణానికి మెల్లగా అలవాటు పడ్డారు కూడా. అయితే రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆయనకి ఎందుకో అసంతృప్తిగా ఉండేది. పొట్టి పెరిగిన నేలకు తన సేవలు దూరంగా ఎందుకుండాలనే ప్రశ్నలు ఆయన మొదలయ్యాయి. భారత్ అభివృద్దిలో భాగం కావాలని 1993లో మళ్లీ ఇంటి బాట పట్టారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి. ఇక 1994లో ఫరూక్ పటేల్ 100,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించారు. భవన నిర్మాణ సామగ్రి అందించే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది బాగా క్లిక్ అయింది. ఒకరోజు ఒక కస్టమర్ భవన నిర్మాణానికి ఇటుకలను ఆర్డర్ ఇచ్చారు. అయితే అదే రోజు ట్రక్ డ్రైవర్

డ్రైవర్ విధులకు హాజరు కాలేదు. అయినా సరే ఫరూక్ వెనక్కి తగ్గలేదు. స్వయంగా తానే ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి డెలివరీ చేశారు. ఇటుకలను కూడా తానే ట్రక్ నుంచి కిందకు దించారు. ఇది ఫరూక్ అంకిత భావానికి ఒక ఉదాహరణ. ఇక మొదట వ్యాపారం విజయవంతంగా నడుస్తున్నా కూడా ఫరూక్ ఇంకా ఏదో కావాలనిపించింది. అందుకే ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులను గమనించారు. టెలికాం రంగంలో ప్రవేశించాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అధికారులను సన్నిహితులు విమర్శించారు. అనవసరమైన రిస్క్ తీసుకుని జీవితంతో ఆటలాడొద్దని వారించారు. అయితే ఆయన అవేమీ పట్టించుకోలేదు. తాను నమ్మిన దానికోసం ముందుకు వెళ్లారు. సోలార్ వ్యవస్థలో కూడా భారీ పెట్టుబడులు పెట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తలవంచలేదు. అలా ఆయన వ్యాపారం సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ రంగాలకు విస్తరించింది. దాదాపు 10,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించింది.

చైతన్య స్ఫూర్తిలో ఫరూక్ పటేల్ అనే గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త గురించి తెలుసుకుంటున్నాం కదా. తన విజయానికి వేగం, అంకిత భావం, విలువలు, విధేయత కారణాలని ఫరూక్ పటేల్ అంటున్నారు. సరైన నిర్ణయం వేగంగా తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. అలాగే చిన్న పెట్టుబడితో పెద్ద ఆశయాలతో మొదలవ్వాలని యువతకు సూచిస్తున్నారు. స్టార్ట్ స్మాల్ బట్ థింక్ బిగ్ అన్న విజయ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. చాలా మంది వ్యాపారులకు ఆయన కథ ఆదర్శంగా నిలుస్తోంది

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ నుంచి మీరు వింటున్నారు మెలడీ టైమ్. సమయం 2:31. మరిక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట సీతారత్నం గారి బై సినిమా కోసం.

April 1 విడుదల సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం. మరి ఇప్పుడు విందాం నిర్ణయం సినిమా నుంచి ఎస్పీ బాల మనో ఎస్ జానకి పాడిన పాట.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టు టైం ఎగ్జాక్ట్ 5 o'clock న్యూస్ హెడ్ లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోల సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురు అవుతుంది. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో ముచ్చట ఇంటారు. ఇక ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. మీ మాటలు మీకోసం పాటలు. పసందైన పాటల్ని వింటూ గమతైన ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఏంటని 0873 కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేసుడు షురు చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకుంటది. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం డమురుకం చిత్రం నుండి పాట.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింహరాశి చిత్రం నుండి సత్యభామ సత్యభామ పాటను వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల్లా సింగిడి కార్యక్రమంలో అట్లనే పొద్దుమట్ల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు సింహరాశి చిత్రం నుండి పాటను విందాం.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం. శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి యో శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. హలో హలో, వినిపిస్తుందా? హలో
1: హలో మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: మేడం
0: ఏం పేరు?
1: విమల గంగన్న.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వడ్డాడి నుంచి.
0: ఏం చేస్తుంటారు గంగన్న?
1: నేను ఇంటి కాని ఉంటాను మేడం.
0: ఇంటి దగ్గరనేనా?
1: అవునవును.
0: అంటే చేన్ల పని అట్లేం లేదా?
1: ఏం లేదు, వాళ్ళు కొడుకులు పోతారు.
0: ఆహా, కొడుకులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు అవునా?
1: అవునవును.
0: మన్మడు మన్మరాళ్ళు ఉన్నారా?
1: ఉన్నారు మన్మరాలు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మన్మరాలు ఉన్నారు.
0: వాళ్ళతోటి ముచ్చట ఇస్తారన్నట్టు గమ్మత్ అనిపిస్తుంది కదా పిల్లలతోటి మాట్లాడుతుంటే. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు మరి? ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తారు అన్న
1: చెప్పండి.
0: పాట ఏది వింటారు చెప్పండి, పాట విందా? తాండ్ర పాపరాయుడు చిత్రం నుండి. తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి గమ్మతైన ముచ్చట్లు చెప్పుకుంటా పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 5:30 దాకానే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసుడు షురు చేయండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్కారం మేడం.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ప్రశాంత్ మేడం.
1: ఎక్కడి నుంచి?
2: ప్రశాంత్ మేడం, బంగారిగూడ.
1: బంగారిగూడ. ఏం చేస్తుంటారు ప్రశాంత్?
2: మేము ఆర్టీసీ.
1: ఆర్టీసీయా? అంటే ఇవాళ లేదా డ్యూటీ? మరి
2: పొద్దున్న ఉంటుంది మేడం.
1: పొద్దుగల్లనా? అంటే ఇక్కడ లోకలేనా, బయటకు వెళ్తుంటారా?
2: డ్రైవర్ కాదు.
1: అదే అదే. ఇంకా సినిమాలు అవి చూస్తుంటారా ప్రశాంత్? ప్యారడైజ్ సినిమానా? సినిమా పేరే మార్చేసిండ్రు, జడల్ అని పెట్టిండ్రు మీరు. జడల్ అనగానే అందరికి గుర్తు వచ్చేస్తుంది అంటారా? మంచి ఉన్నదా? పాటలు కూడా మంచి ఉన్నాయి. ఒక తెలంగాణ జానపదం కూడా ఉన్నదల్లా.
2: అన్ని ఉన్నాయి.
1: అదే అదే. చెప్పండి, మరి ఏ పాట విందామని చేసింది పూట?
2: పవన్ కళ్యాణ్.
1: ఏ పాట వినిపించమంటారు ఈ సినిమా నుంచి? తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి. కార్యక్రమానికి చివరగా ఒక ఫోన్ వచ్చింది. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వేణుగోపాల్ రెడ్డి మేడం. జిగ్వాలాపురం
0: మేడం. వేణుగోపాల్ రెడ్డి, పాట చెప్పుండ్రి, సమయం లేదు, పాట వినిపించేస్తాం, అల్ల ముచ్చట పెడదాం ఎప్పుడన్నా చేసినప్పుడు.
1: సర్దార్ బాబా రాయుడు మూడు నుంచి వరకు వచ్చాము.
0: తప్పకుండా రండి, పాట వస్తుంది, విందాం మరి.

மேர்வின் நெய் பாட்டத்தோ இயல்டி மாட்ட சிப்புன்றி பாட்டை நுன்றி காரியக்கிரமம் சமாப்தம். ஈ காரியக்கிரமம் பிரதி ரோஜு பொஜ்ஜாமட்ல 5 గంటలకు பிரசாரமவுத்தது. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి నచ్చు.

0: too. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. అతివలు అవని నుండి ఆకాశం వరకు ఎన్నో రంగాలలో ముందుండి నడిపిస్తూ గొప్ప విజయాలను అందుకుంటున్నారు. ఇంటి బాధ్యతలు చేపడుతూనే తమ అభిరుచులకు విలువనిచ్చి దాంట్లో కూడా నైపుణ్యం సాధిస్తున్నారు మగవలు. ఇలా ఎన్నో తీర్ల రంగాలలో రాణిస్తున్న మహిళల అనుభవాలు, విజయ రహస్యాల గురించి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే శక్తి. ఇయల్టీ శక్తి స్త్రీల కార్యక్రమంలో విందాం మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు బి వనజ.
1: రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 కిరీటాన్ని మన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన ప్రీతి ముండే గారు గెలుచుకున్నారు. ఈ అందాల పోటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో పాల్గొని విజయాన్ని సాధించిన ప్రీతి ముండే ఆకాశవాణితో ముచ్చటించడానికి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ విశేషాలు తన మాటల్లోనే విందాం. నమస్కారం ప్రీతి గారు.
2: నమస్తే.
1: ముందుగా మీకు మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 కిరీటాన్ని అందుకున్నందుకు హార్దిక శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: అంటే మన జిల్లా నుంచి ఒక అమ్మాయి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగింది అంటే అందరికీ సంతోషమే కదా. అయితే మీ అనుభవాలు జ్ఞాపకాలు మాతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారా?
2: Yes, definitely. చాలా ఉన్నాయి అండ్ మనస్ఫూర్తిగా షేర్ చేయాలని చాలా ఉంది నాకు.
1: అయితే ముందుగా మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ కుటుంబ నేపథ్యం ఏంటి?
2: సో హీరాపూర్ అని ఒక గ్రామం ఉంది, అది ఇంద్రవెలి మండలం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో అక్కడ నేను పెరిగాను, యూనో అక్కడ నుంచి ఎడ్యుకేషన్ మొత్తం. మా ఇల్లు ఉంది అక్కడ, మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటది హీరాపూర్ గ్రామంలో. సో నేను పుట్టింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో తాడిహత్నూర్ అని గ్రామం.
1: అక్కడ అది కూడా పల్లెటూరు,
2: చిన్న పల్లెటూరు. తాడిహత్నూర్ కూడా పల్లెటూరే, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నార్నూర్ మండల్లో తాడిహత్నూర్. అండ్ నేను మా పేరెంట్స్ ఉండేది హీరాపూర్ విలేజ్ లో, హీరాపూర్ ఊరు ఇంద్రవెల్లి దగ్గర. సో మాది ఒక, మాకు పొలం ఉంది. అండ్ ముందు డాడీ వాళ్ళు పొలంలోనే పనిచేసేవాళ్ళు. దెన్ మాది చిన్నగా బట్టలు షాప్ స్టార్ట్ చేశారు ఇంద్రవెల్లిలో. సో మా కుటుంబ సభ్యులందరూ అంటే ఫ్యామిలీ మొత్తం బట్టల షాప్ ఉంది ఇంద్రవెల్లి మండల్లో. సో అదే మాకు యూనో ఫుడ్ ఇస్తుంది, అదే మాకు ఎవ్రీథింగ్ లైక్. సో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నేను చదువుకున్నాను, ఆదిలాబాద్ కాదు ఉట్నూర్లో. ఉట్నూర్లో కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంది, అక్కడ చదువుకున్నాను. అండ్ దాని తర్వాత నేను ఆఫ్టర్ 10th నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట. 10th వరకు మన ఊర్లోనే ఉన్నాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఆడిన ఆటలు పాటలతోనే జీవితం అన్నట్టు. అప్పుడైతే ఫోన్ లేకుండే, అప్పుడైతే స్క్రీన్ టచ్ లేకుండే. సో చాలా ఊర్లో అంటే ఆటలు, హైడ్ అండ్ సీక్ గేమ్ అండ్ అవన్నీ. అంటే నేను గుర్తు చేసుకుంటే ఊరి జ్ఞాపకాలు అంటే నాకు గేమ్స్ అవే ఉంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ జర్నీ అన్నమాట.
1: బాల్యం అంతా ఇక్కడే గడిచిపోయింది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి
2: మండలం. పొలంలో వెళ్ళేటప్పుడప్పుడు అమ్మమ్మతో, అంటే ఇప్పటి వరకు మేము పొలంలో కూడా చేసేవాళ్ళం అన్నమాట. మా నానమ్మ అమ్మమ్మ తీసుకెళ్లే వాళ్ళు, ఇప్పుడు కూడా మా అమ్మమ్మ తీసుకెళ్తారు. సో మట్టితోటి చాలా కనెక్షన్ అన్నమాట, ఊరంటే చాలా ఇష్టం. మమ్మీ హౌస్ వైఫే, కానీ మమ్మీ మిల్క్ ప్రొడక్ట్స్ చేసి అప్పుడప్పుడు అమ్ముతారు అండ్ షాప్ లో కూడా కూర్చుంటారు అన్నమాట. ఇవాళ పేరెంట్స్ అంతా నాతోటి ఉన్నారు, తమ్ముడు డాడీ, అప్పుడు మమ్మీ షాప్ లో ఉంది అన్నమాట.
1: అయితే మీ చదువు అంతా ఉట్నూర్లోనే సాగింది, ఉన్నత విద్య
2: హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో. ఇంటర్మీడియట్ చేయడానికి నేను నారాయణ కాలేజ్ వెళ్ళాను, హైదరాబాద్ కొంపల్లిలో ఇంటర్మీడియట్ చదివిన. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను అన్నమాట. నారాయణ జూనియర్ కాలేజ్ అంటే అమ్మ వాళ్ళు దూరం ఉండి, ఊరు నుంచి దూరం ఉండి, అసలు మనసు లేదు అప్పుడు నాకు. కానీ మెల్లమెల్లగా అలవాటైపోయింది సిటీ లైఫ్ కూడా. అండ్ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను, నేను డిగ్రీ చేశాను సరోజిని నాయుడు వంట మహావిద్యాలయంలో.
1: అయితే చిన్నతనం నుంచి పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి జీవితం, పొలాలు అంతా దాని చుట్టూనే తిరిగింది. ఒక్కసారి మహాసముద్రం లాంటి పెద్ద నగరానికి చేరుకున్నారు, అప్పుడు మీకేమనిపించింది?
2: భయం వేస్తుంది, ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం తెలియదు, బస్ లో ఒక ఆమె కూర్చొని ఎట్లా వెళ్తారో తెలియదు. అంటే ఎంత భయం ఉండేదంటే, ఒక ఊరమ్మాయిగా బస్ కండక్టర్ కి టికెట్ అడగాలంటే కూడా భయం వేసేది.

0: దొరకదాని అసలు ఎక్కడ వెళ్ళి తెలియదు, ఒక ఆటోలో ఒకదాని కూర్చోాలంటే 10 సార్లు ఆలోచించేదాన్ని. సో అలాంటి అమ్మాయి అన్నమాట నేను. అంటే మోస్ట్లీ మన పల్లెటూరులో అలానే ఉంటారు, అన్నయ్య ఉంటే తోడుతో, తమ్ముడు తోడు ఉండాలి, డాడీ తోడు ఉంటేనే బయట వెళ్ళాలి. అలానే పెరిగాను నేను, చాలా కేర్తో చాలా ప్రేమతో పెంచారన్నమాట పేరెంట్స్. సిటీకి వెళ్ళగానే కొంచెం ఎక్స్ప్లోరేషన్ వచ్చింది. అంటే లైఫ్ లో పల్లె అమ్మాయిలకు కంపల్సరీ సిటీ ఎక్స్ప్లోర్ అవసరం. కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఒక్కదాని ఎలా థింగ్స్ హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది. నాకు కూడా చాలా భయం వేస్తుంది, ఒక అబ్బాయితో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది ముందు. అంటే అలవాటు లేదు, ఒక అబ్బాయికి ఇట్లా పైన కళ్ళు చేసి చూడడానికి భయం వేసేది. అంటే అలా పెరిగాం మేము, ఇంట్లోనే పెరిగాం చాలా. సో ఒకటేసారి బయట ప్రపంచం చూస్తే చాలా వేరుగా అనిపిస్తుంది, ఐ డోంట్ బిలాంగ్ దేర్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ దానికి టైం పడ్డది. గ్రాడ్యుయేషన్ లో నాకు ఆ ఓపెన్నెస్ వచ్చింది, నేను అందరితో కలిసిమెలిసి పోవడం గ్రాడ్యుయేషన్ లో స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ లో అసలు లేదు, ఏడ్చేది ఎక్కడో వచ్చి పెట్టేసారి ఇంకా అనిపించింది.
1: ఉంటుంది అది, ఎందుకంటే పుట్టి పెరిగిన వాతావరణం అంతా ఒకలాగా ఒకేసారి ప్రపంచం మారిపోయింది. తర్వాత ముఖ్యంగా పల్లెటూరు అమ్మాయిలు అంత పెద్ద సిటీలో అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది, అలాగే మీకు కూడా పట్టింది.
0: అవును, జడ్జ్ కూడా అవుతాం, డ్రెస్సింగ్ కూడా వేరుంటది, మనం ఉండే విధం వేరు, వాళ్ళు ఉండే విధం వేరు. మనం పూజల్లో, నాకు అమ్మ చిన్నప్పటి నుంచి పూజలు ఇవి ఇవి, అంటే గుడికి వెళ్ళకపోతే నాకు డే స్టార్ట్ అవ్వదు. నేను అలా పెరిగాను, ఒక గ్రంథం చదివి జపం చేస్తే నా డే స్టార్ట్ అవుతుంది. నా మమ్మీ అలా, అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆర్తి ఇవ్వాలి, పూజ చెయ్యాలి, ఇంట్లో చిన్న గుడి ఉంటుంది. సో అక్కడ అది ఏం లేదు అసలు. సో నాకు అక్కడ ఉండడానికి అంత ఈజీ అవ్వలేదు. 2-3 ఇయర్స్ చాలా కష్టం అనిపించింది, ఉండలేను, ఏడ్చేది నేను, ఉండలేను నేను అనిపించేది. కానీ ఉండాలి, కొన్నిసార్లు గ్రో అవ్వాలంటే దూరం ఉండాలి అమ్మ దాని నుంచి.
1: ఒకటి సాధించాలంటే ఒకదాన్ని కోల్పోవాలి, అంటే ఒకరి కావాలి అంటే ఒకదాన్ని విడిచిపెట్టాలి, అంతే కదా. అక్కడ మెల్లమెల్లగా అడ్జస్ట్ అయిపోయారు. మరి మన ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా అని ఒక పేరు వచ్చింది, అవునా? ఆ ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి మీరు ఈ మోడలింగ్ రంగం వైపు వెళ్లారు, దీనికి స్ఫూర్తి ఎవరు?
0: సో నాకు కూడా చాలా టఫ్ అనిపించింది. అంటే నా డ్రీమ్ ని, నా స్వప్నాన్ని, మిస్ ఇండియా నాలో ఉన్న డిజైర్ ని మా పేరెంట్స్ టు మా ఫ్యామిలీతో షేర్ చేయడానికి కూడా భయం వేస్తుంది. అంటే నాలో ఉంది చాలా చాలా పట్టుదల ఉంది, చాలా డిజైర్ ఉంది. నాకు రియల్ ఇన్స్పిరేషన్ నా కాలేజ్ లో విన్ అయిన క్రౌన్. మాకు సెకండ్ ఇన్స్పిరేషన్ నా అమ్మ. నాకు ఎప్పుడు అమ్మ ఒకటే మాట చెప్పింది, నువ్వు ఏం చేయకపోయినా లైఫ్ లో ఒక నేమ్ సాధించాలి, ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్నమాట నీకు. అంటే నువ్వు ఫినాన్షియలీ కంపల్సరీ నువ్వు నీది నువ్వు సంపాదించేలాగా ఉండాలి. నాకు ఇప్పటి వరకు ఇంటి పనులు రావు, అమ్మ ఎప్పుడు నాకు చెప్పలేదు ఇంటి పని, ఎప్పుడు హాస్టల్లో ఉన్నాను. సో నా రియల్ ఇన్స్పిరేషన్ మా అమ్మ అని చెప్తాను. కానీ ఒక మోడలింగ్ వైపు అడుగు వేయాలంటే నా ఇన్స్పిరేషన్ చూడండి, నేను నాకు ఇన్స్పిరేషన్ అని నేను ఇక్కడ చెప్పగలుగుతా. ఎందుకంటే పల్లెటూరు నుంచి ఇలాంటి డ్రెస్సింగ్, కంప్లీట్ మనం చూడీదార్ కవర్డ్ బాడీ ఉన్న డ్రెస్సింగ్, దాని నుంచి ఒక వన్ పీస్, ఒక బాడీ కాన్ వేసుకోవాలంటే చాలా గట్స్ కావాలి. అది నిన్న కాలేజ్ డేస్ లో స్టార్ట్ చేశాను. థర్డ్ ఇన్స్పిరేషన్ నాకు నేను, అండ్ ఫోర్త్ ఇన్స్పిరేషన్ నాకు, అది నాకు ట్రిగర్ చేసింది మిస్ ఇండియా వైపు, మన ప్రియాంక చోప్రా, మన యాక్ట్రెస్, మన మిస్ వరల్డ్, మన ఇండియా నుంచి 2000లో తను మిస్ వరల్డ్ విన్ అయింది. సో నేను మిస్ ఇండియా అవుదామని తన ఫొటోస్ చూసి, నేను క్రౌన్ విన్ అయ్యాను కాలేజ్ లో, అయితే అప్పుడు అది పోస్ట్ చేసేటప్పుడు ప్రియాంక చోప్రా పోస్ట్ చూసాను అదే రోజు, ఆమె బర్త్డే నేను విన్ అయిన రోజు ఒకటే అన్నమాట. సో జులై 18 రోజు నేను క్రౌన్ విన్ అయినాను, ఫస్ట్ క్రౌన్, అండ్ అదే రోజు ఏమో తన బర్త్డే. సో నాకెందుకు ఆమె పోస్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, ఈ క్రౌన్ ఇంత పెద్ద క్రౌన్ విన్ అవుతా అని ఆ రోజు పెట్టేసుకున్నా, 17 ఇయర్స్ అప్పుడు నేను. సో దాని తర్వాత ఇలా జర్నీ సాగింది అన్నమాట. భయం వేసేది, అచ్చా ఈ కాంపిటీషన్కి వెళ్ళాలంటే షార్ట్ వేసుకోవాలి, ఇక్కడ స్ట్రిప్స్ వేసుకోవాలి, ఎప్పుడు తెలియదు అలాంటి బట్టలు వేసుకొని ఎలా వేసుకోవాలి. అమ్మ నాన్నలు అయితే కొని కూడా ఇవ్వరు అలాంటి బట్టలు, మనమే కొనుక్కోవాలి, డబ్బులు ఉండవు, ఎలా కొనుక్కుంటాం అని అది ఒకటి ఒక డైలమాలో వెళ్ళిపోయినా నేను. ఒక 2 ఇయర్స్ అసలు ఆ రిజిస్టరీ చేయలేదు. సో చాలా డిఫరెంట్ జర్నీ అన్నమాట అది. అంటే ఆ స్పేస్ నుంచి వెళ్ళి నిజంగానే ఒక పెద్ద క్రౌన్, ఇంత పెద్ద క్రౌన్ విన్ అవ్వడం అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ నాకు నేను అనిపిస్తుంది ఇవాళ. కానీ ఇన్స్పైరింగ్ ప్రియాంక చోప్రా జానస్, అండ్ మిస్ ఎర్త్ కి ఇన్స్పిరేషన్ నాకు మన డాక్టర్ తేజస్విని మనోజ్ఞాన్. 2019 లో మన తెలంగాణ నుంచి హైదరాబాద్ అమ్మాయి ఒకటి, మా ఎన్సీసీ బెటాలియన్, నేను ఎన్సీసీ క్యాడెట్ అన్నమాట. సో నా ఎన్సీసీ

0: బెటాలియన్, 20 గర్ల్స్ బెటాలియన్ సికింద్రాబాద్ గ్రూప్ నుంచి తేజస్విని దీతి అని ఒక ఆమె విన్ అయింది మిస్ ఎర్త్ క్రౌన్, సేమ్ ఇదే డివైన్ బ్యూటీ గ్రూప్ నుంచి. సో తను మా కాలేజ్ కూడా వచ్చింది, నేను దీంట్లో రిజిస్టర్ చేస్తున్నాను అనమాట. నేను మిస్ ఎర్త్ అనుకోలేదు, నేను మిస్ యూనివర్స్ చేస్తాను, మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనలిస్ట్ కూడా అయినాను. అయితే అన్ని దాంట్లో ట్రై చేశాను, ఎక్కడో ఒక దగ్గర అవుతానని. ఫెయిలియర్స్ తర్వాత ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ తర్వాత ఫెయిలియర్స్, కానీ ఎక్కడో ఒక దగ్గర అవుతానని నమ్మకం ఉంది.
1: నమ్మకం
0: అవును. అయితే నాకు నేను ఒక ఇన్స్పిరేషన్, ప్రియాంక చోప్రా ఒక ఇన్స్పిరేషన్, మా అమ్మ ఒక ఇన్స్పిరేషన్, ఒక్కటే స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ నేను చెప్పను, చాలా థింగ్స్ వైండ్ అప్ అయి ఒక పెద్ద స్ట్రాంగ్ పవర్ నిచ్చింది నాకు, ఆ ఇన్స్పైరింగ్ పవర్ నిచ్చింది.
1: సంతోషం. మీరు అంటే నాలుగు వైపుల నుంచి చూసుకుంటూ మీరు అనుకున్నది సాధించడానికి గమ్యం వైపు అడుగులు వేస్తూ ప్రతిఫలాన్ని చూసారు, అవునా?
0: అవునండి.
1: అంటే ఇప్పుడు మీరు ఎన్సీసీ అన్నారు, ఇంకా రాబోయే కాలంలో సమాజానికి ఎలా ఉపయోగపడతాయి మీరు చేస్తున్న పనులు గాని, మీరు చేపట్టిన కార్యక్రమాలు గాని, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడేలా చేస్తారు?
0: సో ఇవాళ మేము రిమ్స్ లో ఒక ప్రోగ్రామ్ చేసామండి, నాకు ఫెలిసిటేషన్ కి చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు సత్కారం చేయడానికి. నాకు షాల్ వేసుకుని ఒక బొక్కే పొంది ఏం ఆనందం లేదు నాకు ముందు నుంచే. ఈ మిస్ ఎర్త్ క్రౌన్ కాకుండా నాకు ఏ క్రౌన్ వచ్చినా నాకు ప్రకృతి సేవే నాకు నిజమైన సేవ అనిపిస్తుంది. నిజమైన ఆనందం అదే నిజమైన ఫెలిసిటేషన్. ఒక మొక్క నాటితే వచ్చే ఆనందం నాకు ఒక షాల్ వేస్తే రాదు, ఎందుకంటే అది ఎన్నో తరాల వరకు ఉంటుంది. ఒక షాల్ నా ఇంట్లో ఒక 2 ఇయర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ ఉంటుంది, కానీ ఆ మొక్క ఒక పెద్ద చెట్టులాగా మారుతుంది. ఇవాళ నేను నా చేత్తో బై గాడ్స్ గ్రేస్ 10 ప్లాంట్స్ నియర్లీ ప్లాంట్ చేస్తాం. నేను అన్నాను ఎక్కడ ఫెలిసిటేషన్ చేస్తారు, మీరు మొక్కలు నాటిస్తే నేను ఫెలిసిటేషన్ చేస్తాను. నేను ఒకటే కండిషన్ పెట్టాను. సో ఏమంటే బిగినింగ్, ఏ క్రౌన్ అయినా మనకు ఒక పర్పస్ ఇస్తుంది. నేను చేసే సేవ, ఇప్పుడు నేను చేసే సేవ ప్రకృతికి అందుతుంది, మన భూమాతకి ఇండైరెక్ట్ లేదు మనుషులకు అందరికి. నాది కైండ్ హార్ట్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రతి వేలో ఆ ప్రాజెక్ట్ మన భూమాతకి, హ్యుమానిటీ, కైండ్ హార్ట్స్ వర్క్స్ ఫర్ హ్యుమానిటీ, మానవత కోసమే అది ప్రాజెక్ట్ చేశాను నేను. సో మనకు మెయిన్ ప్రాబ్లం మన ఎర్త్, మన ఇండియాలో వేస్ట్ గార్బేజ్, అంటే ఇండియాలో ఉన్నన్ని ఇళ్ల నుంచి ఏం బయట జనరేట్ అవుతుంది గార్బేజ్. మనం ఏం యూజ్ చేసినా అదొక గార్బేజ్ లాగా, ఒక కచరా లాగా మారుతుంది. ఈ జనరేషన్ లో వేస్ట్ ని మేనేజ్మెంట్ చేయడం చాలా చాలా టఫ్. ఎవరు రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ కి రెడీ లేరు, బికాస్ వేస్ట్ సెగ్రిగేట్ అవ్వట్లేదు, సపరేట్ అవ్వలేదు. ప్రతిదీ కల్పిస్తున్నాం మనం ఇండియాలో స్పెషలీ. ఓకేనా, ఇవాళ ఒక పార్సల్ కొన్నాం, ఇడ్లీ ఉంది, ప్లాస్టిక్ లో ఉంది, ప్లాస్టిక్ లోనే ఇస్తారు మన దగ్గర పార్సల్స్, ఏంటి పేపర్ కంటైనర్స్ లో ఇస్తారు. నెక్స్ట్ మనకు రావాల్సింది ఆ మార్పు, అట్లీస్ట్ మన డిస్ట్రిక్ట్ నుంచి రావాలి. మీరు ఇచ్చిన ఈ బొక్కే చాలా ఆనందం, ప్లాస్టిక్ బొక్కే లేదు. నాకు చాలా మంది ప్లాస్టిక్ బొక్కే ఇచ్చారు, నాకు అది ఏం హ్యాపీనెస్ లేదు, బికాస్ అదొక ఫ్రెష్నెస్ ఇవ్వదు, అదొక లైఫ్ ఇవ్వదు. ఒక మొక్క ఇస్తే అది చాలా వేరే ఆనందం. సో ఒక క్వీన్ గా, క్రౌన్ విన్నర్స్ అంటే ఒక క్వీన్ గా రిప్రజెంట్ చేస్తారు. నేను చేసే ప్రతి చిన్న ఒక అడుగు వేసేది అది మన సమాజానికి బాగుపడాలి ప్రతి వేలు అని నా మోటివ్ ఉందన్నమాట, నా దృష్టి ఉంది దాని మీదే. మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నాకు ఎప్పుడు ఎవరు బయట మాట్లాడినా ఆదివాసుల ఆదిలాబాద్ అని అంటారు, ప్రౌడ్. ఓకే, ట్రైబల్ ఉన్నారు, వాళ్ళు మన కల్చర్ ని చాలా ప్రిజర్వ్ చేశారు. మన డెవలప్మెంట్ ఇంకా రాలేదు, కానీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజశ్రీ షా, మన ఎస్పీ అఖిల్ మహాజన్ వాళ్ళు, ఐ ఫీల్ బో డౌన్, ఐ జస్ట్ వాంట్ బో డౌన్, అంటే వాళ్ళకు వందనాలు, దండం వేయాలనిపిస్తుంది. చాలా డెవలప్మెంట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మన డిస్ట్రిక్ట్. నేను సోలార్ ప్యానెల్స్ చూశాను, నేను మన డిస్ట్రిక్ట్ లో వచ్చిన డెవలప్మెంట్, ఎస్పీ సార్ తెచ్చిన చేంజ్, మార్పు చూశాను. చాలా ప్రొటెక్టెడ్ అనిపిస్తుంది. ఒక మోడల్ గా నాకు చాలా భయం వేసేది. నేను ఇవాళ వన్ పీస్, ఒక గౌన్ వేసుకుని వెళ్ళాను, అది ఊహించలేదు ఆదిలాబాద్ లో వేసుకుంటానని, ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇవాళ వేసుకున్నాను, వాళ్ళు రియల్ ఇన్స్పిరేషన్ నాకు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశాను, గ్రూప్ 1 క్లియర్ అయింది ప్రిలిమ్స్, గ్రూప్ 1 రాశాను, ఎస్ఐ రాశాను, చదువులు ఎక్కడ తక్కువ లేదు, నేను 90%, 95%, 10th సెకండ్ టాపర్, ఇంటర్ 95%, డిగ్రీ 97-93% నాకు ఎక్కడ తక్కువ లేదు, కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట, బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. సో ఒక మోడల్ గా అయినా, ఒక స్టూడెంట్ గా అయినా, ఒక యోగా నేషనల్ ప్లేయర్ గా అయినా తగ్గలేదు. అయితే నేను అందుకే అన్నాను, నాకు నేను కూడా ఒక ఇన్స్పిరేషన్, అండ్ ఆ ఇన్స్పిరేషన్ కి కారణం మా అమ్మ. మా అమ్మ రియల్, అండ్ ప్రకృతిలో అయినా ఒక సమాజంలో అయినా డెఫినెట్లీ మార్పు తెస్తాను, స్పెషలీ మనిషిలో ఉన్న ఆలోచనలో మార్పు తేవాలి. డ్రెస్సింగ్ కి బేస్ చేసి మనుషులకు జడ్జ్ చేయడం తప్పని నేను ఒక పెద్ద యునో కోట్ ఇవ్వాలనుకుంటున్నాను.

0: అందరికి. సో రామాయణ మహాభారత చదివిన అమ్మాయి నేను. చాలా మన గ్రంథాలు చదివి ఒక ఆస్ట్రాలజర్ గా కూడా ఎదిగినాను నేను. ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ గా నేను వర్క్ చేశాను.
1: కొంచెం జ్యోతిషం కూడా తెలుసు కదా.
0: ప్రొఫెషనల్లీ మొత్తం వస్తుంది. నేను ఆస్ట్రోడాక్ మీద నాకు చాలా క్రైమ్ బేస్ ఉంది. ఆస్ట్రోడాక్, ఆస్ట్రో యోగి, డివైన్ ఆస్ట్రో అని చాలా, ఆది ఆస్ట్రో, ఇలాంటి ఆస్ట్రాలజీ అప్లికేషన్స్ మీద ఒక ప్రొఫెషనల్ లాగా నేను ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అయ్యి ఒక ఆస్ట్రాలజర్ లాగా, యంగ్ ఆస్ట్రాలజర్ లాగా నేను పనిచేశాను. సో డెఫినెట్లీ మనం మన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే మనం ప్రతి వేలో సొసైటీలో చేంజ్ తేగలుగుతాం, ప్రకృతికైనా. ఇప్పుడు రిమ్స్ లో క్లీన్నెస్ డ్రైవ్ కూడా అదేంటి, ఒక ఇంపాక్ట్ తేవడానికి. నేను స్పెషలీ స్కూల్స్ కి వెళ్ళడం, కాలేజ్ కి వెళ్ళడం చాలా ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే పిల్లల మనస్తత్వం మారుతే దేశం మారుతుంది. మన డిస్టికే కాదు, దేశం మారుతుంది. అంటే ఇది ఒక మార్పు తెస్తుందని నేను అనుకుంటున్నాను. సమాజంలో మన దృష్టిలో మార్పు, మన పనిలో మార్పు, మన నేచర్ లో మార్పు, పిల్లల ఆలోచన విధానాల్లో మార్పు,
1: అది మన దగ్గర నుంచే మొదలవుతుంది.
0: అవునండి
1: కదా. మనం ఒక అడుగు ముందు వేస్తే మన వెనుక 10 అడుగులు వస్తాయి. అది మాత్రం కరెక్ట్ గా.
0: అవునండి.
1: మీరు యోగా గురించి కూడా చెప్పారు. నాకు తెలిసి మీరు యోగా టీచర్ గా కూడా చేస్తున్నారని సమాచారం ఉంది.
0: నేను మన ఆయుష్మాన్ ఆరోగ్యం ఉంది, రిమ్స్ ఆయుర్వేదిక్ సెంటర్ ఉందా, నాకు ముందు అక్కడ జాబ్ వచ్చిందండి. ఆయుర్వేదిక్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్యం ఉంది. సో దాంట్లో యోగా ఇన్స్ట్రక్టర్ గా చేశానన్నమాట. సో కానీ నా డ్రీమ్స్ కోసం నేను లీవ్ పెట్టేసి, మా డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు, కానీ హైదరాబాద్ లో ఉండాలంటే పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేయగలరు, చేయలేరు. అయితే అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా చిన్నగా ఒక 4 డేస్ ఉంటుంది నాకు పని, అంటే వీక్లీ 4 డేస్ ఒక 2-3 గంటలు యోగా టీచర్ గా పనిచేస్తూ నా డ్రీమ్స్ కోసం నేను మోడలింగ్ కోచింగ్ అన్ని కోచింగ్లు తీసుకుంటూ, డాన్స్ కోచింగ్ అయినా మోడలింగ్ కోచింగ్ అయినా అన్ని అవసరం, గ్రూమింగ్ అవసరం, లేకపోతే ఇండియా లెవెల్లో మనం నిలబడలేము. అక్కడ స్టేజ్ మీద సెలెక్షన్ అవ్వదు. ప్రీ ఫైనల్, సెమీ ఫైనలిస్ట్ గా, తర్వాత ఫైనలిస్ట్ గా, తర్వాత గ్రాండ్ ఫినాలి వరకు అప్లికేషన్ సెలెక్షన్, ఇంటర్వ్యూస్ చాలా ఉంటాయి ఒక మిస్ ఇండియాగా అంటే. సో అవన్నీ అడుగడుగున వేస్తే వెళ్ళాను నేను అన్నమాట. సో అలా యోగా టీచర్ గా ప్రగతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో చేస్తున్నాను. దానికి ముందు ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో చేశాను.
1: ఇప్పుడు ఎన్సీసీ యోగా వైపు చదువులో టాప్ అంటే అన్ని 10th నుంచి డిగ్రీ వరకు మీరు ఒక 93 నుంచి 97 97% వరకు మార్కులతో టాప్ స్టూడెంట్. అంటే అన్ని రంగాల్లో మీకు ప్రతి దాంట్లో అడుగు వేయడానికి సమయం ఎలా సరిపోయింది?
0: అది జీవితంలో ఎక్కడ ఓడిపోతానా ఒక ఊరమ్మాయి గాని నాకు భయం వేసింది. ఇంత కాంపిటీషన్ వరల్డ్ లో అన్నోటీస్డ్, నీ కష్టం ఎవరికి అవసరమే లేదు. నీకు ఫేమ్ వస్తే నీ కష్టం తెలుస్తుంది, కానీ దాన్ని వెనకాల ఎన్ని రోజుల యూనో అన్బిలీవబుల్ టీయర్స్, ఎవరు హెల్ప్ చేయని సిచ్యువేషన్ లో స్టాండ్ అవుట్, డబ్బులు లేని రోజులు అడుక్కొని తీసుకోవడం, పేరెంట్స్ కున్న కష్టం, అమ్మ పడిన కష్టం, అవన్నీ నాకు ఒక పుష్ని ఇచ్చింది. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికింది అక్కడ అడిగేవయ్యి. ఇదే కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా అయినా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా అయినా, ఎన్ని జాబ్లు ఎలా చెయ్యగలిగితే అలా చేసినా నేను. ఎట్లా టైం ఇవ్వచ్చు అట్లా, నాకు డే నైట్ తెలియదు అండి. కష్టం అంటే కష్టం, కష్ట చాలా పడ్డాను నేను. నా కష్టానికి ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే నాలో ఎనర్జీ లేదనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా అంటే నేను 5:30-6 కి లేసినాను, కంటిన్యూ ప్రోగ్రామ్స్. కష్టజీవి నేను, నాకు మా అమ్మ అంటది కష్టజీవిరా నువ్వు అంటది. సో కష్టం ఉంటేనే, ఇష్టంతో కష్టపడితే ఏమని చేయొచ్చు. యోగా చాలా ఇష్టం, జ్యోతిష్యం మీద చాలా రుచి. జ్యోతిష్యం మన హిందూ పరంపర అమ్మ చాలా నేర్పించింది, హిందూ ఇండియన్ ట్రెడిషన్, మన కల్చర్, మన కల్చర్ ని చాలా నేర్చుకోవాలని నాకు ఆశ, ఇచ్చ. దానికి గురుద్వారా వెళ్తాను, చాలా నమ్మకం. గురు యూనో గురు సాహెబ్, గురునానక్ సాహెబ్ మీద చాలా, ఆ పాటలు కూడా పాడతాను, ఏక ఓంకార సత్నామని, చాలా ప్రేమ. అప్పుడప్పుడు చర్చ్ కూడా వెళ్తాను. అంటే నాకు స్పిరిచువాలిటీ మీద న్యాచురలీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నేను ఏ దేవుణ్ణి తక్కువ అని చూడలేదు. ఐ థింక్ అదే ఎనర్జీ నాకు అప్లిస్ట్ చేసి పైన పంపించింది నేను అనుకుంటాను. ఎక్కడ దేవుళ్ళని నేను తక్కువ అనుకోలేదు. అది ఒక డివైన్ గ్రేట్ ఎనర్జీ. దాని వల్లనే నాకు ఆ సపోర్ట్ వల్ల ఆ పవర్ మనకు ఉంటది. మనం ఒకసారి దేవుడి స్మరణం చేస్తే, మంత్ర స్మరణం ఒకసారి ఓం అంటే, ఇట్స్ పవర్. యోగాలో కూడా అదే ఉంది. యోగా కూడా ఈ స్క్రిప్చర్స్ నుంచి వచ్చింది, వేదాల నుంచి వచ్చింది. మన ఇండియా చాలా గ్రేట్, కల్చరలీ చాలా ఇవాల్వ్డ్. హిందూయిజం అదొక రిలీజన్ కాదు, అదొక కల్చర్.

0: ఒక దగ్గర వెనకబడిపోతే, అంటే అవకాశాలు ఉన్నప్పటికీ మనం ముందుకెళ్తామో లేదో, వెళ్తే సాధిస్తామో లేదో అనే ఒక భయం అందరికి కాదు, అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో. అలాంటి వాళ్ళకి కష్టపడితే, ఇష్టంతో కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందని మీరు చెప్పారు కదా, ఇట్లాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి?
1: చూడండి, లైఫ్ లో ఓడిపోవడం సహజం. మీరు ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ దేనికైనా. యునో యు హావ్ టు ట్రై. నేను అనుకోలేదు మిస్ ఇండియా ఎర్త్ లో సెలెక్ట్ అవుతానని కూడా, మిస్ యూనివర్స్ తెలంగాణలో ఆడిషన్స్ క్లియర్ చేస్తానని కూడా అనుకోలేదు. నేను ఎస్ఐ మెయిన్స్ వరకు వెళ్తానని అనుకోలేదు. ప్రిలిమ్స్ తర్వాత నాకు ఫిజికల్ చాలా టఫ్ అనిపించింది, బికాస్ నా బాడీలో బ్లడ్ చాలా తక్కువ, నా హైట్ కూడా నాకు ప్రాబ్లం అనిపించింది. సో ఎక్కడ మంచి పర్ఫెక్ట్ లేదు, ఏ మనిషి జీవితంలో పర్ఫెక్ట్ కాదు. మనం అడ్మైర్ చేసే సెలబ్రిటీస్, మిస్ వరల్డ్ విన్నర్స్ అయినా, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్, ఇంటర్నేషనల్ విన్నర్స్ కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందరిలో యునో అప్స్ డౌన్స్, హైస్ లోస్, తక్కువ ఎక్కువ ఉంటుంది. అది ఓవర్కమ్ చేసే ఎబిలిటీ, మీలో ఒకటే థింగ్ ఉండాలి, కరేజ్, అన్స్టాపబుల్, నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఒక మనస్తత్వం ఉండాలి. ఓడిపోయినా కూడా ఏడ్సాను నేను, మిస్ యూనివర్స్ తెలంగాణ ఓడిపోయినాను, ఓన్లీ టాప్ 15 చేశాను, ఇంకా టాప్ 5 కూడా అవ్వలేదు. ఏడ్చిన, చాలా ఏడ్చిన. ఆ 2 మంత్స్ లోనే ఇంత పెద్ద మిస్ ఇండియా క్రౌన్ వచ్చిందండి. సో కష్టపడ్డాను. స్కూల్ తర్వాత మార్నింగ్ 8 కి స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 4:30 వచ్చేది, 5 వరకు ఫ్రెష్ అప్ అయ్యి 6 కి మోల్డింగ్ స్కూల్ వెళ్ళేది, 8-9 వరకు అక్కడ ఉండి రిటర్న్ వచ్చి తినేసి పడుకునేది. ఈజీ కాదు. ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునేది, డబ్బులు సరిపోవట్లేదని. మోడలింగ్ కి చాలా డబ్బులు కావాలి, ప్రతి దానికి యూనో ఇన్వెస్ట్ చేయాలి, డ్రెస్సింగ్ నుంచి హీల్స్ నుంచి మేకప్ హెయిర్. సో ఎర్లీ మార్నింగ్ 6-7 క్లాస్ తీసుకునేది మార్నింగ్. ఆన్లైన్ క్లాసెస్ ఎంత కష్టపడగలుగుతా అంత కష్టపడ్డాను. సో ఇంకా ఆపర్చునిటీ ఒక పెద్ద వేలో, ఒక పెద్ద పొజిషన్ లో సెట్ అవ్వాలి అండ్ అందరికి మేలు చేయాలి. స్పెషలీ నాకు అనిపిస్తుంది నాలో ఉన్న బెస్ట్ పవర్ ఏంటంటే, ఐ కెన్ అప్లిఫ్ట్ అండ్ మోటివేట్ పీపుల్. అది నిన్న అస్ట్రాలజీ స్కిల్స్ యూజ్ చేశాను. నాకు అనిపిస్తుంది నేను గోత్రూ అయ్యాను చాలా, నేను చాలా బాధలున్నాను, కష్టాలున్నాను, చాలా లో ఫేజెస్ ను చూసాను లైఫ్ లో. నేను కష్టపడేంత మనుషులు కష్టపడొద్దని నేను కోరుకుంటాను. కొంచెం ఇంకా ఈజీగా సక్సెస్ రావాలని కోరుకుంటాను. కానీ మనకు లైఫ్ లో వచ్చే కష్టాలు, బాధలు, ఫెయిలియర్సే మన రియల్ స్ట్రెంగ్త్. మన పర్సనాలిటీని బిల్డ్ చేసే ఒక మైల్ స్టోన్స్ అవి, మన పర్సనాలిటీని బెస్ట్ చేసే ఒక ఒక ముత్యాలు అవి, యూనో మనల్ని బెస్ట్ చేసేవి అవి ఒక మైల్ స్టోన్స్ అని నేను చెప్తాను. సో ఈ యువతకు, ఈ యంగ్స్టర్స్ కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నా ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లల కంటే హార్డ్ వర్క్ చేసే టైం ఇదే, పెద్ద డ్రీమ్స్ పెట్టే టైం ఇదే, అండ్ మీ ఫోన్ స్క్రీన్ల నుంచి మీలో మీ మైండ్ లో ఉన్న రియల్ ఇంటెలిజెన్స్ ని రికగ్నైజ్ చేసే టైం ఇదే. అది మీరు మెడిటేషన్ ద్వారా చేస్తారు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కి కనెక్ట్ అయిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది. అది ఒక యోగా మెడిటేషన్ ఫౌండేషన్ అన్నమాట, యోగా మెడిటేషన్ నేర్పిస్తారు. సో నా లైఫ్ అక్కడే ట్రాన్స్ఫార్మ్ అయింది. యోగా మెడిటేషన్ నా లైఫ్ లో ఒక రైట్ విధంగా, ఒక రైట్ టెక్నిక్ వచ్చింది సుదర్శన్ క్రియ రూపంలో. అది నేను అందరికి రికమెండ్ చేస్తాను. లైఫ్ చాలా ట్రాన్స్ఫార్మింగ్ అండి. మీ ఇంట్యూషన్ పెరుగుతుంది, బ్రెయిన్ లో క్లారిటీ ఉంటుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి, మనుషులు ల్యాక్ ఎక్కడ అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ రాదు, అది మిమ్మల్ని మీరు మెడిటేషన్ లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వేరే వాళ్ళు మీ మిస్టేక్స్ పాయింట్ చేసి ఒక్కరోజు చెప్పొచ్చు, ఎవ్రీడే మెడిటేషన్ చేస్తే మీరెవరు, మీరేం చేస్తున్నారు మీకు తెలుస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. మెడిటేషన్ అది రైట్ టెక్నిక్ లో జరగాలంటే మీరు సుదర్శన్ క్రియయోగా నేర్చుకోవాలి, డెఫినెట్లీ. సో వన్ లాస్ట్ మెసేజ్ టు ఎవ్రీ వన్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇన్ ఇంగ్లీష్, రిమెంబర్ యు ఆర్ క్రియేటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. యాజ్ అ విలేజ్ గర్ల్ ఐ హ్యాడ్ వెరీ లో సెల్ఫ్ ఎస్టీమ్, చాలా తక్కువ అనుకునేది నా గురించి, నేను చాలా భయంతో పెరిగాను, భయం మీద గెలిచాను. ఐ ఓవర్కమ్ ద ఫియర్స్ అండ్ ఐ వాన్ అగెయిన్స్ట్ మై ఫియర్స్. సో జీవితంలో ఏమైనా అనుకుంటే, నిజంగా మీలో ఆ స్కిల్ ఉంటే, మీరు కష్టపడితే లైఫ్ మిమ్మల్ని డెఫినెట్లీ రివార్డ్ ఇస్తుంది. సో నెవర్ గివ్ అప్, బీ కరేజియస్, బీ అన్స్టాపబుల్ టు ఆల్ ద ఆదిలాబాదీస్. మీరు బెస్ట్, మీలో ఉన్న మానవత్వం, ప్రేమ నాకు ఎక్కడ దొరకలేదు. యు ఆల్ ఆర్ యునో దట్ సూపర్ పీపుల్, యు ఆల్ ఆర్ సూపర్, యు ఆల్ ఆర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా ఆనందం ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
0: ప్రీతిగా

0: మీ మనసులో ఉన్న భావాల్ని మాతో పంచుకున్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన జిల్లాకు మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత శిఖరాల వైపు అడుగు వేయాలని మనసు నిండా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ. చాలా ఆనందం, చాలా ఆనందం. వెరీ హ్యాపీ టు బి హియర్.
2: ఇప్పటి వరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విజేత ప్రీతి ముండేతో బి వనజ పెట్టిన ముచ్చటను విన్నారు.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతటితో ఇయాల్టి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. అట్లనే రేపు పొద్దుమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో బంగారు కళ కథల సంపుటి నుండి తెలివైన వాడు కథ, ఇంకా రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఆనంద రహస్యం కథలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోలో సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇయల్ల ఇప్పటిసంది రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20కు గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడుప అయ్యుబాయి బృందం పాడిన కోలం పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలను వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15కు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉన్నది. ఇలా యాసంగి పంటకాలంలో సాగు చేయవలసిన పప్పుజాతి పంటలు, యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. ఇలా మీరు ఫోన్లు చేసి మీ సందేహాలు ఏమున్నా నివృత్తి చేసుకోవచ్చు. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30కు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనికురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలను వింటారు. గీతంకి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం రాత్రి 9:45కు ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00కు మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభారంపాలకుడు బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల 6:10కు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:15కు ఆంగ్లంపై పట్టు

సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 22వ భాగంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు 2వ భాగం వింటారు. ఇంకా ముచ్చట శీర్షికన మానసిక ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ ఆఫ్ సీకియాట్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు జమట్ల 5:45 యువవాణి కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ప్రసారమవుతుంది. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జమట్ల 6:20 నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మం గదా చరిత్ర చిందు యక్షగాన 4వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు 2వ భాగం రేపు జమట్ల 6:45 ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 కంది పంట ప్రాసెసింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం శీర్షికన మేకల పెంపకం అనుభవాల గురించి గుడియత్నూర్ మండలం సీతాగొంది గ్రామానికి చెందిన రైతు నైతం షేక్తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్ర బుద్ధే గురించి విశేషాలు ప్రసారమవుతాయి. షామ్హే గజల్ కార్యక్రమంలో సుమో నారాయణ్ బిశ్వాస్ పాడిన గజల్లు రేపు రాత్రి 9:45 వింటారు. ఇక రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 6:10 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 4.3 కిలోమీటర్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి సంస్థలు తెలంగాణ నుంచి తమ కార్యకలాపాలను విస్తరించి ఆవిష్కరణలు చేపట్టేందుకు అవసరం.

0: మైన మౌలిక వసతులు, ప్రతిభావంతమైన మానవ వనరులు, బలమైన సాంకేతికత, ఈకో సిస్టమ్ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ బ్యాక్బేస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ఐటీ పరిశ్రమ విస్తరణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సిపిఎంజి డిఎస్విఆర్ మూర్తి తెలిపారు. హైదరాబాద్లోని డాక్ సదన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ఈ ఏడాది ఒకే తపాలా నెట్వర్క్, అనంత అవకాశాలు అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియా పోస్ట్ ఆధునిక పౌర కేంద్రీకృత సేవా సంస్థగా మారుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.7 కోట్ల తపాలా సేవింగ్స్ ఖాతాలున్నాయన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తేవడంతో పాటుగా కనీసం 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని వన్ వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలాతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా 1,090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల సమగ్ర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో 2 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నట్టు వివరించారు. గతంలో ప్రతిపాదించిన విడివిడి అండర్ పాస్ల స్థానంలో ఈ సమగ్ర కారిడార్ తీసుకురావడం ద్వారా ప్రైవేటు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో మొత్తంగా 1,200 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్దరణలో స్థానిక ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త ఏకలభ్య శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబిలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎకోరెస్ 2026 పేరిట ఒకరోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. సిఎస్ఐఆర్ నీరి హైదరాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏకలభ్య శర్మ, హైదరాబాద్లో క్షీణిస్తున్న చెరువులను, జలవనరులను పునరుద్ధరిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో కేవలం కాలుష్య నియంత్రణ మాత్రమే సరిపోదని, హరిత సాంకేతికత దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే రాష్టంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, కేంద్ర ఎన్నికల సంఘం తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ కనీసం ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. తమ అక్రమ ఆస్తుల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఓట్లకు గండి కొట్టేలా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గజ్జల వేణు అన్నారు.
1: తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వివిధ రకాల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలను, మేళాలను నిర్వహిస్తుంది. అలాగే స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ అందించడానికి పరిశు యోజన పథకం కింద స్కాలర్షిప్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ప్రజలలో ఉత్తరాలు రాయడంపై ఆసక్తిని పెంచడానికి ధాయకర్ అనే లెటర్ రైటింగ్ కాంపిటీషన్ ను నిర్వహిస్తుంది.
0: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సు

0: నడుపుతోందని కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి రాజు ఆకాశవాణితో తెలిపారు.
1: 50 నుంచి 200 బస్సెస్ వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ అడిషనల్ బస్సెస్ సరిపోవు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా సిటీలో ఉన్న లోకల్ డిపోస్ నుంచి కూడా బస్సెస్ తెప్పించేసి జేబీఎస్ కు వచ్చే ప్రతి ప్యాసింజర్ ను తమ తమ గమ్యస్థానంలో చేరడం కోసం అధికార బృందంతో పాటు అందరూ కూడా సర్వ సన్నద్ధంగా ఉంటారు.
0: రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కుతుందని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటను జిల్లాగా మార్చాలనే దశాబ్దాల కలను ఆయన సాకారం చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 10K రన్ పరుగును ఆయన జెండా ఊపి ప్రారంభించి అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. వేములవాడలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ హాజరై సామూహిక సీమంతాలు అన్నప్రాసనలు నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య శ్రేయస్సు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష జరిపారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(b) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచి నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకు చిరునామాగా మార్చేలా గ్లోబల్ కాన్ఫరెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో 25% తపాలా ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకొచ్చి 10% సేవింగ్స్ లావాదేవీలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: గిరిపదం ఆదివాసీ గిరిజన జానపద సంగీత కార్యక్రమం ఎల్టీ గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం పాటలు, ఇంకా తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలను వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.

శ్రోతలు గిరిపదం కార్యక్రమాన్ని వింటున్నారు. ఆదివాసీలు ఎంతో సహజంగా ప్రకృతితో మమేకమై జీవనం సాగించే గిరిజనులు. భిన్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన వ్యక్తులు. వీరి పాట ఆట అంతా ఎంతో సందడిగా సంబరంగా అనిపిస్తుంది. అట్లనే వీరు ఉపయోగించే సంగీత పరికరాలు కూడా భిన్నంగా ఉంటాయి. అసటి గిరిజన జానపదం వినిపించే కార్యక్రమమే గిరిపదం. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం పాటలు.

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యుబాయి బృందం పాడిన కోలం పాటలను విన్నారు.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి బృందం పాడిన కోలం పాటలు.

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం రేకులగూడ గ్రామానికి చెందిన మడావాయి కన్నీబాయి బృందం పాడిన కోలం పాటలను విన్నారు. ఇంతటితో ఇయాల్టి గిరిపదం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఈ జానపద గీతాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇక రేపు పొద్దుమట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మం గదా చరిత్ర చిందు యక్షగానం 4వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లో గల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ డైరెక్టర్ టంగుటూరి వెంకటలక్ష్మి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపినారు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లలోపు 10వ తరగతి ఉత్తీర్ణులు ఫెయిల్ అయిన వారికి 2-వీలర్ మెకానిక్ 30 రోజులు, సీసీటీవీ ఇన్స్టాలేషన్ 14 రోజుల శిక్షణ ఇస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత 15వ తేదీలోపు సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. శిక్షణ 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

ఇప్పుడు మరో సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో నిరుద్యోగ యువతకు ఈ నెల 29వ తేదీన పొద్దుగల 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొట్టే గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపినారు. హరే కృష్ణ మూమెంట్ చారిటీస్ ఫౌండేషన్ కంపెనీలో 67 ఖాళీలు, ఆదర్శ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 34 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్, ఎంప్లాయ్మెంట్ కార్డ్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలా.

విద్య ఉద్యోగ సమాచారాన్ని వింటున్నారు. ఇప్పుడు మరో సమాచారం. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు 2 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు కలెక్టర్ రాజశేఖర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా అంటే రేపటిలోగా ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులో

0: మరో సమాచారం. బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి ఒక ప్రకటనను విడుదల చేసిండ్రు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు ఈ పథకం కింద 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫాల్ సీజన్కు దరఖాస్తులు చేసుకోవాలనుకున్న విద్యార్థులు http://www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ PERM కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్ధికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణ సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య

0: వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్యసలిలా చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్ధతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్ట్రిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు, వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డ్ ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత

0: వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. ఎలటి ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ కార్యక్రమంలో యాసంగి పంట కాలంలో సాగు చేయవలసిన పప్పుజాతి పంటలు, యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం కేల్ లెనిన్. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 7:45 దాకా ప్రసారమవుతుంది.

0: శ్రోతలు, ఇయలటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో యాసంగి పంట కాలంలో సాగు చేయాల్సిన పప్పుజాతి పంటలు, వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కోసం ఈరోజు స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి మీ సందేహాలు ఏమున్నా నివృత్తి చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. నమస్కారం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు.
1: నమస్కారం.
0: అయితే ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతల నుంచి ఫోన్లు వచ్చే లోపు మనం కొన్ని ప్రశ్నలు, సందేహాలని నేను మీ ముందు పెడతాను, మరి వాటికి సమాధానం చెప్పండి. అయితే ముందుగా ఈ ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల గురించి మనం వింటున్నాం కదా, ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో యాసంగి పంట కాలంలో సాగు చేసుకోవాల్సిన పప్పుజాతి పంటలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా?
1: సంవత్సరం అంటే మిగతా సంవత్సరాల కన్నా ప్రత్యేకంగా ఎల్నినో గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఒక సీజన్ అంతా ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయినాము.
0: ఇప్పుడు
1: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువైతాయి. ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే మీకు 33% తక్కువగా ఉంది. 21 మండలాలలో ఒక తలమడుగు మినహా అన్ని మండలాలలో కూడా మనకు లోటు వర్షపాతమే నమోదైంది. ఈ సెనారియో ఒక జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణలో కూడా.
0: ఎవరో శ్రోత ఫోన్ చేస్తున్నారు, మనం ఫోన్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హలో.
2: హలో, నమస్కారం.
0: నమస్తే.
2: హుషారు.
0: ఇది ఇల్లు వ్యవసాయం కార్యక్రమం నడుస్తుంది. ప్రస్తుతం స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. యాసంగిలో సాగు చేయాల్సిన పప్పుజాతి పంటల గురించి, వాటి యాజమాన్యం గురించి చెప్తున్నారు. మరి మీ సందేహం ఏమైనా ఉంటే వారి దృష్టికి తీసుకురండి, మీకు సమాధానం చెప్తారు. వీరు పాటల కార్యక్రమం అనుకుని ఫోన్ చేసారు. సరే, ఇప్పుడు మనం

0: ఈ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగు చేసుకోవాల్సిన పప్పు జాతి పంటల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా చెప్తారా మరింత సమాచారం?
1: వర్షపాతం కన్నా కూడా 33% మన లోడ్ నమోదైంది.
0: అవును,
1: జిల్లాలో ఎంత పడాలి సాధారణ వర్షపాతం మొదటి సీజన్ అనుకుంటే అంటే ప్రమాణంగా మనకు 1000 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. 680 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తలమడుగు మినహా మిగతా అన్ని మండలాలు కూడా లోటు వర్షపాతంలోనే ఉన్నాం మనం. ఈ పరిస్థితులలో రెండవ పంట మరి ఉన్న అవకాశాలు ఏంది అనేది మనం ఆలోచిస్తే, ఫిబ్రవరి 2027 వరకు ఎల్నినో ప్రభావం క్రమక్రమంగా తీవ్రత దాలుస్తుంది. ఫిబ్రవరి 2027 నుంచి మే మంత్ దాకా తర్వాత తగ్గుముఖం పడుతుంది. అయితే వర్షాకాలము సీజన్ అయిపోయింది, మనకు మాన్సూన్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు రెండవ సీజన్లో అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ అంటాం దీన్ని. ఈ పీరియడ్లో కూడా జిల్లాలో అడపదడప 150 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. ఒక 3 నుంచి 4 రెయినీ డేస్ని కూడా మనం రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎల్నినో ఇయర్లో ఇది కూడా మనకు అంటే అవుతుందా కాదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. తర్వాత గ్రౌండ్ వాటరు అనుకున్నంతగా రీఛార్జ్ కాలే, ప్రాజెక్టులలో పెద్దగా నీళ్ళు లేవు, గ్రామాలలో ఉన్న చెరువులలో పెద్దగా నీళ్లు ఉండలేవు. తర్వాత జిల్లా యంత్రాంగం ఆల్రెడీ ఒక హెచ్చరిక చేసింది, ఉన్న చెరువులలో నీళ్ళన్నీ కూడా వ్యవసాయానికి వాడకుండా అట్లే ఉంచాలి, ముందు పశువులకు కానీ మనుషులకు తాగునీటి సమస్యలు ముందు తీర్చాలి. ఈ నేపథ్యంలో మనం సాగు చేయవలసిన యాసంగి ముఖ్యంగా పప్పుజాతి పంటల విషయం తీసుకుంటే తక్కువ నీటి పారకం తోటి వచ్చే పంటలు ఏవైనా ఉన్నాయి అంటే డెఫినెట్గా మనకు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం ప్రధానంగా ఇష్టపడే పంట సోయాబీన్ అడుగున వేసుకునే శనగ పంట అయితే, రెండవ పంట మనకు మినుము, తర్వాత పెసర. ఈ పంటలు తక్కువ నీటితోటి తక్కువ కాల పరిమితితో మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధరను దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు నేను నిన్న మొన్న కూడా రైతులతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే సోయాబీన్ మద్దతు ధర కన్నా కూడా బయట ప్రైవేట్ వాళ్ళ మద్దతు ధర ఎక్కువ ఉన్నది. ఈ సిచ్యువేషన్ ఈసారి శనగకి పెసర మీద కూడా ఉండొచ్చు, ఎందుకంటే బయట ఉత్పాదకత ఉత్పత్తి మనకు తగ్గిపోతా ఉంది, పంట విస్తీర్ణం తక్కువ ఉంది. ఈ ప్రొడ్యూస్ కి ఎప్పుడు కూడా బాగా డిమాండ్ ఉన్న ప్రొడ్యూస్ ఇది. సో డెఫినెట్ గా గవర్నమెంట్ మద్దతు ధర కన్నా కూడా లాభసాటిగా ఈ పంటలు సాగు చేసుకునే అవకాశం క్లియర్ గా ఉంది. అందుకని శనగ పెసర మినుము ఈ 3 పంటలను మనం సాగు చేసుకుంటే రైతు కొంత లబ్ధి పొందుతారు. కానీ ఖచ్చితంగా నీళ్ళ వసతి కావాలి. ఇప్పుడు శనగ పంట సాగు చేసుకోవాలన్నా కనీసం 2 నుంచి 3 తడులు కావాలి. పెసర మినుము పంటలకు కూడా మనకి ఇంచుమించుకు ఇంతే కావాలి. పెసర పంట మీకు అటుగా 60-65 రోజుల్లో వస్తాయి, మినుము పంట 80-85 రోజులు వచ్చేస్తుంది. శనగ పంట ఈ 2 పంటల కన్నా కూడా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది, మీకు 90 నుంచి 100 రోజుల మధ్యలో శనగ పంట వస్తుంది.
0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈలటి ఇల్లు వ్యవసాయంలో. యాసంగి పంట కాలంలో సాగు చేయాల్సిన పప్పు జాతి పంటలు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు సమాధానాలు చెప్పేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి ఈ అంశంకు సంబంధించి ఏమైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతూ శనగ పంట ప్రస్తావన వచ్చింది కాబట్టి శనగకు సంబంధించిన ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ సోయాబీన్ అడుగున శనగ పంటను ఎక్కువ చేస్తుంటారు కదా, ఈ పంట సాగు చేసేటప్పుడు తొలి దశలో చేపట్టవలసిన పనులు ఏముంటాయి, వాటి గురించి చెప్తారా?
1: ఒకటండి, శనగ పంట లాభసాటిగా రైతు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మంచి బలమైన భూములు, నల్లరేడి భూములు, సారవంతమైన నేలలు, అత్యంత అనుకూలమైన నేలలు చెప్తాము. మధ్యస్థ నీళ్ళలో కూడా మనం శనగ పంటతోటి లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు. కాకపోతే కొంత చేయవలసిన పనులలో ముఖ్యంగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వేయడము, తర్వాత సకాలంలో దానికి ఈ బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ కూడా మనం అప్లై చేయాలి. ఆ రకంగా మనం ముందుకు పోవచ్చు. తర్వాత నూతన వంగడాలు కూడా. సో శనగ పంట అంటేనే మనకు ఈ ఎండు తెగుల సమస్య ప్రధానమైన సమస్యగా చెప్పుకుంటాం. ఈ ఎండు తెగుల సమస్యను తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, సో ముఖ్యంగా ప్రభుత్వ రంగాల నుంచి విడుదల రకాలు 5-6 ఉన్నాయి మనకు. ఆ వైపుగా రైతులు ఆ విత్తనాల సేకరణ చేసుకుని వాళ్ళు సాగు చేసుకోవాలి. సో ఉదాహరణకి మనం అట్లా మాట్లాడుకోవాలంటే చాలా మన లోకల్ మార్కెట్ కూడా దొరికే ఒక మంచి రకం ఏంటంటే JK 92-18. ఇది క్రిసాట్ వాళ్ళ డెవలప్ చేసిన రకం ఇది. ఇది ఈ ఫ్యూజిరియం ఎండు తెగులను ఈజీగా తట్టుకుంటది. తర్వాత మీకు నీటి పారుదల కింద మీకు ఎంత లేదన్నా కూడా ఒక 12-13 క్వింటాల్ దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంటది. తర్వాత రెండవది JG 14. ఓకే, ఇది కూడా ఎక్రిసైడ్ భాగస్వామ్యంతో డెవలప్ అయిన రకం ఇది. మీకు 90-95 రోజుల స్వల్పకాలంగా అంటే కాల పరిమితితో మనకు వచ్చేస్తుంది.

0: మిగతా రకాల కన్నా కూడా 10 రోజులు అడ్వాన్స్గా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఈ రకము ఒక సిచ్యువేషన్లో బాగా ఫిట్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇవి శనగ పంట ఆలస్యంగా విత్తుకునే సందర్భంలో మనం ఈ వెరైటీని మనం ఆప్ట్ చేయొచ్చు. ఇందులో కొంత ఎండను తట్టుకునే గుణం ఉన్నది, అంటే హీట్ టాలరెంట్ వెరైటీ అని చెప్తాం మనం. సో ఆ రకంగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. తర్వాత JG11, ఇది చాలా మంది పరిచయం ఉన్న రకం ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కూడా బాగా సబ్సిడీ మీద ఇస్తా ఉంది, ఇది కూడా ఫ్యూచర్ ఎండు తెగులను తట్టుకుంటుంది. తర్వాత డ్రై రూట్ రాట్, అంటే వేరు ఎండు తెగులను కూడా ఇది మనకు తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ లో ఈ బాగా అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఈజీగా అడాప్ట్ అయ్యే రకం ఇది. తర్వాత నంద్యాల శనగ విషయానికి వస్తే ఒక 3-4 రకాలు ఉన్నాయండి మనకు. ఇందులో బాగా మనం ఈ మధ్యలో అంటే అంత మెకానికల్ సోయింగ్ మెకానికల్ హార్వెస్టింగ్ యాంత్రీకరణకు పనికొచ్చే రకాల మీద రైతులు ముందుకెళ్తున్నారు. దానికి బాగా సూట్ అవ్వబోలే ఈ రకము ఈ నంద్యాల శనగ 47. ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది, తర్వాత మెకానికల్ హార్వెస్టింగ్ సూట్ అవ్వలు 90 నుంచి 100 రోజులకు కూతకు వచ్చేస్తుంది. దీని దిగుబడి సామర్థ్యం తీసుకుంటే నీటి పారుదల కింద మీకు 10 నుంచి 11.5 క్వింటాల దాకా ఇస్తుంది. తర్వాత నంద్యాల శనగ 452. ఇది ఈవెన్ ఇప్పుడు మా ARS ఆదిలాబాద్ గానీ ARS ముందులో కూడా మేము సీడ్ ప్రొడక్షన్ చేసి రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సేకరించడం జరిగింది. తర్వాత నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వివిధ పథకాల కింద ఈ రకాలను వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత JG11 కి మంచి ప్రత్యామ్నాయం ఇది. ఎక్కడైతే JG11 బాగా వస్తుందో అక్కడ ఈవెన్ నంద్యాల శనగ 452 మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నంద్యాల శనగ 776. సో ఇది కూడా మనకు మిషన్ హార్వెస్టింగ్ బాగా పనికొచ్చే రకం, 90 నుంచి 105 రోజులకు వచ్చేస్తా ఉంది. సో ఇలాంటి రకాలను మనం ముందుకెళ్ళచ్చు. తర్వాత మా రిసెర్చేషన్ ద్వారా మేము తయారు చేసిన రకాలలో ఆదిలాబాద్ శనగ 2 అనే రకము, కాకపోతే కొంత అనుకున్న మేరకి విత్తన లభ్యత ఈ సంవత్సరం లేదు, ఫ్యూచర్ లో ఇస్తాము. ఇది కూడా మనకు ఈ ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎండు తెగుల సమస్య, వేరుకుళ్ళు సమస్య, ఇదన్నీ తట్టుకుంటుంది. తర్వాత ఈ మెకానికల్ హార్వెస్టింగ్ బాగా సూటబుల్ అయ్యే రకం. సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా దేశవాళీ రకాలు ఇవన్నీ కూడా. తర్వాత అట్లాగే శనగలు మనకి కాబులి రకాలు ఉన్నాయి. కాబులి రకాల మీద కూడా కొంత మార్కెట్ సమస్య ఉంది. చాలా మంది రైతులు కాబులి రకాలు ఇంతమంది కూడా గ్రో చేసి తర్వాత అమ్ముకోలేక ఇబ్బంది పడ్డారు. సో అట్లా ఏదైనా ఒక కంపెనీ తోటి బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంటే, లేదా మనకున్న సూపర్ మార్కెట్లతో మనం బైబ్యాక్ చేసుకునే అవకాశం ఉంటే కాబులి రకాలతో కూడా ఎక్కువ పైసలు సంపాదించవచ్చు. దానికి బాగా పనికొచ్చే రకము మన దగ్గర కూడా ఈజీగా దొరుకుతుంది ఈ కాక్2 అనే రకము. తర్వాత అట్లాగే మనకు ఫూలేజీ, ఇది మనకు పర్బన్ ఏరియాలో బాగా ప్రాచుర్యం ఉన్న రకం. తర్వాత శ్వేత అనే రకము, ఈ శ్వేత అనే రకం కూడా స్వల్పకాలిక రకము, తర్వాత హీట్ ను తట్టుకుంటది. అంటే కొద్దిగా ఆలస్యమైనా కూడా శనగకి హీట్ వచ్చినా అంటే ఎండ తగిలినా కూడా ఇది తట్టుకునే రకం. తర్వాత నంద్యాల శనగ 119, తర్వాత 810. ఈ రకాలన్నీ కూడా కాబులి రకాలుగా మనం చెప్పుకుంటాం.
1: తర్వాత ఇప్పుడు ఈ పప్పు దినుసుల్లో శనగ తర్వాత కొంత ప్రాధాన్యత ఉన్న పప్పు దినుసుగా మినుము పంట అని చెప్పుకోవచ్చు. మరి ఈ మినుము పంటని సాగు చేస్తే దీన్ని లాభసాటిగా ఎట్లా మలుచుకోవచ్చు, ఎట్లా సాగు చేయొచ్చు చెప్తారా?
0: అయితే ఒకటండి, శనగ పంటలో ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఒకటి, ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది ఒక మనము ఖచ్చితంగా పాటించాల్సిన అవకాశము
1: అవసరం ఉన్నది
0: ఉంది మనకు. సో దీని గురించి మనకు 2-3 రకాలైన ఫంగిసైడ్స్ మార్కెట్లు ఉన్నాయి. తర్వాత బయో ఫంగిసైడ్స్ మనకు బీసీ కంట్రోల్ ల్యాబ్ ద్వారా వాళ్ళు కూడా సప్లై చేస్తా ఉన్నారు. ఒకటి, ఈ ఎట్లాగో మన ప్రాంతంలో సోయాబీన్ అడుగున శనగ వేసే అవకాశం ఉంది, అదొక ఆచారం ఉంది, మనకి అలవాటు ఉంది. ఈ ఎండు తెగుల సమస్య అనేది ఆ పంటకి ఈ పంటకి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన ఫంగస్ ఖచ్చితంగా ఈ పంటలు కూడా ఎక్కువగా నష్టపోతా ఉన్నారు. సో బెస్ట్ మంది ఏంటంటే మార్కెట్లో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఒక ఫంగిసైడ్ వైటావాక్స్ పవర్ అని అమ్ముతా ఉన్నారు. ఇది మనకు ఒక 2 మందుల కాంబినేషన్, ఇది థైరము ప్లస్ కార్బాక్సిన్ అనే పేరు మీద అమ్ముతా ఉన్నారు. ఇది కిలో విత్తనానికి 1.5 గ్రాముల దాకా మనం విత్తన శుద్ధి చేసుకుని, ఈ విత్తన శుద్ధి కూడా మీరు అవసరమైతే ఒక 24 గంటలు కూడా దాన్ని విత్తన శుద్ధి ఉంచుకున్న తర్వాత సోయింగ్ చేయాలి, అంటే అంత బాగా పట్టుకుంటుంది అది. తర్వాత చివరిగా మనకు ట్రైకోడర్మా విరిడి, ఈ బయో కంట్రోల్ ల్యాబ్ బీసీ ల్యాబ్లలో గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ లో అమ్ముతా ఉన్నారు. ఇది కూడా కిలో విత్తనానికి 7 నుంచి 8 గ్రాములు లేదా 10 గ్రాములు దాకా కూడా మనం వాడుకోవచ్చు. ఆ రకంగా ఒక ఫంగిసైడ్, దాని వెనకాల మళ్ళీ బయో ఫంగిసైడ్, ఈ రెండింటి కూడా మనము కాంబినేషన్ లో మనం చేసుకోగలిగితే ఈ శనగలో వచ్చే మొదట్లో వచ్చే సమస్య ప్రధానంగా ఈ వేరుకుల సమస్య, తర్వాత ఎండు తెగుల సమస్య, ఈ రెండింటి కూడా మనం అధిగమించే అవకాశం ఉంది. శనగ పంటలో మనకు చదరపు మీటర్ కి దేశ

0: రకాలు మనం సకాలంలో వెతుకుంటే 33 మొక్కలు, తర్వాత కొంత ఆలస్యంగా వెతుకుంటే 44 మొక్కలు ఉంటే మనకు అనుకున్నట్టు 10-12 క్వింటాల దిగుబడి వస్తుంది. తర్వాత ఈ కాబులి రకాలు చేసుకునేటప్పుడు మిగతా దేశవాళీ రకాల కన్నా కూడా ఒక 10 కిలోల అదనంగా మనం సీడ్ వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని పోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ అంటే ఎరువుల యాజమాన్యం. చాలా మంది రైతులు కాంప్లెక్స్ ఎరువులను మనం జనరల్ వాడే అవకాశం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పాటు మా పాయింట్ ఏంటంటే సూటి ఎరువుల రూపంలో దొరికే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకుంటే శనగ పంట ప్రధానంగా ఎక్కువగా ప్రోటీన్ కలిగిన పంట, మాంసకృతులు కలిగిన పంట, దీనికి ఫాస్ఫరస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువును వాడుకోగలిగితే ఎకరానికి మనకు 3 బ్యాగులుగా రికమెండ్ చేస్తాం. ఈ 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకుంటే అందులో భాస్వరం దొరుకుతుంది, తర్వాత ఈ గంధకం దొరుకుతుంది, తర్వాత శుద్ధ కాల్షియం కూడా దొరుకుతుంది. ఈ 3 ఎలిమెంట్స్ ఈ నూనె గింజ పంటలకి, ఎక్కువగా ప్రోటీన్ ఉన్న పంటలకి మనకు అవసరము. శనగ పంట మనకు బాగా ప్రోటీనియస్ క్రాప్ కాబట్టి ఇందులో ఈ SSP రూపంలో P ని ఇచ్చి N మనకు సూటి ఎరువు యూరియా రూపంలో, కే అవసరమైతే మన నీళ్ళలో ఆల్రెడీ కే అనుకున్నంత ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. ఇది 2-3 సీజన్లకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది, కానీ ఈ 2 ఎలిమెంట్స్ అనేది ఇవ్వాలి. తర్వాత జిల్లాలో ఇంకొక సమస్య ఏం చెప్పుకుంటామంటే జింకు ధాతు లోపం వల్ల కూడా దిగుబడి మనకి తగ్గిపోతా ఉంది. ఇది అంటే అంతర్గతంగా మనకు కనబడిన సమస్య. ఇది ఈ జింక్ ధాతు లోప సవరణ కూడా మనకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ గానీ, లేదా పంట మొలిచినాక లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మనం కలిపి స్ప్రే చేసుకుంటే జింక్ ధాతు లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు. ఇవి ప్రధానంగా శనగ పంటలో మనం గమనించాల్సిన అంశాలు.
1: తర్వాత మినుము పంట గురించి ఒకసారి చెప్తారా, దాన్ని లాభసాటిగా మనం సాగు చేసుకోవాలి, లాభసాటిగా మలుచుకోవాలంటే ఏం చేయాలి?
0: సో ఆదిలాబాద్ జిల్లా మనకు 2వ సీజన్లో మినుము కూడా మంచి పంట.
1: అయితే ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత మనం మినుము పంట గురించి మాట్లాడుకుందాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: గిరిగాం సార్.
1: చెప్పండి, మీ సందేహ.
2: పత్తి తర్వాత శనగన్న లేదా పెసరు వేయాలనుకుంటున్నాం, రెండు ఏది వస్తే నీటి వసతి తక్కువ ఉన్నా సార్?
0: నీటి వసతి తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు కాటన్ పంట ఎప్పటిదాకా తీసేస్తారు మొత్తం? ఇంకా ఒకసారి కూడా ఇప్పుడు పిక్కింగ్ స్టార్ట్ కాలే కదా మనకు.
2: ఎక్కువ లేదు సార్ ఈసారి.
0: అదే అయితే మీకు ఒకవేళ నవంబర్ చివరి దాకా మీ పంట అయిపోతుంది అనుకుంటే మీరు శనగ పంట కూడా ఆప్ట్ చేయొచ్చు. ఈవెన్ పెసర పంట కూడా
2: డిసెంబర్ వరకు,
0: డిసెంబర్ అదే నేను అంటే నవంబర్ చివరి దాకా అంటున్నా, అంటే డిసెంబర్ మొదటి వారం అంటేనే మనం శనగ పంట పెసర పంట రెండింటి కూడా మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ఎల్లిన ప్రభావం వల్ల చలి కూడా అనుకున్న మేరకు ఉంటుందో ఉండదో అనేది కొంత డౌట్గా చెప్తా ఉన్నారు. తర్వాత ప్రజెంట్ మనం అనుభవిస్తున్న ఏదైతే డే టెంపరేచర్ ఉందో సాధారణ టెంపరేచర్ కన్నా కూడా 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతా ఉంది. ఈ ఒరవడి ఇట్లే కంటిన్యూ అయిందనుకో ఈవెన్ శనగ పంట కూడా మంచి వస్తుందా రాదా అనేది కూడా కొంచెం. అందుకని మీరు డిసెంబర్ మొదటి వారం దాకా మీ కాటన్ క్రాప్ అయిపోయినాక ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. చలి ఎక్కువగా లేదు అనుకుంటే ఇంకా స్వల్పకాలిక పంట, మళ్ళీ రెండవది నీళ్ళ వసతి లేదంటున్నారు మీరు. ఈ నీళ్ళ మీద కూడా కనీసం ఇప్పుడు పెసర పండించాలన్నా 2 తడులు కావాల్సిందే. మీరు శనగ పండియాలన్నా కనీసం 3 తడులు అవసరమే. ఈ తడులు ఇచ్చే అవకాశం ఉంటే ఈ 2 పంటల వైపు వెళ్ళండి మీరు.
2: గ్రౌండ్ వాటర్ తగ్గే అవకాశం
0: ఉంది ఉంది గ్రౌండ్ వాటర్ అంటే ఇప్పుడు సరిపడ వర్షం పడలేదు, గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా రీఛార్జ్ కాలే. చాలా చోట్ల మేము వింటున్నది ఏంటంటే పత్తి పంటకు నీళ్ళు ఇద్దామన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. తర్వాత యాసంగి పంటలో తక్కువ నీళ్ళతో పండే శనగ పంటను పండిద్దామన్నా గ్యారంటీ అవుతుందో కాదో తెలియదు. తర్వాత పోయినసారి జొన్న బాగా విస్తీర్ణంలో సాగు చేసాను, ఈసారి ఎవ్వరు కూడా ఆ రిస్క్ తీసుకునే అవకాశం లేదు. గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తుంది ఎక్కువ నీళ్ళిచ్చే పంటల వైపు పోనే పోవద్దు మనం. 2 లేదా 3 నీటి తడులతో అది 70 రోజుల పంటనా 80 రోజుల పంటనా డెఫినెట్గా వీటికి మార్కెట్ రేట్ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ దొరుకుతుంది. ఆ పంటలు ఏమి పోండి. తర్వాత ఇంకొక చిన్న పంట ఉంది మనకు నువ్వుల పంట. ఈ నువ్వుల పంట కూడా నల్లరేడి భూములలో కాటన్ అడుగున మంచిగా వస్తుంది, కాకపోతే డిసెంబర్ రైట్ టైం కాదు, దాన్ని జనవరిలో తీసుకెళ్ళాలి. సంక్రాంతి పండుగ తెల్లారి అటు ఇటుగా 2-3 రోజులు ఇడం చూసుకుని మనం సాగు చేసుకోవాలి, ఆ టైంలో అయితే మంచిగా వస్తుంది.
1: సరే, ధన్యవాదాలు గోవింద్ గారు. ఇప్పుడు ఇంకో శ్రోత ఆన్లైన్లో ఉన్నారు, మరి వారి సందేహం కూడా తెలుసుకుందాం.

0: హలో
1: హలో
0: హలో చెప్పండి.
1: హలో
0: హలో చెప్పండి. ఇది ఇల్లు వ్యవసాయం ఆకాశవాణి కేంద్రం. ఇది ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రసారం వింటున్నారు. యాసంగి పంట కాలంలో సాగు చేయాల్సిన పప్పు జాతి పంటలు, యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి, వాటిని నివృత్తి చేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. మరి వారి ద్వారా మీ సందేహాలు ఏమున్నా నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో
1: సార్
0: చెప్పండి. ఎక్కడి నుండి? జయనత్ మండలం అడా. చెప్పండి
1: సార్. మాది నల్లరేడు సార్. ఇప్పుడు చెన్న పంట ఏ రకం వేస్తే బాగుంటుంది సార్? మరి అది
2: శనగ పంట గురించి మళ్ళీ అడగండి మీ సందేహం. శనగ పంటలో ఏం కావాలి మీకు?
0: హలో చెప్పండి. శనగ పంట వేయాలనుకుంటున్నారు కదా, మరి దానికి సంబంధించి ఏం సందేహం ఉంది? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. అయినా శనగ పంట వేయాలనుకుంటున్నట్లున్నారు, దాని గురించి అడగబోతుంటే ఫోన్ కట్ అయింది. అయితే ఇప్పుడు మనం మినుము పంట గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం.
2: మినుము ఒక మంచి లాభదాయకమైన పంట అండి. మనకు 80-85 రోజుల సమయంలో మనకి కోతకు వచ్చేస్తుంది.
0: మళ్ళీ కాల్ వచ్చిండ్రు. హలో హలో చెప్పండి
1: సార్. కుసుమ పంట ఎన్ని నెలల పంట సార్?
2: కుసుమ మీకు 3.5 నెలల పంట. ఇది 3.5 నెలల నుంచి 4 నెలలు పడుతుంది మీకు. 110-120 రోజుల టైం తీసుకుంటుంది. కుసుమ పంటకి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. అది మొలవడానికి ఒకసారి నీళ్ళు ఇవ్వాలి, పూత రాకముందు ఒకసారి నీళ్ళు ఇవ్వాలి, పూత వచ్చినాక గింజ కట్టే దశలో ఒకసారి నీళ్ళు ఇవ్వాలి. 3 తడులతోటి కుసుమ పంటను మనం సాగు చేసుకోవచ్చు. కానీ అయితే విత్తనాలు సేకరణ అంటే మనకు ఇప్పుడు మా రీసెర్చ్ స్టేషన్ తాండూరులో ఉంది. వ్యవసాయ పరిశోధన స్థానము తాండూరులో ఉంది, వికారాబాద్ జిల్లా. వాళ్ళు ఈ కుసుమం మీద పరిశోధనలు చేస్తారు, కొత్త సీడ్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఇది ఒకటి. రెండవది హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్. వీళ్ళు కూడా కుసుమం మీద పంట పరిశోధనలు చేస్తారు, వీళ్ళ దగ్గర సీడ్ దొరుకుతుంది. మూడవది నేషనల్ సీడ్ కార్పొరేషన్, జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంది. మీకు ఆన్లైన్లో దాంట్లో నంబర్ దొరుకుతుంది, వాళ్ళ దగ్గర కూడా సీడ్ దొరుకుతుంది. ఈ మూడు వ్యవస్థల ద్వారా మీరు సీడ్ సంపాదించుకోవచ్చు. లేదంటే నేను చివరిలో నా నంబర్ ఇస్తాను, నాకు మళ్ళీ సంప్రదించండి మీరు. ఓకే సార్,
0: ధన్యవాదాలు సార్ ఫోన్ చేసినందుకు. సార్ చెప్పండి, ఇప్పుడు మనం మినుము పంట గురించి.
2: మినుము అంటే మనకి 80-85 డేస్ చేతికొచ్చే పంట. ఇందులో కూడా నూతన వంగడాలు యూనివర్సిటీ ద్వారా తయారు చేసినవి. ముఖ్యంగా ఈ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లాంఫామ్ గుంటూరులో ఎక్కువగా పరిశోధనలు చేసినారు వీళ్ళు, పెసర మీద మినుము మీద. ఆ రకాలన్నీ ఆటోమేటిక్గా మనకు కూడా అంతే లాభసాటిగా వస్తూ ఉన్నాయి. అందులో ఎల్పిజీ 787, ఎల్పిజీ 752, తర్వాత పియు 31. ఈ మూడు రకాలు మన ప్రాంతానికి బాగా వస్తుంది. పియు 31 అయితే మన లోకల్ మార్కెట్ కూడా సీడ్ దొరుకుతుంది.
0: ఇంకో శ్రోత ఎవరు ఫోన్ లో ఉన్నారు. హలో
1: నమస్తే సార్.
0: నమస్తే
1: నవీన్ సార్.
0: చెప్పండి నవీన్ గారు.
1: సార్ శనగని
2: ఏం చేస్తారు మీరు?
1: ఇంతకుముందు అలకలేము, నీళ్ళు లేవు కదా.
2: అవునవును
1: సార్. ఎన్ని నీటి తరలు? 3-4.
2: శనగకి కనీసం ఒక 3 తడులు అయితే కావాలి.
1: 3 తడులు
2: మొలవడానికి నీళ్ళు కావాల్సిందేనే. తర్వాత మనకి ఇంకా చలి స్టార్ట్ కాలేదు. అది చలితో మంచుతో వచ్చే పంట అని ఎన్ని రోజులు మనం చెప్పుకుంటూ పోయినాం, కానీ ఇప్పుడు చలి అనుకున్నంతగా ఇంకా మనకు సెట్ కాలేదు ఇంకా. సో పూత రాకముందు కూడా ఒకసారి నీళ్ళు ఇవ్వాలి. పూత అయిపోయి గింజ కట్టే దశలో కూడా ఒకసారి నీళ్ళు ఇవ్వాలి మనం. దీంట్లో శనగలు మనకు మస్తు రకాలు ఉన్నాయి. లోకల్ మార్కెట్లో ఇప్పుడు నేను ఆదిలాబాద్లో తెలుసుకుంటే మీకు జాకి 92-18 రకం దొరుకుతుంది సీడ్.
1: జాకి 92-18.
2: తర్వాత నంద్యాల శనగ 452. ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళని ఇస్తున్నారంట.
1: నంద్యాల.

0: శనగ 452
1: మన నిర్మల దొరుకుతాయి సార్ అవి.
0: ఇవే అవునవును, గవర్నమెంట్ ఎక్కడైనా ఒకటే కదా మనకు నిర్మల్. నిర్మల్ మీరు ఒకసారి మీ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ని అడగండి, లేదంటే మీకు నిర్మల్లో కూడా మీ విత్తన అభివృద్ధి సంస్థ ఉంది తెలంగాణది ఆఫీసు, వాళ్ళని అడగండి ఒకసారి, ఆన్లైన్ లో నంబర్ దొరుకుతుంది మీకు. శనగ మీరు అంటే మొదటిసారి సాగు చేస్తున్నారా?
1: అవును సార్, అంటే నీళ్లు లేవని.
0: నీళ్ళు లేవని, ఓకే. మనకు కనీసం 3.5 నెలల సమయం పడుతుంది.
1: దగ్గర దగ్గర నాలుగు
0: కాదు, 3 నుంచి 3.5, 90 నుంచి 105 రోజుల మధ్యలో అయిపోతుంది పంట. ఓకే, సో నీటి పారుదల కింద మీరు మంచి యాజమాన్యం అన్ని చేసుకోగలిగితే మీకు 10-12 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 4-5 భూములు ప్రిఫర్ చేయండి. వీలున్నంత వరకు సేంద్రీయ ఎరువులు ఉంటే వాడండి.
2: ధన్యవాదాలు నవీన్ గారు. సార్ చెప్పండి మళ్ళీ ఒకసారి. మనం
0: అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మన మినుము గురించి, మా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మధిర, ఇది మన ఖమ్మం జిల్లాలో ఉంది, వాళ్ళు తయారు చేసిన 2 రకాలు ఉన్నాయండి, MBG 207, MBG 107. ఈ 2 రకాలు కూడా మనకు 75 నుంచి 80 రోజులలో వచ్చేస్తుంది. ఎకరానికి వీటి యొక్క దిగుబడి సామర్థ్యం 6 నుంచి 8 క్వింటాల దాకా వస్తుంది మనకు. సో గవర్నమెంట్ మద్దతు ధర నాకు తెలిసినంత వరకు 8,000 చిల్లర ఉంది ఇది. ఈ సంవత్సరము కొంత పంట ఉత్పత్తి, పంట విస్తీర్ణం కూడా తక్కువ వస్తే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంతకన్నా కూడా మద్దతు ధర మీకు ఎక్కువ దొరికే అవకాశం ఉంది. ఇది మినుముల గురించి. పెసరలో కూడా మనకు నూతన వంగడాలు చాలా ఉన్నాయి, చాలా మంది రైతులకు ఇవి అందుబాటులో లేవనేది ప్రధానమైన సమస్య. సో దీనిపైన కూడా మా యూనివర్సిటీలో ముఖ్యంగా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మధిరలో కావచ్చు, తర్వాత ఆర్ఏఆర్ఎస్ వరంగల్లో కావచ్చు, తర్వాత కొంత మాకు ఈ తాండూరు పాలెంలో కూడా రీసెర్చ్ స్టేషన్లో కూడా సీడ్ మల్టిప్లికేషన్ చేస్తా ఉన్నారు. సో ఈ పెసర రకాల విషయానికి వస్తే మనకు ఈ మధ్య కాలంలో మధిర పెసర 1 అనేది మేము డెవలప్ చేసిన రకం, ఇది మీకు 70-75 రోజుల చేతికి వస్తుంది. తర్వాత దిగుబడి సామర్థ్యం 6 నుంచి 7 క్వింటాల మధ్యలో వస్తుంది మనకు. ఇట్లా నూతన వంగడాలను తీసుకొచ్చి ఖచ్చితంగా మనం విత్తన శుద్ధి చేసుకొని తర్వాత సకాలంలో అంటే ఈ 15 నుంచి 15 లోపల విత్తుకొని, విత్తుకునేటప్పుడు కూడా అడుగు మందుగా కొంత ఈ సూటి ఎరువులను వాడుకొని, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు, తర్వాత నత్రజనికి అయితే యూరియా కావచ్చు, వీటిని వాడుకొని విత్తన శుద్ధి చేసుకొని తర్వాత మొలవడానికి మొదట్లో వాడవలసిన నీళ్లు ఖచ్చితంగా నీళ్లు వాడాలి. తర్వాత ఈ పంటలలో గడ్డి రాకుండా మొదట్లో కూడా వాడే గడ్డి మందులు ఉన్నాయి మనకు, పిండి మిత్రి 30% గడ్డి మందు ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్ మనకు అవసరం పడుతుంది. తర్వాత ఇదే పిండి మిథిలిన్ లో కొంత అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ ఉంది, పిండి మిథిలిన్ సిఎస్ అంటాము, స్టాప్ ఎక్స్ట్రా దొరుకుతుంది, ఇది 30.8% ఇందులో మందు ద్రావణం ఉంటుంది, ఎకరానికి 700 ml ఇది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకుని మనం ముందుకెళ్ళాలి. తర్వాత పెసర, మినుము, శనగ ఈ 3 పంటలలో కూడా పంట ముంచినాక 3 వారాల దశలో అన్ని రకాలైన గడ్డి జాతులను నిర్మూలించే గడ్డి మందులు ఒక శనగలో లేవు కానీ పెసర మినుములు ఉన్నాయి మనకు. ముఖ్యంగా సోయాబీన్ లో వాడే అన్ని గడ్డి మందులు పెసర మినుములు వాడచ్చు, కానీ శనగలో వాడకూడదు. శనగలకున్న సెన్సిటివిటీ ఏంటంటే ఈ వెడల్పు ఆకులను చంపే గడ్డి మందులు లేవు శనగల. చాలా మంది తెలుసు తెలియకు ఈ సోయాబీన్ లో వాడే అన్ని మందులు వాడేస్తున్నారు, దీనివల్ల మొత్తం మొక్క ఎండిపోయి చనిపోతుంది. అందుకని శనగలో గడ్డి మందు వాడేటప్పుడు మొదట్లో అయితే మనకు అనుకూలమైన గడ్డి మందు ఉంది, 3 వారాల దశలో 20-25 రోజుల దశలో వాడుకునేటప్పుడు మాత్రము కేవలము సన్నగడ్డి జాతికి వాడే గడ్డి మందులలో బాగా పనికొచ్చే మందు ప్రూపాక్ ఫిజాఫాపిథైల్ లేదా ఫిజాలోఫాపిథైల్, ముఖ్యంగా మనకు ఎజిల్ అనే పేరు మీద, సొసైటీ పేరు మీద, టర్గా సూపర్ అనే పేరు మీద అమ్ముతా ఉంటారు. ఈ ఎజిల్ సొసైటీ తీసుకుంటే 0.5 లీటర్ అవసరం పడుతుంది, టర్గా సూపర్ వాడుకుంటే 400 ml మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని ఈ సకాలంలో మనం విత్తుకోవడము, ప్రాపర్గా జర్మినేషన్ వాటిని చూసుకోవడము, మళ్ళా పదన ఉన్నప్పుడే గడ్డి మందు వాడడం, ఆ రకంగా మనం పోతే పెసర మినుములు కూడా లాభసాటిగా ఆదాయాన్ని సంపాదించవచ్చు.
2: అయితే శ్రీధర్ చౌహాన్ గారు, ఇప్పుడు శ్రోతలు కొంతమంది టెలిఫోన్ ద్వారా ప్రత్యక్షంగా ఫోన్ చేసి ఈ కార్యక్రమం ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సరే, కొంతమంది ఇంకా ఏమైనా సందేహాలు ఉండి తర్వాత మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే ఎట్లా, చిరునామా కానీ ఫోన్ నంబర్ కానీ చెప్తారా శ్రోతలు?
0: నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అండి, నేను అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆదిలాబాద్ లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 8333-818-203, 8333-818-203.

0: ఈ నంబర్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత అన్ని పని దినాలలో తర్వాత 9 నుంచి 5 గంటల లోపల మా ఆఫీస్కి వచ్చి నేను కూడా మమ్మల్ని కలవచ్చు.
1: చాలా సంతోషం డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. యాసంగి పంట కాలంలో ముఖ్యంగా సాగు చేయవలసిన పప్పు జాతి పంటలు ఏమున్నాయి, వాటిలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి, వాటి గురించి చెబుతూనే టెలిఫోన్ ద్వారా శ్రోతలు అడిగిన ప్రశ్నలు సందేహాలకు కూడా సమాధానాలు ఇచ్చిండ్రు. మరి శ్రోతల అనుమానాలు నివృత్తి అయి ఉంటాయనుకుంటున్నాం. తప్పకుండా ఈ పద్ధతులు యాజమాన్య పద్ధతులు పాటించి ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితుల్లో మంచి దిగుబడులు అంటే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సానుకూలమైన దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని ఈ కార్యక్రమం ద్వారా మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
1: ఇప్పటిదాకా మీరు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో యాసంగి పంట కాలంలో సాగు చేయవలసిన పప్పు జాతి పంటలు యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు చెప్పిన సమాధానాలు విన్నారు. కార్యక్రమ అనుసంధానం కే లెనిన్. ఇంతటితో ఇయ్యలటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయ ధరల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 7:30కి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కంది పంట ప్రాసెసింగ్ ఎగుమతి అవకాశాలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో మేకల పెంపకంలో అనుభవాలను గురించి గుడిహెత్నూరు మండలం సీతాగొంది గ్రామానికి చెందిన రైతు నైతం షేక్తో ముచ్చటింటారు. ఆకాశవాణి సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం
2: అగ్ర భాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి

అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగడం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు వీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా

0: ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే అది తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఉషారు. జోర్దార్ సినిమా పాటల షికారు. మస్తు మస్తు మాటలు మజా తెచ్చే పాటలతో సందడి సందడిగా సాగే ఉషారు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా పసందైన పాటలను అడిగి నుండ్రి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29581 మరొక నంబర్ 20081. ఇక ఎంటనే ఫోన్లు చేసుడు షురూ చేయండి గబ్బర్ సింగ్ చిత్రం నుండి పాటను వింటూ.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, హుషారు కార్యక్రమంలో హుషారైన పాట విన్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి పసందైన పాటలను అడిగినచ్చు. ఇక ఫోన్లు చేసిరే కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, పొడుపు కథలు, చిట్కాలు, ఇంకా మీ ఊరి ప్రత్యేకతలు, ఇట్లా ఏ విషయాలు ఉన్నాయని ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోవచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732, ఈ కోడ్ని జత చేసి 29581, మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసుడు షురు చేయండి. ఇప్పుడైతే హుషారు కార్యక్రమంలో విందాం ఆట చిత్రం నుండి పాట.

0: ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు. హలో, శుభ సాయంత్రం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు పెద్ద గౌడు? కిరాణా షాప్. రోజు అంటే ఊళ్ళో ఉందా, ఎక్కడైనా పట్టణంలోనా? ఏంటండి? పులివెందుల.
1: అవును మేడం. ఆయన స్వగ్రామం వచ్చేసి పులివెందులే మేడం. చనిపోయాయి కదా మేడం.
0: అవునవును.

0: చెప్పండి, ఏ పాట విందాం?
1: ఖైదీ నెంబర్,
0: ఖైదీ నెంబర్
1: 786
0: నుంచి
1: గోవా గోరింగ్.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసినారు. హలో.

0: హలో,
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: పూలకోటి సిట్లు.
1: సీను ఏం చేస్తుంటారు? వ్యవసాయమా?
0: వ్యవసాయం
1: అన్ని మంచిగా ఉన్నాయి. మరి పంటలు మక్క మంచి లేదా? సరిగ్గా వినిపించట్లేదు, నీ వాయిస్ కట్ కట్ అవుతుంది. అవును, అంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, వర్షాలు లేవు, ఏం లేవు, నీళ్లు సరిపోతలేవు వాటికి. అవునవును, పశువులకు ప్రాణం ఉంది. ముందు ముందు మనకు కూడా జాగ్రత్త ఉండాలా. తాగునీరు కూడా దొరికే అవకాశం ఉండదు మళ్ళా. అందుకే ఇప్పటి నుంచే మనం అంటే తాగునీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలా. అంతేనా? చెప్పండి మరి, హుషారు కార్యక్రమంలో ఏ పాట విందామని చేసిండ్రు? ఆరాధన సినిమా నుంచి పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు, మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 01, మరొక నంబర్ 2300081.

0: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు దత్తు, తలమడుగు.
0: తలమడుగు దత్తు, ఏం చేస్తుంటారు?
1: మేడం నేను గొర్రెలు మేపుతా.
0: ఎన్ని గొర్రెలు ఉన్నాయండి?
1: 35 ఉన్నాయి మేడం.
0: మస్తున్నాయి. మరి మీరు ఒకరే ఉంటారా, తోడెవరన్నా ఉంటారా? ఇంకా
1: లేదు మేడం, మేము ఒక్కరిని ఉంటాం.
0: అయితే అవి ఆగుతాయి అంటారా మీకు ఒక్కరికి?
1: ఇప్పుడు ఇంత అట్లా తిప్పల పెడుతున్నాయి, వాటర్ లేదు.
0: నీళ్లు దొరకక తిప్పల పెడతాయి కదా.
1: మా దగ్గర మొత్తం రెళ్ళు ఎండిపోయినాయి, మొత్తం మోటార్లు పెట్టిండు, పత్తులు ఇంకెండిపోతున్నాయి.
0: అవునవును, ఇక ఎన్నెన్ సరిపోతాయి అందరికి? అవునా,
1: సరిపోతలేవు మేడం.
0: అదే అదే, సరిపోవు. ఇక అందరు మోటార్లు పెట్టి నీళ్లు వారిస్తూ ఉంటారు, ఇటు రైతన్నలది కోసనే, అవునా, ఇటు పాడి పశువులది కోసనే.
1: గవర్నమెంట్ ఇంకా కొంచెం బస్ తీసుకోవాలా, మోటార్లు తీసేయాల.
0: వర్షాలు సరిగ్గా లేవు కదా, అంటే ఇప్పుడు పంట కూడా నష్టపోయే అవకాశం ఉంది కదా.
1: మళ్ళా మళ్ళా జంతువులకు మెండ్ అవుతుంది.
0: అవునవును, మనకు కూడా మెండ్ అయ్యేటట్టే ఉన్నది ఈయోడు. అవునా, అదే అదే,
1: ఇప్పుడే లేవు.
0: అవునవును, మెండేగా. చెప్పండి మరి, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? హలో
1: మేడం,
0: పాట చెప్పండి. ప్యారడైజ్
1: సినిమా.
0: తప్పకుండా అండి, పాట వస్తుంది ప్యారడైజ్ సినిమా నుండి, విందాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిన్నారా లేదా? ఇంకా తిన్నారా? మరి మాట గట్టి వెళ్తా లేదైతే ఇంకెంత ఎంత చక్కగా నవ్వుతున్నారో అంతే చక్కగా గట్టి అని మాట్లాడిన అనుకో, అందరికి వినిపించాలి కదా, మనకే కాదు. చెప్పండి పల్లవి, ఏం చేస్తుంటారు మీరు? చేనుల కోతరా? పోయొచ్చింది రియల్ అయితే. పనులు కూడా తక్కువైనాయి కదా. మీకే ఉన్నదా సేను? అయితే మీదే చేసుకుంటారన్నట్టు. సినిమాలు చూస్తారా మరి? కొత్త ఏమైనా చూసినావు ఈ మధ్య? చూడలే, ఇంట్లోనే చూస్తావు అన్నట్టు వచ్చినాయి. చెప్పు మరి, ఏ పాట విందాం హుషారులో?
1: గంగొత్రి సినిమా నుంచి పాట.
0: గంగోత్రి సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమంటారు ఒకటి. నువ్వు నేను కలిసి ఉంటేనే. తప్పకుండా పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని వినాలనుకుంటే, మీ మనసులోని భావాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతో పంచుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కొన్ని జత చేసి 2950081, మరొక నంబర్ 2300081.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఈ కార్యక్రమం 8:45 దాకానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
2: మేడం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అనంతపురం జిల్లా గారడిన మండలం పాపినపాలి సూర్యనారాయణ మాట్లాడతాడు మేడం.
1: సూర్యనారాయణ, ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయమే మేడం.
1: వ్యవసాయం ఎట్లుంది మరి మీ దగ్గర వాతావరణం?
2: వాతావరణం ఏం లేదు మేడం, వర్షాలు బాగా లేవు మేడం, చాలా కరువుగా ఉంది మేడం. మాకు
1: ఏం వేసిండ్రు మీరు?
2: కంది వేసినాం మేడం.
1: కంది పంట?
2: కంది పంట.
1: ఇప్పుడు ఏ దశలో ఉందంటారు?

0: పూత దశలో ఉంది మేడం.
1: అంటే మీకు నీళ్లు ఉన్నాయా, బావిలు గానీ ఇట్లా ఏమన్నా ఉన్నాయా?
0: లేవు లేవు మేడం.
1: వర్షాధారం గాని
0: రిజర్వాయర్ లేవు. వాటర్ డౌన్ అయిపోయింది మేడం.
1: వర్షాధారంగానే పంటలు పండిస్తారు అన్నట్టు.
0: వంశాధారంతోనే మేడం.
1: వర్షాలు తక్కువ ఉన్నాయి, అందరికి గోసుంది ఇప్పుడు.
0: చాలా తక్కువ మేడం, అందరికి కూడా తక్కువే మేడం వర్షాలు.
1: అదే మరి మీరు కందులు అంటున్నారు కదా, కందులతో ఏమైనా వంటకాలు చేస్తారా అటు? అంటే మీ దగ్గర కందులతో పచ్చి కందులు ఉంటాయి కదా ఇప్పుడు, ఇప్పుడు కాసే కందులతో ఏమైనా వంటకాలు చేసుకుంటారు అక్కడ?
0: అంతే.
1: అయితే మా దగ్గర ఇక్కడ ఆదిలాబాద్ లో కందులతోటి సోలాలు అంటాం మేము ఇక్కడ, కందులను. అయితే మేము వివిధ రకాల వంటకాలు చేసుకుంటాం అన్నట్టు. సోలాల బిర్యానీ, పప్పు, ఇట్లా రకరకాల వంటకాలు చేస్తారు పచ్చి కందులతోని. చాలా మంచి ఉంటాయి, ఒకసారి ప్రయత్నించండి మీ దగ్గర కూడా. చెప్పండి మరి హుషారులో ఏ పాట వింటారు? ఇందులో నుంచి
0: అందులో పిల్ల ఉంది పిల్ల మీద కోరుకుందని సాంగ్ ఉంటుంది మేడం.
1: తప్పకుండా అండి, పాట వస్తుంది విందాం మరి.
0: ఓకే మేడం.

0: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి చివరిగా ఒక ఫోన్ కాల్ మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్యమ్మ, ఏం చేస్తుంటారు? టైలరింగ్. మంచి జరుగుతుందా మరి పని? సరే, మళ్ళా ఎప్పుడన్నా వేసినప్పుడు ముచ్చట పెడదాం. ఇప్పుడైతే సమయం లేదు, పాట విందామా? ఏ పాట వింటారు? మీ వారి బంగారు కొండ, మీ వారి కోసమైన పాట?
1: అవును మేడం,
0: తప్పకుండా పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే మేడం.

0: తో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనికురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలను వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. నాదం సృష్టికి మూలం, కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇప్పుడు ఈ పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనికురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలను విందాం.
1: విశాఖపట్నంలోని సిరిపురం సిబిఎం కాంపౌండ్ పొగడ చెట్ల నీడలోని ఒక డాబా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ తరచుగా వినిపించే మధురమైన వీణా నిక్వణం ఆగిపోయింది. అవును, డాక్టర్ టి పద్మిని గారు ఫిబ్రవరి 19వ తేదీ 2019న వీణ వాయించడానికి గాను గంధర్వలోకాలకు తరలి వెళ్లిపోయినారు. అన్నట్టు ఆ ఇంటి పేరు శృతి. ఇప్పుడు శృతిలేని వీణగా మారిపోయింది అక్కడి వాతావరణం. మూసీ పత్రికలో భారతీయ సంగీతం శీర్షికతో సంగీతజ్ఞులను పరిచయం చేస్తున్నాను, మీ గురించి రాయడానికి అనుమతించండి అక్కయ్యా అని అడిగితే పద్మిని గారు ఒప్పుకోలేదు. కాని నేను గీసిన తన రేఖాచిత్రాన్ని చూసి సంతోషించడమేగాక శుభాకాంక్షలతో అని రాసి సంతకం చేసి ఇచ్చినారు. అది నాకెంతో విలువైన సర్టిఫికేటు. అంత గొప్ప సంగీత విద్వాంసుల సరసన తనను గురించి రాయడం సరికాదని సున్నితంగా తిరస్కరించిన వినయ సంపన్నురాలు డాక్టర్ పద్మిని గారు. ఆమె ఎంత గొప్ప వైణికురాలో సంగీత ప్రపంచానికి తెలిపే అవసరం లేదు. ఆమె వీణావాదనమే ఆ పని చేస్తుంది. హీరా ముఖ్సే నా కహే లాఖ్ హమారా మోల్ అన్నాడు కబీర్దాస్. నా వెల లక్ష రూపాయలని వజ్రం తన నోట తాను చెప్పుకోదు, దాని ఖరీదు కట్టే శరాబులు ఎక్కడో ఉంటారు. వీణ చాలా ప్రాచీనమైన వాయిద్యం. ఈ వీణ ప్రేరణతోనే సితార్ తయారు చేసినారట హజరత్ అమీర్ ఖుస్రు. చాలామంది వీణ కర్ణాటక సంగీతానికి చెందిన వాయిద్యమే అనుకుంటారు, కాని డాక్టర్ పద్మిని గారు వీణ మీద హిందుస్థానీ స్వరాలు పలికించడమేగాక గాంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార పరీక్షలు కూడా రాసి పట్టా పొందినారు. వీణ నుండి బయలువెడలే ధ్వనిని నిక్వణమని నిక్వాణమని అంటారు. ఆ ధ్వని తరంగాల నుండి అలౌకికమైన దివ్యనాదం వినిపిస్తుంది. వీణాతంత్రులపై కళాకారుని వేలు ఆనగానే వెలువడే ధ్వని తరంగాలు ఆ కళాకారుడెంతటి పరిపక్వత సాధించినాడో తెలుపుతాయి. ఒక్క గీత గీయడంతోనే చిత్రకారుని నైపుణ్యం తెలిసిపోయినట్లుగానే వీణానిక్వణం ఆ కళాకారుని నైపుణ్యాన్ని తెలుపుతుంది. అసలు బాగా వీణ వాయించగల వారినే ప్రవీణులనాలి, కాని ఇప్పుడు అన్ని రంగాల వారిని ప్రవీణులంటున్నారు. నిజంగా ప్రవీణులెవరంటే ఒక్క డాక్టర్ పద్మిని గారేనని నేనంటాను. ఎందరో వైణికులున్నారు కదా, ఒక్క పద్మిని గారి వీణా ఝంకారం మాత్రమే మధురమైనదని ఎందుకంటున్నానంటే నాదైన అనుభూతి నాదిగాన. హిందుస్థానీ సంగీతంలో విచిత్ర వీణ అని రుద్ర వీణ అని రకరకాల వీణలున్నాయి. డాగర్ బంధువులు ద్రుపద్ ధమార్ గాత్రంతో పాటు రుద్ర వీణ వాయించడంలోనూ నిపుణులు. రావణ వీణైతే ఉండనే ఉన్నది. గుంటూరుకు చెందిన శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట నారాయణాచార్యులు గొప్ప వైణికులు. వారు తమ కోసం ప్రత్యేకమైన వీణను తయారు చేసుకోవడమేగాక వీణల మీద పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని కూడా ప్రచురించినారు. వీణావాదనంలో పురుషుల సంఖ్య తక్కువే అయినా వారందరూ లబ్ధ ప్రతిష్ఠులే. వీణ సుబ్బన్న, అతని మనుమడైన ఎన్ఎస్ సూర్యనారాయణ, సంగమేశ్వర శాస్త్రి, ఎస్ బాలచందర్, ఈమణి శంకర శాస్త్రి, చిట్టిబాబు, మంచాళ జగన్నాథరావు వంటి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. స్త్రీలలోనైతే వీణనే ఇంటి పేరుగా మలచుకు

కొన్న వీణ ధనమ్మాళ్ళు మొదలుకొని డాక్టర్ టి పద్మిని వరకు ఎందరో వైణికురాళ్లున్నారు. అసలు వీణ వాయించడం స్త్రీల జన్మహక్కని తెలుగు సినిమా వాళ్ల నిశ్చితాభిప్రాయం. అందుకు అనుగుణంగా చిత్రసీమలో ఎన్నో వీణ పాటలు రూపుదిద్దుకున్నాయి. వీణంటే ఏమిటో తెలియని కథానాయకురాళ్లు వీణ వాయించినట్టు నటిస్తూ సుశీలమ్మ గొంతుకు అనుగుణంగా పెదవులు కదుపుతూ ఉంటారు. అయితే వీణ వాయిస్తూ పాడడం కూడానా అని విస్తుపోయే వాళ్లకి కూడా పద్మిని గారు అది సాధ్యమే అని నిరూపించినారు. స్వయంగా గానం చేస్తూ వీణ వాయించగల ప్రవీణురాలు డాక్టర్ పద్మిని. హిందుస్థానీలో ఇటువంటి పద్ధతిని గాయకీ అంగ అంటారు. ఎన్ రాజం గారు వయలిన్ వాయిస్తే పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ ను వింటున్న అనుభూతి పొందుతారు శ్రోతలు. డాక్టర్ పద్మిని గారు వీణావాదనంతో పాటు గాత్రంలోనూ విశేష ప్రతిభ గలవారు. కనుక ఆమె వీణానిక్వాణంలో గాత్రం వినిపిస్తుందేమో. హిందుస్థానీలో గాత్రానికి వాయిద్యానికి వేరువేరు బందిషులుంటాయి. వాద్య సంగీతంలో జోడ్ ఝాళ ఉంటుంది. మీండ్ గాత్రంలోనూ వాద్యంలోనూ సమానమే. గాత్రానికి చీజులుంటాయి. కర్ణాటక సంగీతంలో వాద్యానికైనా గాత్రానికైనా ఒకే కృతిని ఆలపిస్తారు, లేదా అదే కృతిని వాయిస్తారు. త్యాగరాజాది మహానుభావులు తమ కృతులన్నీ ఆ విధంగా పకడ్బందీగా బందిషులు కూర్చిపెట్టినారు గనక వాద్యమైనా గాత్రమైనా ఒకే రకంగా పలుకుతుంది. త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలలో ఈ విధానాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. డాక్టర్ పద్మిని గారు కర్ణాటక వీణతో ఎంఏ పూర్తి చేసి అంతటితో ఆగిపోకుండా ముంబాయిలోని గంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార కూడా పూర్తి చేసి అందులోనూ పట్టు సాధించినారు. కనుకనే ఆమె వాదనంలో ఆ మాధుర్యం చేరిందేమో. వీణానిక్వాణం గంభీరమైనదే కాని వీణాధరి అయిన అతివ సుకుమారి కనుక వీణ స్త్రీలకే నప్పుతుంది. సరస్వతీదేవి చేతిలోని వీణ, బాసర అమ్మవారి చేతిలో వీణలు అటువంటివే. ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ సరస్వతీదేవిని చిత్రించినప్పుడు ప్రముఖ హిందుస్థానీ గాయిక అంజనీబాయి మాల్పేకర్ను మోడల్గా ఉంచినాడని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు పేర్కొన్నారు. పోతనామాత్యుడైతే సరస్వతీదేవి చేతిలో వీణనే లేదన్నట్లుగా పద్యం చెప్పినారు. వాణికి అక్షదామశుకవారిజ పుస్తక రమ్యపానికి అన్నాడు. నాలుగు చేతులకు నాలుగు వస్తువులున్నాయి, ఇక వీణకు స్థానమేది? వీణె చక్కగా బెట్ట తెర వెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చి అని నరకాసుర వధను చూస్తున్న శ్రీకృష్ణుడు అబ్బురపడినాడట. ఇది పోతనగారి పద్యమే. సంగీతంలో ప్రయోగాలు చేయడం శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించే వేత్తలకు సమ్మతం కాదు. అందులో లేశమాత్రమైన మార్పులకు వారొప్పుకోరు. అయితే రాగలక్షణానికి భంగం కలగకుండా సలక్షణమైన విలక్షణతో కూడిన సంగీతం సమకూర్చడంలో తప్పేమీ లేదని డాక్టర్ పద్మిని గారు గట్టిగా విశ్వసించినారు. కొన్ని ప్రయోగాలను చేసినారు, సంగీతజ్ఞులను మెప్పించినారు కూడా. భైరవి, తోడి వంటి కర్ణాటక సంగీతంలోని రాగాలు అతి క్లిష్టమైనవేగాక శ్రోతలకంత రసానందాన్ని కలిగించవు. అటువంటి రాగాలను శ్రోతలకు ఇష్టమైన రాగాలుగా మలచి వాయించే నేర్పును పద్మిని గారు సాధన ద్వారా సంపాదించుకున్నారు. హిందుస్థానీ సంగీతంలోని అత్రోలి జైపూర్ ఘరానా వాళ్లు బాగా ప్రచలితమైన రాగాలను క్లిష్టంగా, అప్రచలిత రాగాలను అలవోకగా గానం చేస్తారు. ఈ కిటుకు పద్మిని గారికి కూడా తెలుసేమో. అందుకే అప్రచలిత రాగాలను కూడా శ్రోతలకు వినసొంపుగా వాయించి విస్మయపరుస్తారు. ఆవిడ అంతిమ లక్ష్యం శ్రోతలకు రసానందాన్ని కలిగించడమే అనేది స్పష్టం. మోహన రాగం బాగా ప్రచలితమైన రాగమే. ఈ రాగాన్ని పద్మిని గారి వీణపైననే వినాలి. ఎంత సమ్మోహనంగా వాయిస్తూ శ్రోతలకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తారనే విషయాన్ని సంగీతం వినడం ద్వారా ఆనందాన్ని తాదాత్మ్యాన్ని పొందుతూ ఎలా సమాధి స్థితిలోనికి చేరుకోవచ్చునో ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి ఉత్తమ శ్రోతలకు తెలుస్తుంది. అది పద్మిని గారి వేలికొసలకు తెలుస్తుంది.
డాక్టర్ పద్మిని గారి కుటుంబం

నేపథ్యం కూడా ఆమె సంగీత సాహిత్యాల్లో మేటిగా నిలబడడానికి కారణమైంది. వారి తండ్రిగారు తుమ్మల వేణుగోపాలరావు గారు విద్యాధికులు, తల్లి శ్రీమతి కృష్ణాబాయి గారు గొప్ప విదుషి. వారు తమ ఇద్దరు కూతుర్లకు నళిని, పద్మిని అని కమలం పువ్వుల పేర్లే పెట్టుకున్నారు. వారిద్దరూ కమలాల వలే వికసించినారు. నళిని గారు చిన్నపిల్లలకు చికిత్స చేసే డాక్టర్ అయితే, పద్మిని గారు సంగీత సాహిత్య లోకానికి డాక్టరు. పద్మిని గారి అబ్బాయి రాహుల్, అమ్మాయి అజంత. పద్మిని గారు ప్రముఖ రచయిత శ్రీ అత్తలూరి నరసింహరావు గారి సహచరి. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పదవీ విరమణ పొందినారు. డాక్టర్ పద్మిని గారు ఆంగ్ల భాషలో ఎంఏ చదివినారు. కర్ణాటక సంగీతంలోనూ ఎంఏ పట్టా పొందినారు. ముంబాయి గాంధర్వ మహావిద్యాలయం నుండి హిందుస్థానీ సంగీతంలో వీణపై అలంకార పట్టాను పొందినారు. అంతేగాక అన్నమయ్య కీర్తనల్లో తత్వచింతన అనే అంశాన్ని అబ్బూరి గోపాలకృష్ణారావు గారి పర్యవేక్షణలో తులనాత్మక పరిశోధన చేసి డాక్టరేటు పొందినారు. విశాఖ మహిళా కళాశాలలో సంగీతాధ్యాపకురాలిగా పనిచేసినారు. ఎందరో ఔత్సాహిక విద్యార్థులకు ఉచితంగా వీణ నేర్పి వైనికులుగా తీర్చిదిద్దినారు. అందుకే నెల్లూరు కళారాధన వారు 1985లో డాక్టర్ పద్మిని గారికి వైనిక విద్వన్మని బిరుదుతో సత్కరించినారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీలో వీణ కళాకారిణిగా పనిచేసినారు. భూపాల్లో జరిగిన వీణ సంగీత మహోత్సవంలో పాల్గొని అక్కడి శ్రోతలకు తమ విలక్షణమైన బాణీ వినిపించి వారిని మంత్రముగ్ధులను చేసినారు. వీణకు నాదస్వరానికి ఎక్కడైనా పొసగుతుందా అని అనుకుంటారు. సాధారణంగా ఒకటి తంత్రవాద్యమైతే మరొకటి సుశిరవాద్యం, ఎందుకు పొసగదు అనుకున్నారు పద్మిని గారు. అదివరకే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయితో, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ సరోత్తో జుగల్బందీ చేసినారని పద్మిని గారికి తెలుసు. 1995లో విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నాదస్వరంతో వీణా జుగల్బందీని విజయవంతంగా నిర్వహించినారు. పండిత్ విజయ రాఘవరావు వేణుగానానికి తమ వీణానాదాన్ని జోడించి హిందుస్థానీ కర్ణాటక వాద్య సంగీత జుగల్బందీ నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ గారితో సితార్, వీణల జుగల్బందీ చేయాలని సంకల్పించినారు. కాని అది నెరవేరిందో లేదో తెలియదు. షామె గజల్ అని ఉర్దూలో ఒక పదమున్నది. గజల్తో సాయంకాలం లేదా రాత్రి, దాన్ని గజల్ నైట్ అంటున్నారు. రాత్రిపూట జరిగే సంగీత సభలను సంగీత విభావరి అనాలి. అట్లాంటి ఒక విభావరిని డాక్టర్ పద్మిని గారు తిల్లానా నైట్ గా నిర్వహించి దాదాపు 4 గంటల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసినారు. ఈ తిల్లానాలను హిందుస్థానీలో తరాణాలంటారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్న పద్మిని గారు 2001లో జాతీయ సంగీత కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. 1998లో ఆకాశవాణి వారి కోసం స్వర్ణోత్సవ భారతి సంగీత హారతి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేసినారు. టంగుటూరి సూర్యకుమారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని, పాడవే రాట్నమా అని కంగుమని పాడే దేశభక్తి గీతాలు విని ఆనాడు అందరిలో దేశభక్తి పొంగిపొరలేదట. పద్మిని గారి వీణపై వాయించే దేశభక్తి గీతాలు కూడా అంతే జనాదరణ పొంది సీడీల రూపంలో వచ్చినాయి. ఇవన్నీ ఒకెత్తైతే సంగీతానికి చిత్రకళను జోడించడం కూడా పద్మిని గారికే సాధ్యమని నిరూపించినారు. 1979లో మ్యూజిక్ పెయింటింగ్ ఫీస్ట్ నిర్వహించినారు. పద్మిని గారు వీణ వాయిస్తూ ఉంటే ఆ ప్రేరణతో ఇద్దరు చిత్రకారులు చిత్రాలు వేసినారు. అందులో పద్మిని గారికి పరిశోధనలో మార్గదర్శకులైన అబ్బూరి గోపాలకృష్ణ గారు ఒకరు కావడం ప్రశంసనీయం. శాస్త్రీయ సంగీతానికి జానపద సంగీతపు సొంపును కలగలిపి జనబాహుల్యంలో సంగీతం పట్ల అనురక్తిని పెంచాలనేది పద్మిని గారి ఆకాంక్ష. పద్మిని గారు భారతదేశంలోనే గాక అమెరికా, చికాగో, న్యూయార్క్, మారిషస్, వాషింగ్టన్, డల్లాస్, లాస్ ఏంజిల్స్ వంటి ఎన్నో దేశాల్లో
తమ సంగీతాం

0: సంస్కృతాన్ని పంచిపెట్టి దిగ్విజయంగా స్వదేశానికి తిరిగి వచ్చినారు. ఇక్కడి విద్యార్థులకు మాత్రమే కాకుండా అమెరికాలోని విద్యార్థులకు కూడా వీణావాదనంలోని మెలకువలు నేర్పి తిరిగి వచ్చింది విజిటింగ్ ప్రొఫెసర్గా. ఇప్పుడైతే ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినారు. ఎల్లప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడుతూ అన్నింటా తానై తిరుగుతూ సాధారణ సగటు మహిళగానే కనిపించే అసాధారణ విదుషి డాక్టర్ పద్మిని గారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ అసామాన్యమైన ప్రతిభను గడించిన్ని ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉంటారావిడ. సరస్వతి అంతర్వాహిని అంటే ఇదే కావచ్చు. వి శ్రీరామ్ గారు ఆంగ్లంలో రాసిన బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రను సొంత రచన అనిపించేంత ఒడుపుగా పద్మిని గారు తెలుగులోనికి తర్జుమా చేసినారు. అలాంటివే మోరీతో మంగళవారాలు, పాల కురియన్ వంటి గ్రంథాల అనువాదం కూడా పద్మిని గారు చక్కగా చేసినారు. పద్మిని గారిని నడుస్తూ ఉన్న విజ్ఞాన సర్వస్వం అనవచ్చు. ఏ విషయం మీదనైనా అనర్ఘలంగా మాట్లాడడం ఆమెకే చెల్లుతుంది. మోర్సింగ్ అనే వాయిద్యాన్ని గురించి అడగగానే ఎంత చక్కగా విశ్లేషించి చెప్పినారో అని ప్రశాంత్ గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఈ శరీరం వలననే గదా మనం ధర్మకార్యాలు చేయగలుగుతున్నాం. అటువంటి శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం దానం చేసి, అంధుల కోసమని నేత్రాలను దానం చేసి ధన్యురాలైన మా పద్మిని అక్కయ్య గారికి అశ్రు నివాళి సమర్పించుకుంటున్నాను.
1: ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 35వ భాగంలో ప్రముఖ వైనికురాలు డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలను విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయాల్టి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్ర బుద్ధే గురించి విశేషాలను వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విందాం. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
3: ప్రియ శ్రోతావ్, ఆప్నే ఘోడా తాంగే మే తో సఫర్ కియా హోగా. జబ్ తాంగా చల్తా హై తో ఘోడే కి టాప్ కిత్ని అచ్చీ లగ్తీ హై. 1950 ఔర్ 60 కే దశకో మే ఏసే తాంగే ఖూబ్ చల్తే థే. ఉస్ జమానే కే డైరెక్టర్ సంగీతకార్ బహుత్ రత్నాత్మక క్రియేటివ్ థే. ఉన్హోనే ఘోడే కి టాప్ కి రిథమ్ మే గీతో మే ఖాస్ తరహ కి మిఠాస్ భర్ ది. ఆజ్ హమ్ ఏసే హీ తాంగా గీతో కో సునేంగే. పెహలా తాంగా గీత మేనే 1941 కి క్లాసిక్ ఫిల్మ్ డాక్టర్ సే లియా హై. యే 1940 కి బంగ్లా ఫిల్మ్ కా హిందీ రూపాంతర థీ. ఇస్ ల్యాండ్మార్క్ ఫిల్మ్ మే గరీబీ, బీమారీ, అంధవిశ్వాసో తథా జాతివాద్ కి సమస్యాఓ పర్ కరారా ప్రహార్ కియా గయా హై. న్యూ థియేటర్స్ కి ఇస్ ఫిల్మ్ మే పంకజ్ మలిక్, అహిన్ చౌధరీ తథా పన్నా నే ముఖ్య భూమికాయ నిభాయీ థీ. పంకజ్ మలిక్ కా నామ భారతీయ ఫిల్మ్ కే వికాస్ మే యోగదాన్ కే లియే బడే ఆదర్ కే సాథ్ లియా జాతా హై. పంకజ్ మలిక్ కా నామ భారతీయ ఫిల్మ్ కే వికాస్ మే ఉన్కే మహత్వపూర్ణ యోగదాన్ కే లియే బడే ఆదర్ కే సాథ్ లియా జాతా హై. పంకజ్ హీ ఇస్ ఫిల్మ్ కే సంగీతకార్ భీ థే. పంకజ్ హీ తాంగే కి టాప్ రిథమ్ కే జన్మదాతా మానే జాతే హై. చష్మా పహనే డాక్టర్ బనే పంకజ్ స్వయం తాంగా చలాతే హుయే యా గీత గాతే హై. ఆజ్ కరీబ 75 సాల బాద్ భీ యా మధుర కల్ట్ గీత కో

ఇప్పటి వరకు గీతం కి బాహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లో గుర్రపు బగ్గీల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇయాల్టి గీతం కి బాహర్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:45 శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో సుమో నారాయణ్ బిశ్వాస్ పాడిన గజల్లను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు తెలుగు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమంలో జైనాత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రంపాలకుడు బుర్రకథ మూడవ భాగం వింటారు. శ్రోతలు, పురాణం అంటే గతం, పూర్వం జరిగిన కథలు అనే అర్థం. గతంలో జరిగిన ఎన్నో గొప్ప సంఘటనలు, పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం వంటి, అట్లనే దేవతల చరిత్రలు, గొప్ప రాజుల జీవిత విశేషాలు, ఇట్లా ఎన్నో తీర్ల విశేషాల గురించి జానపద కళాకారులు ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగజంగం కథ, మందహెచ్చుల కథ వంటి జానపద కళారూపాలలో ప్రదర్శిస్తూ ఉంటారు. అసుంటి ఎన్నో కథాగానాలను వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. ఇయల్ల రంభ రంపాలకుడు బుర్రకథ మూడవ భాగం విందాం.

0: అలా మధ్య నీకు వందనము చేసేదను. తల్లివి నీవే, తండ్రివి నీవే, బతికి సతికి తోడన నీవే, నిజమైన సగడు నీవే శారదా.
1: ఏ శారదంబా,
0: ఇది పాండవుల కథ, రాజా రంపాలుగుని కథ. ఈ కథ నాలుగో భాగాల కథ, నడిచేది మూడో భాగం. నా పేరు ఒక భూతం రాజన్న, మాది బెల్లూరు. భూతం భూమక్క, భూతం భీమయ్య, నాతో పాట ఉన్న వాళ్ళు. శ్రీహరి ధరణి హబ కీర్తిం అంటే మరుణమేది, సదశివుని కంటే జగదే మాత వేది. క్రోధ క్రోధం అంటే గోధమేది, సతుల సంగతి సుడలాభం గాని. తల్లిదండ్రి కంటే ఎక్క దైవత.

0: నేరుగా వచ్చి పిల్లల్ని తీసుకుపోయింది. ఎంగిరి వన్నం తిన్న దానికి రూపాలదేవికి గర్భవతి అయిపోయింది.
1: అవును,
0: గర్భవతి అయిపోయింది, అక్కడ అయిపోయిందా?
1: అవును.
0: ఐదుగురు వన్నదమ్ములు గంగా స్నానం పోయిన వాళ్ళు తిరిగి వచ్చేసారు.
1: వచ్చేసారు.
0: తిరిగి వచ్చే వారకంటే ఏమిరా అందరు ఉన్నారు.
1: అవును.
0: కానీ అందరు ఉన్నారు వింటులో గిట్లా రాజా రంపాలకుడు కనబడతలేడు.
1: అవును.
0: మరి ఎక్కడ వేండు? జంకూరు అంటే కాల ఉత్తర పడమట దక్షిణ తూర్పు నాలుగు దేశాలు వెనక తిరిగిండ్రన్నా. పాండవులు ఎప్పుడు తిరిగిండ్రు? తిరిగి తిరిగి తిరిగి యాష్టగా చిండు పిల్లగాడు దొరకలేదు.
1: దొరకలేదు.
0: రంపాలకుడు వెనక ఎక్కడ వాయే అని చెప్పి యాష్ట కొని ఎక్కడోళ్ళు అక్కడ ఒక తీరం అయిపోయినరు. తీరం అయిపోయే వరకంటే రూపావతి రూపాలదేవికి అమ్మ మూడు నెలలు ఒక ఐదు నెలలు వెనక గర్భవతి అవుతున్నదే అమ్మ. గర్భస్థానం వెనక అప్పుడు అయిపోతున్నాయి. దినాల వెనక గడిచిపోతున్నాయి. ముఖమంత వెనక పచ్చబడ్డది. కాళ్ళు చేతులు వెనక సన్నమైపోయింది. రూపు రేఖ వెనక అవతారం మారిపోయింది. నాయన చేతి కింద వెనక దాశీవాన్లు.

0: కృపాలదేవి, కాని నేను అల్చమా, నీ రాతనా, నీ పుట్టుబడి అంత మారిపోతున్నది అమ్మా. దాశవన్న అడగవరకంటే అమ్మా నాకెట్లట్టును అనుపుతున్నది, పండ్లు పొలాలు తినాలి, పుల్లటి వస్తువులు తినాలి, ఆ సముటి మీద ప్రేమ కలుగుతుందమ్మా చెప్పి ఇంత మాట అన్నారు ఎవరు?
1: రూపవతి.
0: నాయనా దాశవన్న చెప్పేవారకంటే ఈ మాట ఆ మాట ఆ నోట ఈ నోట. చింతామణి ఒక శివుల వడ్డది, ధర్మరాజు భార్య ఒక ఎవరు? చింతామణి.
1: చింతామణి
0: చింతామణి శివుల వాడు ఎవరు కట్టి? అయ్యో దేవుడా, నా కోడలు ఇప్పటికి 7 నెలలు, ఆనాటి వల్లకు 7 రోజులు, ఈనాటి వల్లకు 7 నెలలు.
1: అవును,
0: రోజులు ఎంచవారకంటే నాయనా నా మరిది భీముని తెలిసినంటే ఈ రూపవతిని గతంకు వారం పెడతా.

0: లేదు.
1: ఇది ఒక్క మంచి తనంగాదని చెప్పి ధర్మరాజు కశవులో వేసిండ్రు. ధర్మరాజు బాగా లక్షణ చేసిన దేవుడు. ఏమిరా నా కొడుకు లేడు, కొడుకు లేని టైం లోపల నా కోడలు వెనక నిలదప్పింది. కాని నా కూడా వెనుక నాయన గర్భస్థానంతో ఉన్నదంటే మా పాండవుల విద్యతుంటదా? మా బతుకు ఎందుకు? వీళ్ళ కన్న మొదలే నా తమ్ముడు చూసినంటే నా కోడల్ని ధనధనా దెబ్బగొట్టినంటే గజంకు వెనక వారం పెడితే నా కోడలు వచ్చినంటే పాపము దోషమంతా నా కొంగల పడిపోతుంది. నేను అందరికన్నా ముందే నేను వచ్చింది ఏం కాదా? కాని ధర్మరాజు పాముల విషము తేళ్ల విషము నాభి నల్లమందు అవన్నీ తెచ్చుకుని కఠోర గిన్నెలు పోసుకున్నాడు. దేవుడా ఏడల చెట్టు కింద పడిపోతా గోదల పిలగాన చూస్తారు. అరే పాండురాజు ఇంత దండ మంచోడు, అడిగి అడవిలో వచ్చిండు, ఈయనకేం బుద్ధి లేదా ఏ రోగం ముట్టింది ఇనక చెప్పి తుప్ప తుప్ప పడిస్తారు. ఇది అపనిందే నాకెందుకన్నాడు నాయన
0: ధర్మరాజు?
1: ధర్మరాజు సూదుమాను గుండు ఉన్నది కూడా, ఆ గుండు కాడు పోయేవారి కంటే గుండు మీద కాలు పెట్టిండు.

విషం తాగి సస్త నా బతుకు ఎందుకని చెప్పి సచ్చటోని ఎట్టనా దస్త నా బావకి ఇష్టం యాది వేస్తాను దయరాధవో నల్లనయ్యా కృష్ణమూర్తి నీవే దిక్కు బావ అని చెప్పి కృష్ణుని యాదవేరగంటే అగో గుండె కింద

0: గుండు కింద పుట్టిండు. ఏమైందో బావా అనబట్టి, ఎందుకు పిలిచినావు అనబట్టి, ఓ బావా నీ మందు దాకా చచ్చిపోతానబట్టి, అరే అరే నువ్వు ఎందుకు వస్తావు, ఓ బావా అనబట్టే. కాని ఇక్కడ గర్భస్థానంతో నా కోడలు ఉన్నది.
1: అవును
0: కని బావా, నా కోడలు ఉండంగా ఎవరి పిండము ఎవరి కండము, నిన్న బతికే లాభం బావా, నేను చచ్చిపోయింది అయ్యా అనబట్ట. ఓ బావా నీకు మనమడే ఉడతాడే బావా,
2: మనమడే ఉడతాడే బావా,
0: నీకు మనమడ పుడతాడు బావా. ఓ నీ మనమడ ఎవరి గండము ఎవరి పిండము, నా కొడుకులు టైం లోపట నా కోడలు గర్భస్థానంతో ఉన్నదంటే అపనింద పేరస్తుంది
1: బావా,
0: ఇది మంచితనం కాదు బావా. సరే బావా, నా తమ్ముడు ఒక భీముడు చూసినా నా కోడలు చంపేస్తాడు.
1: అవును
0: చంపేసిందంటే నిన్ను ఉండే లాభం బావా, అద్దు బావా అనమాట. బావా నీ తమ్ముని నేను సంగదొస్తాను బావా అనమాట, నువ్వు దావా కనబట్ట, నీ తమ్ముని మెప్పిస్తానమాట, మెప్పిస్తా అని చెప్పి బావందులకు ఇంటికి వచ్చింది. ఇక ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చే వారకంటే ఆడు మొద్దు భీముడు ఎక్కడ వేడు అనమాట, చీకటి చింతలలో ఆడుతున్నాడు, చిత్రకోరును ఆట ఆడుతున్నాడు, చీకటి చింతలలో కచ్చిండు. ఓయ్ బావా ఏం చెప్తున్నావు అనబట్టే, ఓయ్ బావా చిరగోళ్ళను ఆడుతున్న పని లేదు ఏమలేదు అనమాట, అరేరే నువ్వు ఆడుతున్నావు అంటే చింతలని ఊగుతున్నాయి అనమాట. సరే బావన ఒక మాట చెప్తా నీకు అనమాట, ఏ మాట నువ్వు చెప్పోయ్, ఓయ్ బావన బట్టి ఎక్కడ దేశమున్నావు ఎక్కడ పట్టమున్నావు, కానీ ఒక మొగల్లేని టైంలో ఆడిపిల్ల గర్భస్థానంతో ఉన్నది, ఆమెను ఏం చేద్దాం అనమాట, మన ఇంటిది కాదా మన పెంటది కాదా మన ఇంటి మాట కాదనమాట. ఓ బావా లోకం పోతే మనకేం చేసేది ఉన్నదో, మనతో మాట ఉందా ముచ్చట ఉందా ఏముందా పోని బావా అనమాట, మన అట్టనే నిజమేనా, కానీ ఏదైనా సమస్య ఉంటే అట్ట వాళ్ళని ఎట్లా చేద్దాం. ఓయ్ బావా లోకంతో మనకు అంశం లేదు బావా, మన ఇంట్లో ప్రపంచం ఉంటే మనం ఎట్లా చేద్దామో, ఏ నీ గజంకు వారం ఎత్తనమాట, మన ఇంటి ప్రపంచం కాదు బావా లోకం మాట, నేను ఎవరిని ఏమని చెప్పి నా పాదాలు కొట్టనమాట, నా పాదాలు కొట్టు రావారి
2: రామా, పాదాలు కొట్టు రావారి రామా.
0: ఏ బావా నీ పాదాల సాక్షి బావా, నేను ఎవరిని ఏమనా, సరేనా సరేవన్నాడు, తను ఒక మెప్పిచ్చిండు, భీముని దొరుకున్నాడు, పక్కగా జరిగిండు. హై బావని వట్టే ఎవరు కాదు, రాజారాం పాలకుడు మాయరమ్మ తీసుకపోయేది, ఎవరు తీసుకపోయేది ఎక్కడ వేండు, కానీ తెలది మనకు.
1: అవును
0: రంపాలకునికి భార్య,
1: అవును
0: రూపాలదేది, ఆమె గర్భస్థానంతో ఉన్నది
1: ఉన్నది,
0: నీ ఇంటి ప్రపంచం అనమాట,
1: అవును
0: ఇంటి ప్రపంచం అన్న వారకంటే ఆయన వెళ్ళిపోయిండు, వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంటికి వచ్చిండు, ఎవరు కృష్ణలోకములో పడ గోపాలకృష్ణుడు వెళ్ళిపోయిండు,
2: వెళ్ళిపోయిండు
0: రాజనాయన ధర్మరాజు ఒక ఇంటికి వచ్చి కోడలు వెనక ఇంట్లో ఉన్నది, ఓ కోడలా ఏమి చేస్తామని చెప్పి ఆ వత్త మామలు చూచి ఐదుగురు మామలు ఆ కోడలి నాయన మూజిపట్లు పొడుచుకుంటా చెంపద పరుగొట్టుకుంటా అవి ఇంట్లోకి వెళ్ళి

0: నీది ఎండ కొడుతున్నది, కింద కాళ్ళు కాలుతున్నాయి. అవును, అడవికి వెళ్ళి పోవంగా అడవి వారండం వల్ల 9 రోజులు వెనక నిండిపోయింది.
1: అవును,
0: 9 రోజులు వెనక ఎప్పుడు నిండినాయో అడవిలో వెనక పడిపోయిన తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్ళినా ఆయన మేకెప్పుడు పట్టణం నుంచి చిన్నక్కమ్మ పెదక్కమ్మ ఇద్దరు వచ్చిండ్రు. అయ్యో పాపం.

0: ఆమెతో ఏమి కథను ఆమె వడిపోయింది ఎర్ర పచ్చని బాల ఉన్నదని చెప్పి సొమ్మును సుమంధం ఉన్నాయి.
1: అవును.
0: కని వెనక మానడు వరాలు ఉన్నాయి.
1: అవును.
0: బంగారు యొక్క మానడు వరాలు.
1: అమ్మ
0: ఈమెన వెనక మనం దాచుకుందాము.
1: అవును.
0: సంతోష కొద్ది ఉందాం. సొమ్మంత మనకైతుంది. కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినా ఆమెకు అప్పయ్యప్పదామని చెప్పి వాళ్ళు ఒక మదిలం అనుకున్నారు.
1: అవును.
0: మదిలం అనుకోరి.
1: అవును.
0: రాజా నాయన వారికి నిండు ఉన్నమన్నాడు.
1: అవును.
0: నీలవరుణమన్నాడు. ఆ రోజు వెనక ఇంకొచ్చిన అక్కమ్మయ్య అంటే అది కాదనమట్టే. బిడ్డగిన పుట్టినంటే సాదుకుందాం భోగమలకు అమ్మచ్చు.
1: అమ్మచ్చు.
0: కొడుకు గిన పుట్టినంటే ఆయన్ని కథం చేద్దాం అనబట్టే. బండల బండ ఈయన బొంద తొడుగు బొందలు పెడదాం అనబట్టే. ఆ సరే కా నీ మాట నా మాట నా మాట నీ మాట ఇద్దరు ఒకే అయిపోయినరా. తొమ్మిది కడిగిలు వినాయన నిండిపోయి నిండిపోయి అడుపులను పిల్లగాడు అడుపులున్న బా

0: నుంచి ఉదయాన్ని కొట్టి వెనక నాయన పిలగాడు దునికిండు. దునిక వారకంటే చినక్కమ్మ పెదక్కమ్మై రెండు కళ్ళు వినాయి. వాళ్ళు కళ్ళు వినే పునుకుడు ఏరిండు. పునుకుడు ఏరే వారకంటే ఆ రోజు వరకు పుట్టిన పిల్లగాడు ఆడికల యాడయమును గుడి గుడి శిఖరం మీద ఎగిరినాడు. అయ్యో బాలుడే ఉన్నాడు గుడి శిఖరం మీద ఉన్నారమ్మా. శిఖరం మీద ఒక బాలుడు ఉన్నాడు.
1: ఉన్నాడు
0: ఇక్కడ చినక్కమ్మ పెదకమ్మ. అమ్మా నీకు అట్టి రుబ్బురాయి పుట్టిందమ్మా. ఏమి లేదమ్మా. అయ్యో నా గతికింత అయిందా, నా కర్మంకింత అయిపోయిందా, నా అదృష్టంకింత అయిపోయిందా, రాతారా.

కనిమనగ దేవుడా, రాత రాసిన బ్రహ్మ దేవుడు నాకు రాతకి తీరు రాసిన ఓ దేవుడని చెప్పి అంతకొచ్చి నా కర్మం తప్పది. చినక్కమ్మ పెదక్కమ్మ తోడి నాయన అప్పుడు రూపాల దేవునిగా తోలుకొని పోతున్నాడు. తోలుకొని పోయి వాళ్ళు ఇంటికి తెచ్చిండ్రు. ఇంటికి తెచ్చి అమ్మ మా దగ్గర ఏమున్నది పెడతాం, మా దగ్గర దిక్కులేని చెప్పి అల్లని నాయనా మిలమిల మిలమిల దూఢంగా అల్లను.

0: అని చెప్పి నాయన భోగం వెళ్ళక అమ్ముడు పోయింది. ఎవరు వినక రూపాలదేవి,
1: రూపాలదేవి
0: ఇక్కడ కథ ఇట్లా ఉన్నది.
1: ఇక్కడ
0: వాళ్ళకి నాయన అంట వేసుకుంటా పోయినా వేసుకున్నమ్మా, పచ్చి బాలింతనమ్మా, కానీ బాలింతకమ్మా కొడుకులేడు బిడ్డలు ఏమి చెప్తాం మేము అంటే నాకు రాత దేవుడు గింత రాచిన చెప్పి ఇళ్ళ కథ ఇట్లా ఉన్నది.
1: ఇట్లా ఉన్నది
0: గుడి శిఖరం మీద ఉన్నవారు ఎవరు?
1: బాలుడు.
0: బాలుడు ఆడ ఉండేవాడు కంటే ఏడిగ నగమును 60 మేకల మీద, మేఘ మండలం మీద, సూర్యమండలం మీద, ఇంద్రమండలం మీద, ఈపిది మండలం లోపల లోకాల శంకరుడు.

0: శంకరుడు మీదికి వస్తున్నాడు. ఆడ రథం ఆగింది మీదికెళ్ళి. ఓ శంకర, ఈ రథం ఎందుకు ఆగింది? ఏమో ఏమన్నా తట్టిందేమో చూడు, కింద మీద చూసేవరకు కింద పిల్లడున్నాడు. అబ్బా, ఈ రథం నాపినామరా బాలుడా, ఎంత పురుషాచారు నువ్వు. ఇది పాండవుల ములక కదా, వాళ్ళు మంచి హుషారే ఉంటారు. దిక్కు లేకున్నా దిమాగి ఎక్కడ ఉంటది, మాట ఎక్కువనుంటది, ముచ్చడ ఎక్కువనుంటది. అలా ఉంటుంది కదా, పోని పా మనం వెళ్ళిపోదాం. సంటి పిల్లడి పాప, పిల్లగానే చెడిపోతే మంచితనం ఉంటదా? మంచితనం కాదు. పిల్లని తీసుకుందాం మనం ఒకటి. పిల్లగాన్ని కూడా ఆయన ఎత్తుకున్నది పార్వతీదేవి.
1: పార్వతీదేవి
0: రథము హాపి పార్వతీదేవి చేతులు పట్టుకుని, ఓ శంకరా నేను ఎత్తుకున్నా, ఇక నువ్వు తీసుకోనబట్టి ఏ నేను ఎత్తుకోను. ఏ పట్టు పట్టు, ఇద్దరు చంద్ర ముద్దులింగం అంట బంగారు.

0: భూలోకం వేండు. భూలోకం పోయేవారకంటే నేను అనలేద పార్వతి, పాండవులు అంటే పరికి కంపలు, ఇలా తిరుగుతు నిన్ను అద్ద అన్న ఎత్తుకో ఎత్తుకో అంటే ఎత్తుకో అనేవారకంటే పిల్లవాడికి వదులుకుండా లోపల వదులుకోవరకంటే ఓయ్ తాత. అప్పుడు ఆ కాలం నాడు మాటలు వచ్చిన పిల్లగానికి, ఓయ్ తాత నేను భూమిలో ఉన్నా, ఓయ్ తాత నీ జడలు వారేనంటే నీ జడతోడు ఎక్కేస్తాను అంటే అబ్బా పుత్తడి జడ పుత్తడి జడ రెండు జడలు వేసిన భూలోకముల భూలోకములు వేస్తే ఆ రోజు పిల్లడు రెండు జడలకు ఉయ్యాల కట్టి లోపల భూమిలా అడు ఉయ్యాలా ఊగుతారే
1: తందాన తందాన
0: ఉయ్యాలా ఊగుతారే తందాన నెత్తిన తుందరాద్దురా అనవట్టే అబ్బా ఉయ్యాల ఊగేవారకంటే ఓయ్ తాతన వట్టే నన్ను పేరు పెట్టి పిల్లన వట్టే సరే ఊరే అని చెప్పి పాండవుల పుత్రుడా రూపాలదేవి కుమారుడా రంపాలకుని వినగా కుమారుడా ఊరి పుట్టినప్పుడు వినగ భూమి వెలిగి భూలోకమేనమంటే రారా జగభూపాలుడా అని చెప్పి మనమడా జగభూపాలుడని చెప్పి పేరు పెట్టేవారకంటే ఆ జడలు పట్టుకొని చిన్న మెల్లగా

0: ఇళ్లనే ఎత్తుకున్నది. ఆ రోజు వెనక వారి ఏమి ఇద్దాం సంకల వడవారకంటే ఎప్పటిలో వెనక కసికాయ పిల్లడైపోయింది. అప్పుడే మా మాటలు వచ్చినాయి, మనం ఏమి ఇద్దాం, మన మీద సాధుకోరాదు. పిల్లని తీసి గుల్లె వండబెట్టింది. గుల్లె వంట శంకరుడు పార్వతి
1: వెళ్ళిపోయింది.
0: వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే శనము లోపట గొల్ల మల్లయ్య
1: అవును
0: గొర్రెలు కాచుకుంటా నిదాన గుడికాడికి వచ్చిండు. అయ్యో పిల్లడు, ఏ చక్కని పిల్లడు, ఎంత రీతిని ఉన్నానని చెప్పి పిల్లగాని చూసేవారు నేను నన్ను దాదుకుంటా పాపం చావుకెడుతున్నాను. పిల్లగాని ఎత్తుకొని మల్లయ్య ఇంటికి పోతాడు, మల్లయ్య ఇంటికి పోతాడే, మల్లయ్య ఇంటికి వేయండు. కాని ఒక రోజు రెండు రోజులు ఉన్నాడు బామా, మన కూడా పిల్లలు లేరు, మనం గరీవ్
1: కాలం,
0: ఇక నువ్వు పోతావు, మేక పిల్లలు కాస్తావు, నేను గొర్రెలు కాస్తా, ఈ పిల్లగాని ఓళ్ళు చూడాలా, మనం బంద్ చేసిన మనకు మన గొర్రెలు చూడాలా, పిల్లని ఎవరు చూడాలా, అద్దన బట్టే రాజు వెనక మేకెంపు రాదు, రాజుకు సంతానం లేదు, రాజుకు వెనక అప్పు చెప్పిన మనకు రాజు వెనక పువ్వుల చూసుకుంటాడు, పిల్లని చేత పట్టుకుని రాజు వద్ద కచ్చిండు. అయ్యా మహారాజ్ నీ నమస్కారం. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా కషికాయ పిల్లడయ్యా, ఎవరి పిల్లడో ఏమి కథను, మాదేను గుడి లోపల పిల్లగాడు దొరికిండు, పిల్లగాని దాదుకుంటాం అయ్యో మేము దిక్కుని వెళ్ళాం, మాతడు ఏమి లేదయ్యా, మేము ఎంత దాదుకుందాము, పాలు పోసి సాదుకుంటాం అనుకో, ఇక నా కుండకాడ దొద్ద బండకాడ లేదు, బండకాడ దొద్ద కుండకాడ, నేను పోతా గొర్రెలకు, ఇక నా భార్య పోతా పిల్లలకు మేత పెట్టాలా, మేత తేవాలా, పిల్లని కట్టేయాలా, చేయాలంటే పిల్లని ఎవరు చూడాలా అని అయ్యా ఇది ఎవరికన్నా పిల్లని ఇచ్చేస్తామని చెప్పి వస్తున్నామయ్యా. ఓహో ఎందుకు నాకు సంతానం లేదు, పిల్లగాని నేనే దాదుకుంటా, పిల్లగాని చేత పట్టుకుని. అప్పుడు ఒక మేఘంపురి పట్టం లోపడ మేఘంపురాజు కుమారుడు జగభూపాలుడు ఆ రోజు వినగా పాలు దాగిన

నాగనాయన పిల్లగాడు వెనుక నోట వెరుగుతున్నాడు. బంగారు పద్మల బాలుడు ఈరుడు సూర్యుడు ఇక్రమాక్ర అయిపోయాడు. ఆరికి నాయన 12 పిల్లల గాడైపోయాడు. గోటికి మిషం వస్తున్నది, నోటికి వెనక వస్తాది వస్తున్నది. నానా నాకొక్క నాయన ఆట పాడాడుతుంది, ఒక శిరకోనెలు కావాల, బొమ్మలు కావాలి, నేను ఒక వాడుకుంటాన వాటి. ఓ బాలుడా, పంచాంగం చూస్తే జగబూ పాలుడు అని పేరెళ్ళింది కని చెప్పి.

0: తిక్కంపు రాదు వెనక భూపాలుడు అని చెప్పి పేరెళ్ళింది.
1: అవును,
0: ఆ రోజు వెనక నాకు బొంగరం కావాలంటే ఒకడక మనకు ఎండి తక్కువైంది, బంగారం తక్కువైంది.
1: అవును,
0: అవసరం వెనక రామేందం దగ్గర పోయి
1: అవును
0: బంగారు ముద్దు బొంగరం చేపించిండు.
1: అవును,
0: అవసలి రామేందం చేసిండు. బాలింత సచ్చిన కారు మీద తెల్లందాకా పొద్దుందాకా వెనక కొలిమి పెట్టిండు. బాలిజనేమో ఆనాడు కాలం, ఇప్పుడు గిరికలు అయిపోయినా అప్పుడు తిత్తులు ఉండే మేక తిత్తులు, తిత్తుతుడు వెనక ఊదుడు, బంగారు వెనక బొంగరం, మాయ మంత్రాలతోటి అసవంటి బొంగరం తయారు చేసే

0: బొంగరమైన తయారు చేసిండు, తయారైపోయింది బొంగరం శేత పట్టిండు, మాయ కత్తుల బొంగరం దానికి నాయన మాయ మంత్రాల తీరు అసౌండ్ బొంగరం, రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి అసౌంటే వాట పెట్టిండట. ఎక్కడ పట్టంలో కూడా వెనక ఎప్పుడు వాట పెట్టిండు మాయన ఆట పెట్టిన తర్వాత పిల్లగాళ్ళు వచ్చి ఒక ఆట ఆడుతున్నారు. ఆట హారిందంటే పిల్లగన్న బొంగరాన్ని వలిగిపోతుంది. బంగారు బొంగరే మంచికి ఇంత ఒక తులం మాంసం తులం తులం పడ్డది అనుకో మనకు తరలకు పుస్తలు అవుతాయి. పేర్లు చెప్పిద్దాం, బంగారు బొంగరం కింద పెడితే గంపెడ బొంగరాలు తమని ఒక్క దెబ్బ కొద్ది పలపలపల వలిగిపోతున్న బొంగరాలు. అదే బొంగరం కొండ పోయి అదే బొంగరం ఎప్పుడు వెనక పరిగిపోతున్నాయో. కాని పిల్లలు వెనక ఆట పంది వేసిండు బంగారు బొంగరం చేతిలో పట్టుకుని, చేతిలో పట్టుకుని ఆట ఆడిన తర్వాత వాడికి పిల్లగానికి 12 ఏళ్ళు వెనక వీరుడైపోతున్నాడే రాగా
1: భూపాల రాజు రామ.
0: 12 ఏళ్ళు వెనక ఒక్క వీరుడు అయిపోయిండు, కన్న తండ్రి వెనక బాగా చూసిండు మేఘంపు రాజు.
1: మేఘంపు రాజు
0: కొడకా నేను ఒక పెద్ద మంచిని అయిపోయినా, 60 ఏళ్ళు నిండిపోయినాయి అపర బుద్ధులు అయిపోయినాయి కొడక, నీకు ఒక పట్టాభిషేక కట్టిస్తంటే ఓ నాయన ఈ ఊరు ఎంత ఉన్నదో, ఎల్లటి ఎనుగు మీద కూర్చున్న బిడ్డ పిల్లల్ని ఆ ఊళ్ళో వెనక తిరుగుతున్నాడు. తిరగవారకంటే ఏనుగు మీద కూర్చుండి తిరగవారకంటే ఒకటి వాడ బాంజవాడ బామని వాడ తిరుగుతుంటే మా చక్కదానం కొలుస్తున్నది ఎవరు? రూపా సుందరి. రూపవతి ఎప్పుడు ఉన్నదో భోగం ఇళ్ళల్లా తల్లి మీద మనసు.

0: ఎత్తలేదన్నదు, ఎత్తలేదన్న చెప్పి ఈడికి మాత్రం మూడో భాగం సమాప్తం.
1: అవును,
0: మా ఊరు వెనక బెల్లూరు.
1: అవును,
0: జేనేత మండలం గ్రామ ఊరు బెల్లూరి. నా పేరు భూతం రాజన్న. నాతో పాటు ఉన్నాడు భూతం భూమక్క, భూతం భీమయ్య. ఈడికి మూడో భాగం సమాప్తం. జైతే జై.

0: లక్ష్మి సరస్వతి మంగళం ఓం నమో శివ నారాయణ ఓడి ఏడుకుంటున్న వాడ వెంకటేశుడు
1: నమో నమా.
2: ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో జైనత్ మండలం బెల్లూరి గ్రామానికి చెందిన భూతం రాజన్న బృందం చెప్పిన రంభ రంపాలకుడు బుర్రకథ మూడవ భాగం విన్నారు. ఇంతటితో ఇయల్టి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్ల 6 గంటల 20 నిమిషాలకు ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమా హాయైన పాత కొత్త సినిమా పాటల సరిగమా. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం కథా చిత్రం నుండి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన పాటను నరేష్ అయ్యర్ గలంలో, సంగీతం ఎస్కే బాలచంద్రన్.

వేటూరి గారి పాట అంటే అద్భుతమైన సాహిత్యం, పదాల అల్లిక పాటకు మేటిగా నిలుస్తాయి. అందుకే ఈయనకు పదాల ప్రభువుగా పిలుస్తారు. ఈయన కలం నుంచి జాలువారిన పాటల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. శంకరాభరణం, సాగర సంగమం చిత్రాల్లోని శాస్త్రీయ పల్లవులు, దైవ చింతనతో కూడిన పాటలతో పాటు జానపద బాణీలు, చమత్కారభరితమైన పదాల నుండి కూడా అంతే సులువుగా రాసేవారు. అందుకే 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో అద్భుతమైన పాటలను రచించి శ్రోతల మనసులో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు వేటూరి. ఇప్పుడు మధురిమలో వేటూరి సుందరరామూర్తి కలం నుండి జాలువారిన ఒక ఆణిముత్యాన్ని విందాం. సంగీతం కేవీ మహదేవన్, చిత్రం సిరిసిరిమువ్వ.

శ్రోతలు మీట్యూన్ చేసుకుని వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని ఇప్పుడు విందాం. నీరాజనం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన యుగల గీతం. సంగీతం ఓపీ నయ్యర్, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

లు విశేషాలు, ఎన్నో అందమైన కట్టడాలు, చూపు తిప్పుకోలేనన్ని ప్రకృతి సోయగాలను చూసినప్పుడు ఎసుంటి అనుభూతి కలుగుతుందో, మనసుకు నచ్చిన పాట విన్నా ప్రతిసారి అంతకంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి ఒక సిరివెన్నెల గీతాన్ని పౌర్ణమి సినిమా నుండి ఇప్పుడు విందాం.

మధురిమ కార్యక్రమంలో చివరగా విందాం క్షణ క్షణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన మధురమైన పాఠ.

వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 50%, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపొద్దుగల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని వింటారు. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల 7:15 ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 22వ భాగంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు 2వ భాగం వింటారు. ముచ్చట శీర్షికన మానసిక ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ ఆఫ్ సికియాట్రీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాల్ ఆకులతో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు జమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో బంగారు కళ కథా సంపుటి నుండి తెలివైన వాడు కథ, ఇంకా రాణిగారి కథలు కథల సంపుటి నుండి ఆనంద రహస్యం కథలు ప్రసారమవుతాయి. యువవాణి కార్యక్రమంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం రేపు జమట్ల 5:45 వింటారు. రేపు పొద్దుమట్ల 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్కు చెందిన గజ్జల రాజేశ్వర్ బృందం వినిపించే ధర్మంగద చరిత్ర చిందు యక్షగానం 4వ భాగం ప్రసారమవుతుంది. జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ కొత్తగూడ గ్రామానికి చెందిన ఉష్కమల్ల నారాయణ బృందం పాడిన జడకొప్పు కోలాటం పాటలు 2వ భాగం రేపు పొద్దుమట్ల 6:45 వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 కంది పంట ప్రాసెసింగ్ మరియు ఎగుమతి అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన మేకల పెంపకం అనుభవాల గురించి గుడియత్నూర్ మండలం సీతాగుంది గ్రామానికి చెందిన రైతు నైతం షేక్తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో వీణా సహస్ర బుద్ధే గురించి విశేషాలు వింటారు. షామ్య గజల్ కార్యక్రమంలో సుమో నారాయ్ బిశ్వాస్ పాడిన గజల్లు రేపు రాత్రి 9:45 ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఇక ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 11:42. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా

5:50 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.

5:50 100.2 MHz ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.